శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 26వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు.
1: మహోత్కృష్టమైనది మానవ జీవితం. అనుభూతులు, ఆశయాలు, ఆనందాలు, ఆహ్లాదాలు మేళవించిన మధుర మంజీర నాదం. జీవితంలో ప్రతి వ్యక్తి ఏదో ఒకటి సాధించాలి అనే ఆశయంతో జీవిస్తూ ఉంటాడు. విద్యార్థులు తమ పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. రైతులు తమ పంట దిగుబడి అధికంగా ఉండాలని ఆకాంక్షిస్తారు. పేదవారు పూట గడవాలని, మంచి భోజనం చేయాలని ఆశిస్తారు. మధ్యతరగతి వారు ఇంకా మంచి జీవితాన్ని కోరుకుంటారు. ధనికులు విలాసవంతమైన జీవితం ఇలానే ఉండాలని అనుకుంటారు. ఇలా ప్రతి మానవుడు ఏదో

0: ఒక లక్ష్యం కోసం ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఆ లక్ష్యం నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి ముందుకు చేరేవారే నిజమైన కార్య సాధకులు. లక్ష్యంలో చిన్నవి పెద్దవి అనే తారతమ్యాలు లేవు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఎవరి ఆలోచన విధానానికి తగ్గట్లుగా వారి లక్ష్యాలు ఉంటాయి. వీరు చిన్నవారు, ఇది చేయగలరా అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే చిన్న దీపం ఒక గది నిండా కాంతిని ఇవ్వగలదు కదా. మనసులో ఉత్పన్నమైన మంచి లక్ష్యం అది చేరేంత వరకు ఆ మనసుని నిద్రపోనివ్వదు. ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా ఓర్చుకుని ఆ లక్ష్యం చేరాలనే కోరికతో తపిస్తూ శ్రమిస్తూ ఉండే వారందరూ ఖచ్చితంగా వారి లక్ష్యాన్ని చేరుకుంటారని అనడంలో సందేహం లేదు. లక్ష్యమంటే ఏమిటి? ఏదైనా ఒక పనిని అనుకుని అది సాధించే వరకు దానిమీద ఉండడమేనా? లక్ష్యమంటే ఒక పని పట్ల శ్రద్ధ, ఒక పని చేయాలని ప్రేరణ కలిగి ఉండటం. ఆ ప్రేరణతో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దానిమీద ఉన్న ఇష్టంతో ఆ లక్ష్యం సాధిస్తే తాను ఏమి అవుతాడు అనేది ప్రతి నిమిషం ఆలోచిస్తూ, అది సాధించకపోతే నేను వ్యర్థం అనుకునేంతలా ఒక పనిలో నిమగ్నమవ్వడం. లక్ష్యాలు మంచి మార్గాన్ని నిర్దేశించేట్లుగా ఉండాలి. ఒక మంచి విషయాన్ని తెలుసుకునేలా ఉండాలి. ఇప్పటి స్థాయి కంటే ఉన్నత స్థాయికి చేర్చేలా ఉండాలి. అందుకే కలాం గారు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పారు. ఒక మంచి కళ నిద్రలేచిన తర్వాత కూడా ఎలా గుర్తుంటుందో అలానే లక్ష్యం కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా లోపల నుండి ప్రేరణను కలుగచేసి, నువ్వు ఈ మార్గంలో నడిస్తే ఉత్తీర్ణుడవు అవుతావు, ఉన్నత స్థాయికి చేరుకుంటావు అని నిర్దేశిస్తూ ఉంటుంది. అందుకే మంచి లక్ష్యాలను ఎంచుకుని ఒక విలువైన వనరుగా మారాలి. అందరికీ మంచి చేకూర్చేలా ఒక లక్ష్యాన్ని తనకు తానుగా ఎంచుకుని బుద్ధి కుశలతను, మానసిక దారుఢ్యాన్ని, అంతర్గత ప్రేరణను కలిగి లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలి. లక్ష్యాన్ని చేరుకోవడంలో చివరి దశకు వచ్చిన వారు సైతం ఒక్కొక్కసారి ఆ చివరి మెట్టు నుండి మళ్లీ మొట్టమొదటి మెట్టుకు దిగజారే దుస్థితి ఏర్పడవచ్చు. మొక్కవోని ధైర్యంతో అటువంటి సమయంలో కూడా చిరునవ్వులు చిందిస్తూ నేను చేయగలను అని ముందుకు నడిచేవారే నిజమైన యోధులు. అలా వెనుకాడని వ్యక్తి క్రమశిక్షణ, ప్రేరణ వంటి అంశాలపై దృష్టి సారించి తన లక్ష్యాలను చేరుకోవడంలో సఫలీకృతం అవుతున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని మరందరికో స్ఫూర్తిని కలిగించాలి.
1: మీరింతవరకు సూక్తి చదివిన్నారు. సమర్పణ శ్రీమతి దేవి శ్రేయశ్రీ.

మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో దేవి కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మొక్కజొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నను మనము ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో

ముడిసరుకు పేలాలు, తీపికండే అలాగే కాయగూర రకంగాను ఉపయోగించుకోవటం జరుగుతోంది. మన రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు ఉంది. ఉత్పత్తి 24.98 లక్షల టన్నులుగా చెప్పుకోవచ్చు. అలాగే దిగుబడిని చూసుకున్నట్లయితే హెక్టారుకు 7064 కిలోలుగా నమోదు చేయబడుతూ నంద్యాల, బాపట్ల, విజయనగరం, ఏలూరు అలాగే గుంటూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేపడుతూ ఉంది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రకాల గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా DHM 111 అనే రకం 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకంగా చెప్పుకోవచ్చు. ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు అలాగే కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలిన పశుగ్రాసంగా కూడా పనికొస్తుంది. తర్వాత DHM 113, ఇది 105 నుండి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 28 నుండి 30 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలిక రకం, ఖరీఫ్కు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇది కొంతవరకు కాండం తొలచు పురుగు అలాగే పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళ తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 115, ఇది 85 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకు 26 నుండి 28 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు. ఇది చూడటానికి ఆకర్షణీయమైన నారింజ రంగు, గుండ్రని గింజలు కలిగి ఆకు ఎండు, తుప్పు తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 117, ఇది 95 నుండి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకంగా చెప్పుకోవచ్చు. ఇది ఖరీఫ్ కి అలాగే రబీకి కూడా అనువైనది. మంచి యాజమాన్య పద్ధతుల్లో 40 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు కాండం తొలచు పురుగును, ఆకు ఎండు తెగులను అలాగే పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగులను కూడా తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది పశుగ్రాసానికి మేలైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత DHM 119, ఇది 95 నుండి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడినిస్తుంది. కాండం తొలచు పురుగు అలాగే ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 121, ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడినిస్తుంది. ఆకు ఎండు తెగులు, పొడ తెగులు అలాగే పూత తర్వాత వచ్చు కాండం తొలుచు పురుగులను కూడా తట్టుకుంటుంది. తర్వాత ఏక శంకర పేలాల రకమైన BPCH 6, ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 14 నుండి 16 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది ఆకు ఎండు, పొడ తెగులు అలాగే కాండం కుళ్ళు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత కాంపోజిట్ ప్రత్యేక రకాలైన అంబర్ పాప్కార్న్, ఇది పేలాల రకంగా కూడా చెప్పొచ్చు. ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 10 నుండి 14 క్వింటాల దిగుబడినిస్తుంది. నాణ్యమైన పేలాలకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత మాధురి, ఇది తీపి రకం పంట. ఇది 75 నుండి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 32 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది తీపికండి రకం. 24% చక్కెర కలిగి ఉడికించి తినుటకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది. తర్వాత ప్రియా, ఇది కూడా తీపి రకం పంటగా చెప్పుకోవచ్చు. ఇది 78 నుండి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 32 క్వింటాల దిగుబడినిస్తుంది. 20 నుండి 22% వరకు చక్కెర కలిగి ఉంటుంది. ఇది పొడవైన కండలు గల రకం. ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది. ఇవే కాక సిఫారసు చేయబడిన ప్రైవేట్ శంకర రకాలు చాలానే ఉన్నాయి. దీనిలో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అలాగే ప్రత్యేక రకాలు కూడా ఉంటాయి. వీటిలో ప్రత్యేక రకాల గురించి చూసినట్లయితే మొక్కజొన్నలో ప్రత్యేక రకాలైన తీపి, బేబీ కార్న్, పేలాలు అలాగే క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను అవసరాన్ని బట్టి సాగు చేసుకోవచ్చు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక రకాలను నేరుగా కానీ వివిధ రూపాల్లో కానీ వినియోగిస్తున్నారు. వీటికి మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎక్కువ గిరాకీ ఉన్నందున ఎగుమతికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక రకాలను రైతులు మార్కెట్ అవసరాలకు అలాగే ఎగుమతి అవసరాలకు అనుగుణంగా సాగు చేసుకుని అధిక లాభాలను ఆర్జించవచ్చు. వీటి సాగు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. తీపి రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకంలో చక్కెర శాతం అధికంగా ఉండి తీయగా అలాగే రుచిగా ఉంటుంది. వీటిలో హైబ్రిక్స్ 39, హైబ్రిక్స్ 53, ఆల్మెరా, విన్ ఆరెంజ్ లాంటి కాంపోజిట్ రకాలు అలాగే షుగర్ 75, హైబ్రిక్స్ 39, 53 వంటి హైబ్రిడ్ రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పేలాల రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకాల్లో గింజలను పేలాలుగా చేసుకోవటానికి వీలవుతుంది. ఇందులో అంబర్ పాప్

0: కార్న్, విఎల్ఆర్ మోరా పాప్కార్న్, అలాగే పెర్ల్ పాప్కార్న్ కాంపోజిట్ రకాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత బేబీ కార్న్ రకాల్లో చూసుకున్నట్లయితే పీచు తొలి దశలో ఉండి ఫలదీకరణం చెందని మొక్కజొన్న కండును బేబీ కార్న్ అంటారు. కాంపోజిట్ రకాలైన విఎల్ 42, హిమ్ 123, హిమ్ 129, విఎల్ బేబీ కార్న్ 2, తీపి మొక్కజొన్న, అలాగే హైబ్రిడ్ రకాలైన హిమ్ 128, ప్రకాశ్ హెచ్ఎం 4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 1, అలాగే పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 2 వంటి రకాలు బేబీ కార్న్ సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను చూసుకున్నట్లయితే మామూలు మొక్కజొన్న రకాల్లో పోల్చినప్పుడు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలు రెట్టింపు లైసిన్, అలాగే ట్రిప్టోపిన్ అనబడే అమైనో ఆమ్లాలతో నాణ్యమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇందులో ఎక్యూహెచ్ 8, వివేక్ క్యూపీఎం 9 రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పశుగ్రాస రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకాలను పూత దశ నుండి గింజ పాలు పోసుకునే దశలో ఎప్పుడైనా కోసి పశువులకు మేతగా వేసుకోవచ్చు. ఇందులో ఆఫ్రికన్ టాల్ J1006, గంగా సఫేద్ 2, వరుణ్ కాంపోజిట్, విజయ్ కాంపోజిట్, గంగా 5 మరియు ఏపీఎఫ్ఎం 8 రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పంటను సాగు చేయడానికి ఏ విధమైన నేలల్లో సాగు చేసుకోవచ్చు అంటే సారవంతమైన అలాగే నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒంట్రు కలిగిన ఇసుక నేలలు ఈ మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. చౌడు భూములు, నీరు నిలువ ఉండు భూములు వీటికి పనికిరావు. బుధజన సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న విత్తే ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే విత్తటానికి ముందు 3 లేదా 4 సార్లు నాగలతో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి కలియదున్నుకోవాలి. తర్వాత నాగలతో బోదలు కాలువలు చేసుకోవాలి. విత్తే కాలాన్ని గమనిస్తే గనక సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు పంటను జూన్ 15 నుండి జులై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. కోస్తా జిల్లాలో వరిమాగాన్ని తదుపరి 0 టిల్లేజ్ పద్ధతిలో జనవరి వరకు విత్తుకోవచ్చు. దీనిలో విత్తన మోతాది, విత్తే దూరం గురించి మనం చూసుకున్నట్లయితే సంకర రకాలకి ఎకరాకు 8 కిలోల చొప్పున విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. అలాగే తీపి మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఎకరాకు 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. పేలాల మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే విత్తన మోతాదు ఎకరాకు 5 కిలోలు అవసరమవుతుంది. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత బేబీ కార్న్లో చూసుకున్నట్లయితే ఎకరాకు 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత పశుగ్రాస మొక్కజొన్నల్లో చూసుకున్నట్లయితే ఎకరాకు 16 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తుకుంటే దిగుబడులు అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే మొదట బోదనాగులతో బోదలు చేసుకోవాలి. తరువాత విత్తనాన్ని బోదకు పైనుండి 30 వంతు ఎత్తులో విత్తనచో నీటి పారుదల సులభంగా ఉండటమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవటానికి కూడా వీలుంటుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. దీనికి విత్తన శుద్ధి చేసుకోవటానికి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెప్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు.
1: పొలం పనులు విన్నారు. ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఐడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ నిబంధనలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ సవరించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొదటి దశలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 సూపర్ బజార్లకు నామమాత్రపు లీజుపై స్థలాలను కేటాయిస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే రైస్ మిల్లులు, లాజిస్టిక్స్ హబ్బులు, గోదాముల నిర్మాణం చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 8,000 మహిళా సంఘాల భవనాలకు ఆయన నిన్న హైదరాబాద్లో సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఇకపై రైస్ మిల్లుల గోడౌన్లలో ధాన్యం నిల్వలు పెట్టబోమని, మహిళా సంఘాలే వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్స్ నిర్మాణాలను మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్స్లో చాలా వరకు పనులు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల నుంచి దశల వారీగా భవనాలను జీఐడీకి అప్పగిస్తామని చెబుతూ,
1: ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క 6 టవర్స్ ఉన్నాయి, విజిట్ చేశాను, ఆల్మోస్ట్ వర్క్ అయిపో వచ్చింది. ఎమ్మెల్యేలదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఎమ్మెల్సీ టవర్ జరుగుతుంది. జడ్జెస్ బంగళాలు కావచ్చు, మినిస్టర్ బంగళాలు కావచ్చు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బంగళాలు, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతా ఉన్నాయి. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ల్యాండ్ ఇచ్చింది 30,760 మంది రైతులు, 35,059 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళలో 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఎన్ని ఎకరాలు చేశాం? 34,535 ఎకరాలు, అంటే 98.6% ప్లాట్లు అలాట్ చేశాం.
0: విద్యాశ్వరం నుంచి సిద్ధాంతం మధ్య ఉన్న వశిష్ట రైట్ బ్లడ్ బ్యాంక్ కెనాల్ మీదుగా ఏటిగట్టు నిర్మించాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను కోరారు. రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న నిడదవోలు నియోజకవర్గంలోని విద్యాశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ జలవనరుల శాఖకు సంబంధించిన ఏటిగట్టు ప్రతిపాదనను పవన్ కళ్యాణ్కు వివరించారు. మంత్రి విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఉప ముఖ్యమంత్రి గోదావరి బండ్ తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆయన నిన్న 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఉన్నతాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా మార్చే దిశగా పలు కీలక ఆదేశాలిచ్చారు. విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాల సమయంలో వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 3 డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింతగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
2: కొన్ని వర్షం అనుకోని విపరీతమైన గాలులు రావడం వల్ల అక్కడక్కడ సిస్టమ్ దెబ్బతిని కొద్దిగా పవర్ కట్ వస్తుంది, లైన్స్ అన్ని తెగిపోవడం అట్లాంటి వల్ల ఆ దెబ్బలు పవర్ కట్స్ ఎక్కలేదు. విపరీతమైన హీట్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది, డిమాండ్ దగ్గర సప్లై అయితే ఉంది. అక్కడక్కడ చెదురుమల్ల గాలుల వల్ల ప్రాబ్లం వస్తుంది. అట్ని కూడా ఇప్పటికప్పుడు రెక్టిఫై చేస్తున్నాం, కాల్ సెంటర్లు పెడుతున్నాం. కాల్ సెంటర్లు పెట్టి ఎక్కడైనా అర్జెంట్ ఉన్న ప్లేస్ ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. ప్రజలు కూడా కొద్దిగా ఓర్పుగా ఉండాలి, ఎక్కడైనా ఎట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ గా మా దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం.
0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

0: ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆన్లైన్ లో పెడతాం. ఈ జిల్లా బాగుపడాలంటే మన జిల్లా నుంచి వలసలు వెనుకొత్తారంటే మీరు ఒక పరిశ్రమకు భూములు ఇస్తే పరిశ్రమ వస్తుంది, తద్వారా మీరు బాగుపడినట్టు చేస్తాం.
1: పద్మ అవార్డుల ప్రదానోత్సవం నిన్న రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులు అందుకున్న తెలుగువారిలో యూజీసీ మాజీ చైర్మన్, జాతీయ నూతన విద్యా విధానం 2020 రివ్యూ కమిటీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, అన్నమాచార్య సంకీర్తనల ద్వారా పేరు పొందిన గాయకులు స్వర్గీయ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తరపున ఆయన కుమారుడు అనిల్ కుమార్, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ గూడూరు వెంకట్రావు, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి దీపికారెడ్డి, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి, ప్రఖ్యాత సంస్కృత పండితులు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కీలక విధానాలు, ఆదాయ వృద్ధి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానం, దాని అమలు తీరుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. లైసెన్సు రుసుముల సవరణ, మద్యం దుకాణాల పునర్విభజన, పారదర్శకత పెంపు వంటి అంశాలపై అధికారులు వివరించారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించే చర్యలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 30 వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 నుంచి సాయంకాలం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఉపయోగపడేలా బిజినెస్ రూల్స్ సవరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాలతో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లను ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్తయిన భవనాలను వచ్చే నెల నుంచి జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న వివిధ సబ్స్టేషన్లలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ము హ్యః రాష్ట్రపతి భవనె ఆయోజితె నాగరిక అలంకరణ సమారోహె షట్షష్టిః ప్రముఖాగ్రగణ్య విభూతిభ్యః పద్మ పురస్కారాన్ ప్రాదాత్. ఏతేషు ద్వాభ్యాం విభూతిభ్యాం పద్మ విభూషణం, షడ్భ్యః పద్మభూషణం సహైవ అష్టపంచాశద్ విభూతిభ్యః పద్మశ్రీః ప్రదత్తాః. కళాక్షేత్రే విశిష్ట యోగదానార్థం సుప్రసిద్ధః చలచిత్ర అభినేతా ధర్మేంద్ర సింగ దేవుల్ మహోదయః మృత్యోపరాంతం పద్మ విభూషణ సమ్మానేన అలంకృతః. అభినేతుః భార్యా హేమా మాలినీ ఏతం పురస్కారం స్వీకృతవతి. ప్రఖ్యాతః భారతీయ సారంగీ వాదకః డాక్టర్ ఎన్ రాజమ్ అపి పద్మవిభూషణ సమ్మానేన సుపూజితః. అస్మిన్ అలంకరణ సమారోహే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ, కేంద్రీయ మంత్రి అమిత్ షాహః, గజేంద్ర సింగ్ షేఖావతః, హెచ్ డి

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటాయి. సమర్పణ శ్రీ మర్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్. ఈ కార్యక్రమానికి కేబిఎన్ కాలేజ్ విజయవాడ వారు ప్రయోజకులుగా ఉన్నారు. అనంతరం పొగాకు వినియోగం వల్ల కలిగే మానసిక మరియు శారీరక దుష్ప్రభావాలపై అవగాహన సైకాలజిస్ట్ డాక్టర్ సంఘమిత్ర గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 8:35 చిత్రగీతాలు, 9:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో పటకమూరి సాంబయ్య బృందం వారి నాదస్వర వాద్యం వింటారు.

ప్రత్యేక డోలుపై జి రత్తయ్య ఉన్నారు. తొమ్మిది గంటల 30 నిమిషాలకు నమస్తే అమరావతి కార్యక్రమం, 10 గంటలకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం, 11 గంటలకు వారి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమం ఉంటుంది. 11 గంటలకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు, ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం వినొచ్చు. అనంతరం స్వతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఉంటుంది. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

0: మధ్యాహ్నం 12:10 లాహిరి లాహిర్లో, 12:40 జీవన లహరి. ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు. ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఒంటి గంట 10 నిమిషాలకు ఫిలిం గీతాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవలసిన జాగ్రత్తలు అంశంపై డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త బి వెంకటేశ్వర్లు. అనంతరం లలిత గీతాలు విశేషాలు వినవచ్చు. మొలకెత్తిన గింజల్లోని పోషక విలువల గురించిన విశేషాలు వినవచ్చు. 2:30 ఫిలిం గీతాలు, 3 గంటలకు టీన్ టైం, 4 గంటలకు యువలయ, 4:30 హిందీ పాఠం. 7వ తరగతి విద్యార్థుల కోసం హిందీ పాఠం ఉంటుంది. పత్రలేఖన్ టీచర్ శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత సాయి. 4:40 సాకుర్తి కాశీ విశ్వనాథం డోలు అందిస్తున్న లయ విన్యాసం వినచ్చు. 5:00 ఫిలిం గీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సిఎస్ఐ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం వినొచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, చెరుకులో వచ్చే తెగుళ్ళు వాటి నివారణ పద్ధతులు వినొచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. 7:05 వస్తుంది తెలుగులో వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దుల్లో పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధరంశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్కి మధ్య జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సూ మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత కలిగిన రంగాల్లో క్వాడ్ కూటమిలో సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ఈ మంత్రులు తమ అభిప్రాయాన్ని పంచుకుంటారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. దీంతోపాటు హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఆందోళన కలిగించే

0: ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు నిన్న ఢిల్లీ చేరుకోగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 23వ తేదీన భారతదేశానికి చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పశ్చిమాసియా సంక్షోభం తరుణంలో ఈ ఏడాది విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో కూడిన క్వాడ్ ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వంపై దృష్టి సారించే ఒక కీలక కూటమిగా అవతరించింది. ఈ కూటమికి ప్రస్తుతం అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సమావేశానికి వేదికగా నిలిచింది. ప్రపంచ సంక్షేమం కోసం ఒక శక్తిగా పనిచేయాలనే బద్దతతో సుసంపన్నమైన, అందరినీ కలుపుకుని పోయే బహిరంగ స్వేచ్ఛాయుత హిందూ మహాసముద్ర పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇచ్చేందుకు క్వాడ్ దేశాలు చేతులు కలిపాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: Between India and Japan, of course, we have a special strategic and global partnership, and that signals that our ties have a larger implication, importance, impact. Today, I look forward to discussing our bilateral cooperation, to discussing global and regional issues, particularly in this current situation, and West Asia is important.
0: Videshanga Mantri మన దేశంలో పర్యటిస్తున్న ఇతర దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపి పరస్పర సంబంధాలను సమీక్షించారు. ఆరోగ్య, భద్రత, వాతావరణంలో మార్పులు, కీలకమైన ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాలు, దేశాల సముద్ర పరిధిపై అవగాహన బలోపేతం చేయడం వంటి అనేక సమకాలీన అంశాలు, సవాళ్లపైన దృష్టి సారించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటన జరుపుతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాష్టపతికి ఘన స్వాగతం పలికేందుకు సిక్కిం ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం రాష్టపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. మొదటి రోజున ఆమె ఆర్కిడేరియంను కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్టపతి నథులా పాస్ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. అదే రోజున ఆమె గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలను ప్రదానం చేస్తారు. పర్యటన చివరి రోజైన ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాక బహుకరిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే 2 రోజుల పాటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రతకు సంబంధించి కీలక సమీక్షా సమాపేశాలు నిర్వహిస్తారు. నిన్న రాత్రి అమిత్ షా రాజస్థాన్లోని బికనేర్కు చేరుకున్నారు. ఈ ఉదయం సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు చెందిన సంచు సరిహద్దు అవుట్పోస్ట్ ని సందర్శిస్తారు. అక్కడ ఆయన భద్రతా దళాల సిబ్బందితో ముచ్చటించడంతో పాటు వారి కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం బికనేర్లోని సరిహద్దు ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కూడా కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి విజృంభణను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో విమానయాన సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కొత్త నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలతో విమాన సర్వీసులు నడిపే విమానయాన సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. ఇబోలా ముప్పు దృష్ట్యా జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలున్న ఎవరైనా వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయాలని, అలాగే విమానాశ్రయానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ లేదా వైద్య విభాగాలకు సమాచారం అందించాలని, విమానంలోనే అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేయాలని డీజీసీఏ ఆదేశించింది. అంతేకాకుండా దేశానికి చేరుకున్న 21 రోజుల్లోపు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రయాణికులు నిర్దేశిత ఆసుపత్రుల నుంచి వైద్య సహాయం పొందాలని, విమానాశ్రయ ఆరోగ్య కార్యాలయానికి సమాచారం అందించాలని కూడా డీజీసీఏ స్పష్టం చేసింది. విమానంలో ఎవరికైనా ఇబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సదరు ప్రయాణికుడిని విమానం వెనుక భాగానికి మార్చాలని, వీలైతే ఆ ప్రయాణికుడు ముందున్న 3 వరుస

0: సీట్లు పక్క సీట్లు ఖాళీగా ఉంచాలని కూడా ఈ కొత్త మార్గదర్శక సూత్రాల్లో ఆదేశించారు. విమానయాన సంస్థలు తమ వద్ద తగిన మొత్తంలో ట్రిపుల్ లేయర్ మాస్కులు, డిస్పోజబుల్ గ్లౌజ్లు, పీపీఈ కిట్లు మొదలైనవి ఉంచుకోవాలని, హ్యాండ్ శానిటైజర్లు అందించాలని కూడా ఆదేశించారు. మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర నిర్వహిస్తారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభానికి సూచికగా యాత్రికులు నిన్ననే మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన చేసిన తర్వాత వారు హజ్ యాత్రలో ప్రధానాచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి బయలుదేరతారు. దేవుడి క్షమాపణ వేడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారు రోజంతా అక్కడే గడుపుతారు. యాత్రికులు నిమ్రా మసీదులో హజ్ ప్రసంగం హుద్బాయ్ హజ్ వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్న ప్రార్థనలు కలిపి చేస్తారు. ఆ తర్వాత జంతుబలి సైతాన్నుకు ప్రతీకాత్మకంగా రాళ్లు రువే ఆచారం కోసం కూడా యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా యెల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితి రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పగటిపూట ఈ రోజు వడగాడ్పులు వీచే ప్రమాదం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లో పెద్ద సాంకేతిక లోపం కారణంగా గుల్మార్గ్ గొండల రోప్వే కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో క్యాబిన్లలో చిక్కుపోయిన పర్యాటకులందరినీ సురక్షితంగా రక్షించారు. కేబుల్ కార్లోని 65 క్యాబిన్లలో 300 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారని, కొందరు భూమికి దాదాపు 500 అడుగులెత్తులో వేలాడుతుండటంతో మహిళలు, పిల్లలతో సహా పర్యటకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని అధికారులు చెప్పారు. ఐపీఎల్ ప్లే ఆఫ్ క్రికెట్లో కితన్సారి ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగే మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా 2026 ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు 2వ క్వాలిఫైర్ రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. విశేషాలు మరొకసారి. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ సరిహద్దులు పర్యటించి భద్రతా సమావేశాలు జరుపుతున్నారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ విమాన సేవలకు అనేక కొత్త నిబంధనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 22వ శ్లోకం.

తు అనగా సాత్విక రాజస జ్ఞానాల కంటే భిన్నంగా, యత్ ఏ జ్ఞాన సాధనం, ఏకస్మిన్ ఒకానొక కార్యే శరీరంలో గానీ విగ్రహంలో గానీ, కృత్స్నవత్ అదే సర్వస్వము అన్నట్లుగా, సక్తం ఆసక్తి కలిగి ఉన్నదియు, అహైతుకం హేతుబద్ధత లేనిదియు, అతత్వార్థవత్ అనగా యథార్థమైన దానిని పట్టుకోనిది అయినటువంటి, అల్పం అల్ప విషయాలను అల్ప ఫలితాలను అందించేదియు అవుతోందో, తత్ అటువంటి జ్ఞాన సాధనం తామసం తమోగుణజన్యమని ఉదాహృతం చెప్పబడినది.

తామసముదాకృతం. అర్జున, మరో రకమైన జ్ఞాన సాధన ఉంది. అది గలవాడు ఒక పని పట్టుకుంటే వెనక ముందు చూసుకోడు. ఇదే సర్వస్వం అంటాడు. తన శరీరాన్ని చూసుకుంటే ఇది నేనే, దీన్ని మించి వేరే జీవుడు లేడు అంటాడు. ఒక విగ్రహం పట్టుకుంటే దేవుడంటే ఈయనే, ఇంతకు మించి వేరే దేవుడే లేడు అంటాడు. హేతుబద్ధత గురించి పట్టించుకోడు, యథార్థతత్వాన్ని అందుకోడు. అల్పమైన విషయాల కోసం, అల్పమైన ఫలితాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఇలాంటి పనులు చేయించే జ్ఞాన సాధనం తమోగుణజన్యం. అది కనుక నీకు ఉంటే దాన్ని తొలగించుకో. లోకంలో కార్యదీక్ష అనే పేరుతో కొందరు మంకుపట్టు పనులు చేస్తూ ఉంటారు. కొందరికి వ్యాపారమే ప్రాణం, కొందరికి విజ్ఞానశాస్త్రమే ప్రాణం, కొందరికి ఇల్లే ప్రాణం. ఇలాంటి పనులు చేసేవారంతా విద్యా విహీనులు కారు. వాళ్ళందరికీ జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానంలో తమోగుణం తీవ్రంగా ఉండడం వల్ల వారికి జీవితాన్ని సమగ్రంగా దర్శించే నేర్పు ఉండదు. ఇలాంటి ప్రవృత్తులన్నీ కలిపి భగవానుడు ఈ శ్లోకంలో ఏకస్మిన్ కార్యే అంటే ఒకే ఒక పనిలో అనే పదబంధంలో ఇమిడ్చాడు. ఇటువంటి ప్రవృత్తి తమోగుణమయమైన జ్ఞానానికి ఫలితం అన్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: హిత్.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
2: కయ్యానికి కాలుదువ్వటం కాకలు తీరిన వీరులకు ఆభరణం కావచ్చు, కాని దాని దుష్పరిణామాలు కడుదుర్భరాలు. యుద్ధాలు ప్రగతి నిరోధకాలు. అది ధర్మయుద్ధమైనా, ద్వేషాగ్నితో రగిలిన రణమైనా, దాని అంతిమ ఫలితం సాధారణ జనజీవనం చిన్నాభిన్నమవటమే. శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి రాయబారిగా వచ్చిన సంజయుడితో అంటాడు, అసలు యుద్ధానికి మూలకారణం లోభం. పరుల భూమిని బలవంతంగా స్వాధీనపరుచుకోదలిచినప్పుడు యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో విదురుడు వంటి నీతిజ్ఞుల మాటలు చెవికెక్కవు, వ్యాసుని వంటి తత్వవేత్తల ఉపదేశాలు ఉబుసుపోక ఊసులవుతాయి. అధర్మపరుల్ని శిక్షించడానికి జరిగిన యుద్ధాలకన్నా దురహంకార ప్రేరితమైన అధికార ప్రాబల్యకాంక్షతో చేసిన యుద్ధాల వల్లనే చరిత్రలో ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి యుద్ధాలు చేసిన రాజులు తుదకు సర్వనాశనమైపోయారు. ఇక్కడ జరాసంధుని వృత్తాంతమే దృష్టాంతం.
1: ఆలోచనాలోచనం లోజూపును వెలిగించే చిరుదీపం. సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
2: బృహద్రథుడు మగధదేశపు రాజు. అతనికి అపారమైన అక్షౌహిణీ సైన్యం ఉండేది. అది సుసంపన్నమైన రాజ్యం. ఆయన కవలలైన కాశీరాజు పుత్రికల్ని వివాహమాడాడు. అతనికి చాలాకాలం సంతానం కలగలేదు. వార్ధక దశలో అంటే ముసలితనంలో చండకౌశికుడు అనే మహర్షిని సంతానం కోసం ప్రార్థించాడు. మహర్షి ఒక మామిడి పండును రాజుకు ఇచ్చి భార్యల చేత తినిపించమన్నాడు. రాజపత్నులిద్దరూ ఆ పండును రెండు చెక్కలు చేసి చెరొక చెక్క ఆరగించారు. దాని ఫలితంగా వారికి అర్ధశరీరాలతో శిశువులు జన్మించారు. రాజపత్నులు భయపడి ఆ శిశుఖండాల్ని దూరంగా పారవేయించారు. విధి బలీయం కదా. ఆ రాత్రి నగరంలో సంచరిస్తున్న జరా అనే రాక్షసి ఆ శిశుఖండాల్ని ఒకటిగా కలిపింది. వెంటనే ఆ శిశువు వజ్రసమానుడై పెద్ద పెట్టున ఏడ్చాడు. అది విని రాజపరివారం ఆ శిశువును అంతఃపురానికి చేర్చింది. జరా అనే రాక్షసి చేత సంధింపబడ్డాడు అంటే కలపబడినవాడు కాబట్టి జరాసంధుడుగా ప్రసిద్ధుడయ్యాడు. జరాసంధుడు తీవ్ర తపస్సుతో పరమేశ్వరుణ్ణి ప్రసన్నునిగావించుకున్నాడు. ఎన్నో వరాలు పొందాడు. యుద్ధంలో ఎదురూలేనివాడుగా నిలిచాడు. శ్రీకృష్ణుని మధురానగరంపై చీటికీ బాటికీ దండయాత్ర చేసేవాడు. రాజుల్ని ఎందరినో ఓడించి తెచ్చి చెరసాలలో బంధించి వారిని యజ్ఞాలలో బలిపశువులు చేసేవాడు. అతని యుద్ధదాహానికి అంతులేదు. వాని అధర్మ ప్రవృత్తి యుద్ధాలతోనే ఆగకుండా బందీలైన రాజుల్ని బలిచ్చే వికృత రూపంతో విలయతాండవం చేసింది. శ్రీకృష్ణుడు జరాసంధుని పీడ తొలగించడానికి భీమార్జునుల్ని వెంటబెట్టుకుని మగధదేశం వెళ్లాడు. సైన్యంతో వెళ్లి అతనితో యుద్ధం చేసి అశేష జననాశనం చేయటం కన్నా యుక్తితో అతన్ని మాత్రమే వధించటం మేలు అని భావించాడు శ్రీకృష్ణుడు. వారు ముగ్గురూ జరాసంధుని రాజధాని గిరివ్రజపురంలో బ్రాహ్మణవేషధారులై ప్రవేశించారు. అర్ధరాత్రి దాటిన తరువాత జరాసంధుణ్ణి కలుసుకున్నారు. యుద్ధానికి ఆహ్వానించారు. మల్లయుద్ధంలో ఆరితేరిన జరాసంధుడు భీమసేనునితో యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు. ఆ మహావీరులిద్దరూ 13 రోజులపాటు నిర్విరామంగా పోరు సలిపారు. 14వ నాడు అలసట చెందిన జరాసంధుణ్ణి భీముడు గిరగిరా తిప్పి నేలపై విసిరి అతని దేహాన్ని 2గా చీల్చి అటూ ఇటూ పారేశాడు. కాని తక్షణమే ఆ 2 ఖండాలు దగ్గరగా జరిగి కలిసిపోగా అతడు సజీవుడై లేచి నిలబడి మళ్లీ యుద్ధ సన్నద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గడ్డిపరకం తీసి నిలువుగా చీల్చి 2 ముక్కల్ని అపసవ్యంగా అంటే కుడివైపు ముక్కని ఎడంవైపు, ఎడంవైపు ముక్కని కుడివైపుగా పారవేశాడు. భీముడు ఆ సంకేతం గ్రహించి ఈసారి జరాసంధుని దేహాన్ని 2గా చీల్చి ఆ ఖండాల్ని శ్రీకృష్ణుడు సూచించినట్టుగానే అపసవ్యంగా అటూ ఇటూ పారవేశాడు.

0: అతని దేహభాగాలు నిర్జీవమై పడివుండగా చెరలో ఉన్న రాజులందరినీ విడిపించి శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మబద్ధంగా జనరంజకంగా పాలన చేయవలసిన రాజు ధర్మాన్ని విస్మరించి యుద్ధదాహంతో ప్రవర్తిస్తే జరాసంధుని గతిపడుతుందని మహాభారతం మనకి బోధిస్తుంది.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యాసంస్థ కేబిఎన్ కాలేజ్ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ అత్యుత్తమ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక నాకే డబుల్ ప్లస్ గుర్తింపుతో కృష్ణా యూనివర్సిటీలో అగ్రగామి సంస్థ కేబిఎన్ కాలేజ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9182907747.
3: ఉదయరేఖల కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే కార్యక్రమం పొగాకు వినియోగం వల్ల కలిగే మానసిక మరియు శారీరక దుష్ప్రభావాలపై అవగాహన ఈ అంశంపై మంగళగిరి ఎయిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సంఘమిత్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
4: ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం సందర్భంగా పొగాకు వల్ల కలిగే మానసిక మరియు శారీరక దుష్ప్రభావాలపై ప్రజల్లో చాలా అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఈ ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం కోసం మరిన్ని విషయాలను తెలియచేయటానికి ఎయిమ్స్ మంగళగిరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంఘమిత్ర గారు మనతో ఉన్నారు. ఈమె ఎయిమ్స్ మంగళగిరిలో ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీకి నోడల్ ఆఫీసర్ కూడా. నమస్కారం డాక్టర్ సంఘమిత్ర గారు.
5: నమస్తే సార్.
4: డాక్టర్ సంఘమిత్ర గారు, ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం నినాదం తెలియజేస్తారా మా శ్రోతలకు?
5: ఈ సంవత్సరంకి సంబంధించి మన వరల్డ్ నో టొబాకో డేకి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అన్మాస్కింగ్ ద ఎపీల్ కౌంటరింగ్ ద నికోటిన్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ అనే నినాదం ఇచ్చిందండి. దీని అర్థం ఏంటంటే ఏదైతే మన నికోటిన్ అలాగే పొగాకు పదార్థాలు ఉన్నాయో వాటిని నిషేధించడానికి, వాటికి సంబంధించి ఏదైతే ఆకర్షణకి లోనవుతున్నారో మన యూత్ అనేది, దాన్ని ఎలా బట్టబయలు చేయగలమనే దాని మీద ఈ థీమ్ అండి.
4: డాక్టర్ గారు, అయితే పొగాకు వినియోగం అంటే ఏమిటి? ఇది చాలా వరకు మనకి యువత అన్న వాళ్ళు దీనికి బాగా ప్రేరేపితమవుతూ ఉంటారు. వ్యక్తులపై మానసికంగా ఎలా ప్రభావం చూపుతుంది?
5: మీరు చెప్పింది కరెక్టే సార్. ప్రస్తుతం ఏంటంటే నికోటిన్ అనేది మనకున్న అన్నీ ఒకటే అండి, అన్నీ కూడా మనము ఎడిక్షన్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉన్నది అని అంటాము. సో అందులో నికోటిన్ అనే దానికి ఏంటంటే చాలా హయ్యెస్ట్ ఎడిక్షన్ పొటెన్షియల్ ఉందని మనం చెప్తాము. అలాగే ఏదైతే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయో అదొక కారణం వాళ్ళు ఆకర్షణ చేయడానికి. రెండోది ఏంటంటే నికోటిన్ అనే పదార్థానికి సంబంధించిన ఎడిక్షన్ పొటెన్షియల్, ఈ రెండు కారణాల వల్ల యూత్ కానీ ఎవరైనా అని దానికి ఎక్కువగా బానిస అవుతూ ఉంటున్నారు. అలాగే ఏదైతే ఈ నికోటిన్ ఉన్నదో దీనికి సంబంధించి మన బాడీలో డోపమిన్ అనే ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది ఆ నికోటిన్ పీల్చుకున్నప్పుడు. అది స్మోకింగ్ కావచ్చు లేకపోతే స్మోక్లెస్ టొబాకో అంటాం, అంటే మన కైనీ కానీ గుట్కా కానీ తింటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే నికోటిన్ బ్రెయిన్లో వెళ్ళి దానివల్ల డోపమిన్ రిలీజ్ అవుతుంది. డోపమిన్ ఏంటంటే మనలో ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ ఇస్తుంది, ఆనందం. సో మన చాక్లెట్ తిన్నా వస్తుంది, పరిగెట్టినా వస్తుంది, అదే ఇప్పుడు నికోటిన్తో కూడా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే దాన్ని వాళ్ళు డోపమిన్ పెరగడం వల్ల దానికి ఇంకా అట్రాక్ట్ అయ్యి ఆ రివార్డ్ ఫీలింగ్ గురించి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనే అలవాటులోకి పడుతూ ఉంటారు.
4: అయితే ఇది మానసికంగా వ్యక్తులపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది డాక్టర్ గారు?
5: మానసికంగా అదే మీరు నేను ఆల్రెడీ చెప్పినట్టు దీనికి అలవాటు అవుతారు, ఎడిక్షన్ అవుతారు. అయినప్పుడు ఏమవుతుందంటే ఇనీషియల్గా వాళ్ళు ఒక సిగరెట్తో మొదలు పెట్టచ్చు, లేకపోతే అప్పుడప్పుడు తీసుకుందామని అనుకుంటాం, లేదనంటే టీతో ఒకటి తీసుకుంటారు, లేకపోతే కొంతమంది ఏంటంటే యువత ఇప్పుడు సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమున్నది, లేకపోతే ఒక పోయం రాస్తూనో లేకపోతే ఫ్రెండ్స్తోనో. ఇప్పుడు ఏమవుతుందంటే అదొక కూల్ జెన్జీలో కానీ ఏంటంటే నేను వాళ్ళతో తీసుకుంటేనే వాళ్ళు నా గ్రూప్లో చేర్చుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు ఎలా అది ఫ్యాషన్, మనం ఈ బట్టలు వేసుకుంటేనే మనల్ని గుర్తిస్తారని ఎలా ఉండేదో, ఇప్పుడు నేను సిగరెట్ తాగితేనే నన్ను ఒక కూల్ పర్సన్గా చూస్తారు. అదొక ఫ్యాషన్ బ్రాండ్లా తయారైంది సిగరెట్ కాల్చడం అనేది. అందువల్ల దాన్ని ఎక్కువ లోన్ అవుతూ ఉంటున్నారు. సో స్లోగా ఏమవుతుందంటే వాళ్ళు ఎందువల్ల తీసుకున్నా అది ఒకటి కాస్త, రెండు అవుతుంది, మూడు అవుద్ది, తెలియకుండా, ఎడిక్షన్ అంటేనే అది. సో స్లోగా ఏదైతే ఇంతకుముందు ఒక సిగరెట్తో రెండు సిగరెట్తో వచ్చే ఆహ్లాదం ఏదైతే

0: ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటితో అవ్వదు, 10 అవుతుంది, 10-20 అవుతుంది, 2-3 ప్యాకెట్లు అవుతాయి, బానిస అయిపోతుంటారు, పెరుగుతూ ఉంటుంది. అది అలాగే శారీరకంగా కూడా ఫైనల్ గా బాడీలో మన హార్ట్ మీద లంగ్స్ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల ఇంకా వేరే వేరే శారీరక ప్రభావాలు కూడా చూపించడం వల్ల హెల్త్ కూడా గ్రాడ్యువల్ గా డిటోరియేట్ అవుతుంది.
1: అయితే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టు చాలా మంది వరకు ఇది ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారనే ఒక అపోహలో ఉంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: మీరు చెప్పింది కరెక్టే సార్, అది అపోహ మాత్రమే, చాలా మంది అది నిజమని నమ్ముతారు. ఒకటి కారణం ఏంటంటే మన టీవీ మీడియా ఛానల్స్ ద్వారా కానీ ఏదైతే చూస్తూ ఉంటారో అందులో ఒక హీరో కానీ లేకపోతే ఎగ్జామ్ అయిన ఫెయిల్ అయిన స్టూడెంట్ కానీ జనరల్గా ఏదైనా అయితే వెంటనే ఒక సిగరెట్ తీసుకుంటే వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నట్టు చూపిస్తారు. లేదనంటే పరీక్షకు ముందుగానే చేస్తున్నప్పుడు ఒత్తిడిలో ఉన్నాను అంటే, సో అది మాత్రం అపోహ మాత్రమే. టెంపరీగా వాళ్ళకి అది రిలీఫ్గా అనిపించచ్చు కానీ స్లోగా వాళ్ళు దానికి బానిస అవుతారు. దానికి ఇది వైద్యం కాదు, దాన్ని మేము సెల్ఫ్ మెడికేషన్ హైపోసిస్ అని అంటాము. ఇది ఒక మార్గం బానిసలోకి వెళ్ళడానికి.
1: సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒత్తిడి తగ్గించడానికి పొగాకు అనేది ఏ విధంగా ఉపయోగపడదు.
0: అది ఒక మాలడాప్టివ్ కోపింగ్ కింద మనం యాక్చువల్లీ భావించవచ్చు, ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు, గ్రాడ్యువల్గా నిరుపయోగం. ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అది ఒక క్షణిక ఆనందం తప్ప ఫైనల్గా వాళ్ళకి హెల్ప్ అయితే ఉండదు. సో అది అపోహ మాత్రమే.
1: డాక్టర్ గారు, అయితే ఈ పొగాకు వినియోగం వల్ల మానసిక ఆరోగ్యంపై కానీ లేదంటే శారీరక ఆరోగ్యం పైన దీర్ఘకాలిక ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
0: సో స్మోకింగ్ అనేది వచ్చేసరికి ఒక బిహేవియల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇది ఉన్న వాళ్ళలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. హార్ట్ డిసీజెస్ కూడా సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే స్ట్రోక్, ఇది బ్రెయిన్కి సంబంధించి పక్షవాతం అంటాం కదా, సో వీటన్నిటికీ కూడా. అలాగే లంగ్ డిసీజెస్, ఇది ఉన్న వాళ్ళలో చాలా మంది ఆస్మా కానీ COPD అని కానీ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అంటారు. సో దగ్గు రూపంలో వాళ్ళకి తెలుస్తుంటుంది. అలాగే క్యాన్సర్, ప్రస్తుతం క్యాన్సర్ చాలా ప్రతి ఇద్దరు మనుషుల్లో ఒకరిలో, తెలిసిన వారిలో కానీ వాళ్ళలో కానీ వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీలో కానీ ఒకరిలో అయినా క్యాన్సర్ ఈ మధ్యన మాట్లాడితే తెలుస్తుంది. అది స్మోక్లెస్ టొబాకో అయినా స్మోకింగ్ ఒక్కటే కాదండి. మనం జనరల్గా టొబాకో అంటే స్మోకింగ్ అని క్వశ్చన్ మాత్రమే అడుగుతాం. స్మోక్లెస్ టొబాకో ఏదైతే ఉంటుందో ఓరల్గా తీసుకునే కైనీ తంబాకు దాన్ని పరిగణించాం ఒక్కొక్కసారి. సో ఇది కూడా టొబాకోనే. రూపం ఏదైనా, ఈవెన్ అది ఈ-సిగరెట్ అయినా లేకపోతే ఏదైనా, లాంగ్ రన్లో ఎఫెక్ట్ ఉంటుంది. అవన్నీ కూడా బాడీ మీద సేమ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. అలాగే ఫర్టిలిటీని కూడా తగ్గిస్తుంది మేల్స్లో, అలాగే ఫీమేల్స్లో కూడా ఈ మధ్యన పెరుగుతుంది. వర్కింగ్ విమెన్లో చాలామంది వెయిట్ రిడక్షన్ అని చెప్పేసి వర్కింగ్ విమెన్లో పెరుగుతుంది. సో దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే మానసికంగా అంటే స్లోగా ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళ కాగ్నిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచన తీరు కూడా స్లోగా, అటెన్షన్ స్పాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఎవరైనా కొంతమంది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, అంటే సైకియాట్రీ అని నేను చెప్పట్లేదు, మానసిక రుగ్మతలు అని చెప్పట్లేదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు ట్యాబ్లెట్లు కానీ మందులు ఏమైనా వాడుతున్నా కూడా వాటి పనితీరును కూడా తగ్గిస్తుంది. నికోటిన్ ఏంటంటే మన బాడీలో ఒక సైటోక్రోమ్ మీద పని చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాను అనుకోండి, ఏ ట్యాబ్లెట్ అయినా కానివ్వండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బాడీలో వచ్చేసరికి సైటోక్రోమ్ 3A4 అనే ఒక ఎంజైమ్ ద్వారా మనం తీసుకునే మందులన్నీ పనిచేస్తాయి మ్యాక్సిమం. మిగతావి కూడా ఉంటాయి. నేను ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే అది ఒకటిలా పనిచేయాలి. అదే స్మోకింగ్ తీసుకున్న వాళ్ళు అది సగం కానీ లేదా దాని పనితీరు, నేను పేరుకు ఒకటి వేసుకుంటున్నా, బాడీలో అది 1/4 ఆర్ హాఫ్ లాగే పనిచేస్తుంది. ఎందుకంటే ఎంజైమ్ దాన్ని ఇండ్యూస్ చేయడం వల్ల దాని పనితీరు తగ్గిపోతుంది.
1: అంటే శారీరక మానసిక దుష్ప్రభావాలే కాకుండా మనం తీసుకుంటున్న మందుల
0: పనితీరు కూడా తగ్గుతుంది
1: దీనివల్ల. అలాగే డాక్టర్ గారు, పొగాకు మానేయాలనుకునే వ్యక్తులకు ఎదురయ్యే మానసిక సమస్యలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తారు.
0: సో ఇది ఎలా అంటే మన చికెన్ ఎగ్ లాంటిదండి. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఒకటేమో దీనివల్ల ఇది చూసి నాకు ఇది హెల్ప్ అవుద్దని తీసుకుంటారు. సో అదొక మెయిన్ అబ్స్టికల్ అన్నమాట వాళ్ళు తీసుకోవడానికి. అలాగే ఒకవేళ వాళ్ళకి పీర్ సర్కిల్ కానీ ఉందనుకోండి చుట్టూ, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ పీర్ సర్కిల్ నుంచి వాళ్ళు తీసుకురాలేం, వాళ్ళ స్నేహితుల నుంచి వాళ్ళు దూరం చేయలేం. సో స్నేహితుల్లో కానీ వాళ్ళ గ్రూప్లో కానీ ఏదైనా ఉంటే దానివల్ల కూడా వాళ్ళు దానికి ఎక్కువ ఆపడానికి కష్టం అవుతుంది. మూడోది వచ్చేసరికి ఆ చుట్టూ సర్కిల్ చిన్న సర్కిల్ కాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, 100 yards డిస్టెన్స్లో చుట్టూ ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్న ఏమైనా ఉన్నా అక్కడ కొట్టుల్లో సిగరెట్ కానీ లేకపోతే పొగాకు పదార్థాలు ఉండకూడదని. కానీ ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి. అక్కడ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ సిగరెట్ కనిపిస్తూ ఉంటుంది లేకపోతే పొగాకు ప్రొడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఒకటి మార్కెటింగ్, ఈ చుట్టూ ఉన్న మన సొసైటీలో ఏదైతే మార్కెటింగ్ ఉన్నదో, అందుకే ఈసారి WHO కూడా అదే థీమ్గా ఎంచుకుంది. సో అదేంటంటే ఆవిష్కరణ పేరుతో టొబాకో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పరిశ్రమలు, దీన్ని ప్రొడక్ట్స్ని సిగరెట్ కాకుండా దాన్ని ఫిల్టర్డ్ సిగరెట్ అనో లేకపోతే ఈ సిగరెట్ అనో వేపింగ్ అనో ఒక కొత్త ఆవిష్కరణ పేరుతో హామ్ తక్కువ ఉన్నట్టు చూపిస్తూ వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త పద్ధతులు లేకపోతే ఏవైతే ప్రొడక్ట్స్ అనేవి దింపుతున్నాయి. సో మార్కెటింగ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న జనరేషన్ కానీ మన సొసైటీలో లోన్లీనెస్ అనేది చాలా పెరుగుతుంది. సో చాలా మంది చూసుకుంటే ఇప్పుడు ఒకరు లోన్లీగా డిప్రెషన్లో ఉన్నారంటే నేను వెళ్ళి ఫ్రెండ్తో మాట్లాడతాను, లేకపోతే ఫుడ్ తింటాను, లేదనంటే సినిమా చూస్తాను. ఇప్పుడు ఇవన్నీ అవైలబుల్గా లేవు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లోనే ఉంటున్నారు. వాళ్ళకి అంటే ఒక మంచి విషయాలు, ఒక ప్రాపర్ కోపింగ్ సిస్టమ్ కానీ సపోర్ట్ సిస్టమ్ అందుబాటులో లేనప్పుడు వీళ్ళు వీటి సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది మన మార్కెటింగ్ ద్వారా, ఒక మీడియం ద్వారా అది ప్రోత్సహించబడుతుంది. సో అవి ఉండాలి, ఇది కూడా లేనప్పుడు, అది లేదన్నప్పుడు మార్కెటింగ్ ఉన్నది, ఇవన్నీ చెప్తున్నారు, బట్ సపోర్ట్ సిస్టమ్ లేదు, వాళ్ళు దేనికి వెళ్తారు, నాకు ఎక్సర్సైజ్ చేయాలని తెలియదు. సో నాకు తెలిసింది ఇదే, నేను దీనికే వెళ్తాను.
1: డాక్టర్ గారు, అయితే ఈ మధ్య కాలంలో ఇంకొకటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఏంటి అంటే స్మోక్ చేస్తున్న వాళ్ళే కాకుండా ప్యాసివ్ స్మోకింగ్, అంటే స్మోక్ చేస్తున్న వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. దీనివల్ల అంటే ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది మనం చెప్పగలిగే వాళ్ళకి మనం చెప్పగలుగుతాం, కానీ ఈ ప్యాసివ్ స్మోకింగ్ అన్నది చాలా డేంజరస్ అని చెప్పేసి అంటున్నారు. దీనికోసం మా శ్రోతలను ఎడ్యుకేట్ చేస్తారా?
0: సో మనం డైరెక్ట్గా తీసుకున్న గాలిని మా ప్రొఫెసర్ ఒకరు చెప్తూ ఉంటారు, గాలి తప్ప మన ముక్కు ద్వారా ఏది వెళ్ళినా కూడా అది ప్రమాదకరమే అని. సో అందుకే ఇప్పుడు మన పొల్యూషన్ పెరుగుతుంది, సో హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. సో అది సిగరెట్ స్మోక్ అనేది, అది నువ్వు డైరెక్ట్గా తీసుకున్నా నీ చుట్టూ ఉన్న పిల్లలు లేకపోతే నీ ఫ్యామిలీ కానీ లేకపోతే నీ చుట్టూ ఉన్న కొలీగ్స్ కానీ అది వాళ్ళు పీల్చిన, ఎందుకంటే నువ్వు స్మోక్ చేసి వదులుతున్నప్పుడు ఆ పొగాకు సంబంధించి ఆ స్మోక్ అందరూ పీలుస్తారు. సో దాన్ని సెకండరీ స్మోకింగ్ అని అంటాం అన్నమాట, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అది ఆ ప్యాసివ్ స్మోక్ మీరు అన్నారు, అది ఎవరు పీల్చినా కూడా ఎఫెక్ట్ అదే ఉంటుంది, తక్కువ ఎక్కువ అనేది ఉండదు, ఎఫెక్ట్ సేమే ఉంటుంది. ఇంకోటి థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ఇదేంటంటే మనం చుట్టూ లేకపోయినా మరి వాళ్ళు స్మోకింగ్ చేసి వెళ్ళిపోయాక ఆ రెసిడ్యూస్ ఏమైతే ఉంటాయో అవి ఇలాగ మన చుట్టూ ఉన్న వస్తువుల మీద టేబుల్స్ మీద రెసిడ్యూ ఉండిపోతుంది. అది మనం కాంటాక్ట్ అయినప్పుడు అలా కూడా మనకి బాడీలోకి ఆ కెమికల్స్ వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి, మనకు కనిపించకపోవచ్చు రెసిడ్యూ గోడల మీద కానీ ఆ టేబుల్స్ మీద, థర్డ్ హ్యాండ్ స్మోక్ అనమాట. సో తెలియకుండా ఆ చుట్టూ ఉన్న ఆ మినీ సర్కిల్ ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఆ సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా థర్డ్ హ్యాండ్ స్మోక్ ద్వారా వాళ్ళకు కూడా సేమ్ హార్మ్ అనేది జరుగుతుంది.
1: డాక్టర్ గారు, అయితే పొగాకు అలవాటు నుంచి బయటపడేందుకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, కౌన్సిలింగ్ పద్ధతులు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటారు, ఆ విషయాలను మా శ్రోతలకు తెలియజేస్తారు?
0: తప్పకుండా సార్. సో మంచి విషయం ఏంటంటే పొగాకు సంబంధించి ఏదైతే తీసుకునే వారి సంఖ్య మెయిన్గా యూత్లో ఒకసారికి చాలా పెరుగుతూ వస్తుంది. సో దానికి సంబంధించి ప్రభుత్వం అనే యాక్చువల్లీ చాలా ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేసింది. అలాగే లోకల్గా ఇప్పుడు ప్రతి ఏరియాలో మినిస్ట్రీ కింద మనకి టొబాకో సెసేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి, ప్రతి మెడికల్ కాలేజ్లో వాటికి సంబంధించిన హాస్పిటల్స్లో ఉన్నాయి. అలాగే ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అని కూడా ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నది, విజయవాడలో, అలా ప్రతి లోకల్గా కూడా డిస్ట్రిక్ట్లో ఒక ఈ సెంటర్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా వెళ్ళి వాటి దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు. రెండోది వచ్చేసరికి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించి, నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్స్. క్విట్ లైన్ నెంబర్ వచ్చేసరికి 1800 11 1356. అలాగే టెలిమానస్ నెంబర్ వచ్చేసరికి 1441 6. అలాగే నేషనల్ ఎడిక్షన్ టోల్ నెంబర్ వచ్చేసరికి 1444 6. సో దీనికి సంబంధించి ఇవి నెంబర్లు అండి, దీనికి మీరు ఫోన్ చేసి కానీ నేను చెప్పిన సెంటర్స్కి కానీ వెళ్ళి వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి వాళ్ళకు సలహా ఇవ్వచ్చు. సో ట్రీట్మెంట్ కింద ఏమేమి ఉన్నాయనంటే, ఒకటి వచ్చరికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటామండి, ఇందులో నికోటిన్ గమ్స్ అని కానీ నికోటిన్ లాజెంజెస్ అని ప్యాచెస్ అని ఉంటాయి. అందులో ఏంటంటే నికోటిన్నే ఉంటుంది, కాకపోతే ఏదైతే సిగరెట్ కానీ పొగాకు వీళ్ళు తీసుకునే ఉంటాయో అందులో ఏంటంటే నికోటిన్తో పాటు కెమికల్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మన ఫార్మాల్డిహైడ్ అని ఏదైతే సవాల్ని మనం ఉంచుతామో అది ఫార్మాల్డిహైడ్ లిక్విడ్ అంటాం, అది కానీ లిథియం బ్యాటరీస్లో ఉండే ఇలా రకరకాల టాక్సిన్స్, భయపెట్టడానికని కాదు ఇవన్నీ కూడా ఉంటాయి. లేకపోతే ర్యాట్ పాయిజనింగ్ సంబంధించినలో ఒక కెమికల్ ఉంటుంది, అది క్యాడ్మియం అనే, ఇలా రకరకాల టాక్సిక్ కెమికల్స్ అన్నీ వీళ్ళు తీసుకునే సిగరెట్స్ అలాగే పొగాకు కైని వీటిల్లో ఉంటాయి. దానివల్ల ఎడిక్షన్ ఒక్కటే కాదు, అక్కడ ఎందుకు క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయంటే అందులో ఉన్న టాక్సిక్ కెమికల్స్ వల్ల. ఇప్పుడు ఏదైతే మేము ట్రీట్మెంట్ ఇస్తామో అందులో ఒకటి ఈ కెమికల్స్ ఉండవు, రెండోది సడన్ గా వాళ్ళకి ఆపినప్పుడు విత్డ్రాల్ అనేది ఉంటుంది.

0: క్రేవింగ్ అనేది ఉంటుంది, అందుకే కదా ఎడిక్షన్ అన్నాం. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు మానలేకపోవడానికి అలవాటు అయిపోయాక. సో ఆ క్రేవింగ్ నుంచి వాళ్ళు నెమ్మదిగా బయటకు తీసుకురావడానికి మనం నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఇందులో ఏంటంటే కెమికల్స్ లేకుండా నికోటిన్ ని ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో ట్యాపరింగ్ చేసుకుంటూ స్లోగా ఓవర్ 6 to 12 weeks దాన్ని తగ్గించుకుంటూ, వాళ్ళు ఏ టైంలో ఎక్కువగా తీసుకుంటారు, క్రేవింగ్ ఏ టైంలో ఉంటుంది, ఎందుకంటే సిగరెట్ పనిచేసే తీరు కూడా ఉంటుంది, పీక్స్ అని డోపమైన్ ఎప్పుడు ఉంటుందని, దాన్ని బట్టి ఈ డెలివరీ సిస్టమ్ కూడా ఉంటుంది. సిగరెట్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది డోపమైన్ పీక్, మేము ఇచ్చే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీలో పీక్స్ ఉండవు, స్టేబుల్గా ఉంటుంది. పీక్ ఉన్నప్పుడు క్రేవింగ్ ఉంటుంది, స్టేబుల్గా ఉన్నప్పుడు క్రేవింగ్ ఉండదు, కానీ దానికి వాళ్ళు అలవాటు అవ్వదు. సో అలవాటు అవ్వకుండా, అలాగే కెమికల్స్ లేకుండా వాళ్ళకి నెమ్మదిగా దాని నుంచి బయటకు తీయడానికి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. రెండోది కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాం, ఫ్యామిలీ సపోర్ట్ థెరపీ అని, ఎందుకంటే వాళ్ళు కూడా, ఫ్యామిలీ అనేది మన ఇండియన్ సిస్టంలో చాలా ముఖ్యం. సో వాళ్ళు కూడా దీని నుంచి బయటకు రావడానికి చాలా సపోర్ట్ అవసరం, ఎందుకంటే ఒకసారి వాళ్ళు డీమోటివేట్ అవుతూ ఉంటారు, వీరు మారరు అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా మనం గుర్తించి ఈ ట్రీట్మెంట్ బాల్లో భాగం చేసుకుంటే హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మూడోది వచ్చేసరికి వీళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్లో భాగంగా, ఇందాక నేను ఇందాక కోపింగ్ స్కిల్స్ అని అన్నాను కదా, సో ఒకటి ఇది చెడ్డదని అందరికీ తెలుసు, సో దీనివల్ల అందరూ చనిపోతారు, అది అందరికీ తెలిసిందే, లేకపోయినా అందరం చనిపోతాం. సో చాలామందిలో క్వశ్చన్ ఇది ఉంటుంది, ఇది ఉన్నా నేను చనిపోతాను, లేకపోయినా చనిపోతాను, సో ఫైనల్గా ఏంటని. బట్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్, నేను ఎలా చనిపోతాను, ఇది ఉంటే నాకు ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చి నా లైఫ్ నేను ఎలాగా డిటోరియేట్ అయ్యి ఎలా ఉంటుంది అనేది, మధ్యలో ఈ ప్రాసెస్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ అనేది ఈ సిగరెట్ అనేది నిర్ణయించబడుతుంది. సో చనిపోవడం గురించి అన్నది కాదు, చెడ్డ అలవాటు కాదు డిసీజ్, అందుకే వైద్యం చాలా అవసరం. సో అందుకు నికోటిన్కి బదులు ఒక రీప్లేస్మెంట్ కూడా మనం వాళ్ళకి చూపించాలి, ఇది వద్దు అని అంటే ఇంకేంటి. సో ఇప్పటి వరకు నాకు తెలియదు, ఇది కాకపోతే నేను నాకు ఇలా స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎందుకంటే మన అపోహ అని అంటున్నాం, వాళ్ళకి వేరే పద్ధతులు కూడా వాళ్ళకి నేర్పించాలి రీప్లేస్మెంట్. సో రీప్లేస్మెంట్ మెను కింద వాళ్ళు ఆ డోపమైన్కి ఇంకేమైనా ఉన్నాయా, పాజిటివ్ ఎడిక్షన్స్ ఏమైనా నేర్పించచ్చా, హాని లేకుండా ఆ కోపింగ్ స్ట్రాటజీస్ నేర్పించడం అనేది చేస్తూ ఉంటాం.
1: సో ఇప్పుడు డి అడిక్షన్ కూడా స్నేహితులు ఏ విధంగా సహకరించాలంటారు?
0: సో డెఫినెట్గా స్నేహితులు కూడా సహకరించవచ్చు, వారిలో కూడా మోటివేషన్ ఉండాలి. అందుకే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మేము గ్రూప్ థెరపీస్ అని చేస్తూ ఉంటాం, గ్రూప్ మీటింగ్స్ అని. సో ఏదైతే రిస్క్ గ్రూప్ ఉన్నారో, యూత్ అని కానివ్వండి, లేకపోతే హాస్టల్స్ అని కానీ, ఇప్పుడు నషాముక్త్ హాస్టల్ కమిటీస్ అని ఉంటున్నాయి ప్రతి మెడికల్ కాలేజ్లో, ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం కానీ ఒక మెడికల్ ఎక్స్పర్ట్ కమిటీస్ కానీ అందరూ గుర్తించారు యూత్ అేది ఒక రిస్క్ గ్రూప్, అలాగే ఒక విమెన్ కానివ్వచ్చు. ఏవైతే రిస్క్ గ్రూప్స్ ఉన్నాయో ముందే ఐడెంటిఫై చేసి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఒకటి ఏంటంటే వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంకోటి రాకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి ముందుగానే మనం కౌన్సిలింగ్ ఇవ్వడం. నీ ఫ్రెండ్లు ఇదేనా ఉంటే పీర్ లెడ్ ఇంటర్వెన్షన్స్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మా దగ్గర ఉంటారు నషాముక్త హాస్టల్ కమిటీ అని, అందులో ప్రతి క్లాస్ నుంచి ఒక క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళందరికీ బ్రీఫ్గా మేము ట్రైనింగ్ ఇచ్చి వారి ఫ్రెండ్స్లో ఎవరినైనా ఉంటే వాళ్ళు వాళ్ళకి ఎలాగైనా పర్స్యూడ్ చేసి, ఎందుకంటే నేను పిలవడం కన్నా, ఎందుకంటే అందుబాటులో వాళ్ళే ఉంటారు, వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారని, వాళ్ళు గుర్తించి వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళు ఒప్పించి ఇలా స్మోకింగ్ ఉన్నదని చెప్పి. సో ఫ్రెండ్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ కన్నా చదువుకునే టైంలో. సో ఇలా పీర్ గ్రూప్ ఇంటర్వెన్షన్స్ కానీ పీర్ లెడ్ ఇంటర్వెన్షన్స్ కూడా మనం చేయొచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, యువతలో పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ఏ విధమైన అవగాహన అవసరం అంటారు?
0: అవగాహన అనేది ఒకటి కమ్యూనిటీ లెడ్ ఇంటర్వెన్షన్స్ అండి, అంటే బయటకు వెళ్ళి ఇలాగ ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఒక బ్రాడ్కాస్టింగ్ కానివ్వండి అందరికీ, ఇదేంటంటే యూనివర్సల్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అనమాట. సో దీని ద్వారా అందరికీ ఒక అవగాహన కలుగుతుంది, అది ఒకటి మీడియా ద్వారా చేయడం, అలాగే డైరెక్ట్గా వెళ్ళి ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఎక్కడైతే ఈ క్యాన్సర్ సెంటర్స్ ఉంటాయి లేకపోతే ట్యూబర్క్లోసిస్ సెంటర్స్ ఉంటాయి, ఇటువంటి ఏరియాస్లో కూడా మనం వెళ్ళి జనరల్ ఏరియాస్ కాకుండా ఈ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ కూడా టార్గెటెడ్ గ్రూప్స్కి చేయడం. అలాగే రెండోది వచ్చేసరికి కమ్యూనిటీలో మనం కొలాబరేట్ చేయడం, స్టేక్ హోల్డర్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇది డాక్టర్స్ అనే కాదు, అందులో మనం ఒక నర్సింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వచ్చు, సోషల్ వర్కర్స్ కానివ్వచ్చు, అలాగే టీచర్స్కి సంబంధించి. సో వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడైతే ఒక స్టేక్ హోల్డర్స్ని కూడా ఉమ్మడిగా కలిసి సందేశం ఇస్తామో ఇంటర్వెన్షన్, ఎందుకంటే ప్రతిసారి డాక్టరే ఉండరు అక్కడ, ఒక స్టూడెంట్ దగ్గర టీచర్ కూడా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. సో మన అందరినీ కూడా ఇందులో భాగంగా చేసుకుని అవేర్నెస్ అనేది చేస్తూ ఉంటే, వాళ్ళ ద్వారా కూడా చేస్తూ ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది వచ్చేసరికి మన గవర్నమెంట్ తరపు నుంచి ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఇవి ఆల్రెడీ చేయడం, దీని ద్వారా కూడా పాలసీస్ ఒక స్ట్రాంగ్గా వాటిని ఆల్రెడీ ఇప్పుడు సిగరెట్ ప్యాకేజింగ్ కానివ్వండి కానీ రూల్స్ వచ్చి

0: 80% ఉండాలి, దీని మీద 20% ఇది హానికరం అని రాయాలి, ఒక ఇమేజ్ ఉండాలి దానికి సంబంధించి, ఇవన్నీ అవుతున్నాయి. సో గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ పాలసీస్ ఉంటే అది కూడా చాలా హెల్ప్ అవుతుంది యాక్టివ్గా చేయడం అనేది. రెండోది వచ్చరికి మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనేది సపోర్ట్ ఇవ్వడం. సో కమ్యూనిటీ, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫైనల్గా గవర్నమెంట్ పాలసీస్, స్ట్రాంగ్ పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. పొగాకు మహమ్మారిని అంతం చేయడానికి మనము అలాగే మన కుటుంబ సభ్యులు ఈ సమాజం కలిసికట్టుగా రాబోయే తరానికి టొబాకో ఫ్రీ సొసైటీ ఇవ్వడానికి మనం దీనికి కట్టుబడి ఉండాలి.
1: మనం మరియు మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటును దూరం చేసుకోవడం ఎంతో అవసరం. మా స్టూడియోస్కి వచ్చి ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ సంగమిత్ర గారు.
0: థ్యాంక్ యూ సార్.
2: మరింతవరకు పొగాకు వినియోగం వల్ల కలిగే మానసిక మరియు శారీరక దుష్ప్రభావాలపై అవగాహన ఈ అంశంపై మంగళగిరి ఎయిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ సంఘమిత్ర గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ అందిస్తున్నారు ఉదయరేఖల కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

0: Nathi Huda will face Japanese shuttler Tomoka Miyazaki, and Malvika Bansor will be up against Chinese Taipei's Lin Xiangti. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Anuja. Hindustan Times and all the dailies have covered the Quad ministers' meet in the national capital amid trade and energy concerns, aiming to keep the Indo-Pacific free, open and secure. The price rise of fuel again grabs the headlines in all the dailies today. Oil shock, petrol crosses 102 rupee is a top front page headline in the Pioneer. Defending the Prime Minister's austerity push, Finance Minister is quoted by the Statesman saying, Indian economy is resilient, but West Asia crisis exerting pressure on Forex. The Hindu writes about a two-judge bench issuing notice to the Union Ministry of Education, NTA and others on pleas to replace on or fundamentally restructure the exam body and make it answerable to Parliament. The editorial in the Tribune talks about renewable energy generation growing up by leaps and bounds and accounting for about a quarter of electricity production. Under the headline, Time to Stop Slipping on Oil, the paper says how renewable energy can make India resilient to oil price shocks. The Indian Express states, live-in rules, polygamy ban as Assam introduces uniform civil code bill. With Trump administration's new policy, 7 lakh green card seekers left US in state of anxiety, writes Economic Times. City swelters, warmest May night in 14 years, says the Times of India. And finally, the Tribune cites Chhattisgarh government turns former Naxal hit areas into tourist hubs, with tribal culture helping the communities develop a sense of ownership while generating income. And with that, it's back to you, Anuja.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Quad foreign ministers meeting to be held in New Delhi today. President Draupadi Murmu to embark on a three-day visit to Sikkim beginning today. More than 300 tourists stranded in Gulmarg gondola in Jammu and Kashmir rescued after technical snag halted its operations. DGCA issues directives for airlines after Ebola outbreak declared health emergency by WHO. CNG price hiked by 2 rupees per kg in Delhi. India thrashed Maldives 11-0 in their opening Group B match of SAF Women's Football Championship. And in IPL cricket, defending champions Royal Challengers Bengaluru to take on Gujarat Titans this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
3: హబ్గా మారుస్తున్నామని పేర్కొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి వంగలపూడి అనిత, మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏపీని పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ సంస్థ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 3000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తుల తయారీ జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాదులు ప్రారంభించారు. 2.75 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఏపీలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నూతన పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అగ్నిమాపక శాఖకు 270 కోట్లు కేటాయించి అధునాతన ఫైర్ ఇంజిన్లు,

0: సామగ్రిని కొనుగోలు చేసినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మత్స్యకారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, ఒక్క తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేసినట్లు, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024-29 అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్ల రూపాయలతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్ లీనియర్ యాక్సిలేటర్, ఇలా అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. నూతన అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, భూ సమస్యలు, రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ మ్యూటేషన్, పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ, సెన్సెస్ తదితర అంశాలపైన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు ఆలస్యమవుతున్నాయని, వాటిని వేగవంతం చేయడంతో పాటు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసపుస్తకాలను అర్హులకు వెంటనే అందజేయాలన్నారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు ఫిలిం గీతాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అయినా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
5: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్.

ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చంటి చిత్రానికి టిప్పు మాలతి బృందం పాడారు. సిరివెన్నెల వేటూరి సాహిత్యం అందించారు. శ్రీనివాస చక్రవర్తి సాహిత్యం అందించిన పాట వింటూనే ఉండండి. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఆకాశవాణి
2: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
1: మన భారతదేశం విన్న తొలి స్వరం
2: ఆకాశవాణి.
1: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
2: కోట్లాది గుండెల చప్పుడుగా,
1: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
2: సమాజ స్వరం
1: మన ఆకాశవాణి.
2: సమాచారాన్ని అందించడమే కాదు,
1: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
2: 9 దశాబ్దాల విశ్వసనీయత,
1: 90 ఏళ్ల అనుబంధం.
2: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
1: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
2: గ్రామం నుంచి నగరం వరకు
1: సమాచారం,
2: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
2: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త సాంకేతికతతో
1: మీ ముందుకు సరికొత్తగా
2: ఆకాశవాణి. వినండి,
1: ఆస్వాదించండి.
3: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమం తర్వాత వినబోయే పాట చింతకాయల రవి చిత్రానికి శంకర్ మహాదేవన్ మహాలక్ష్మి అయ్యర్ పాడారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట.

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వినవే పాట శుభలగ్నం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడారు. ఎస్పి కృష్ణారెడ్డి సాహిత్యం అందించిన పాట. ఎస్పి కృష్ణారెడ్డి సంగీతం అందించారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరం సాహిత్యం.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో పటకమూరి సాంబయ్య బృందం వారిచే నాదస్వర వాద్యం ప్రత్యేక డోలుపై జి రత్తయ్య ఉన్నారు. ముందుగా నిన్ను చెప్ప కారణమేమి, మందారి రాగం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.
1: మందారి రాగం, ఆదితాళం, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.

కార్యక్రమం తర్వాత ఆడ మోడీ గలదే చారుకేశ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

చివరిగా కరహర ప్రియరాగంలో ఆదితాళం, అన్నమాచార్య కీర్తన, నిత్య పూజ

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పతకమూరి సాంబయ్య మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ జి రత్తయ్య ప్రత్యేక డోలు.
1: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నమస్తే అమరావతి కార్యక్రమానికి స్వాగతం.
2: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
3: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
2: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
1: నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా డమరుకం చిత్రానికి శ్రీకృష్ణ హరిణి పాడారు, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కె సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: మడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, pmsuryaghar.gov.in.
6: పర్సనల్ లోన్ ఆఫర్
7: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
6: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
7: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
8: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
7: మరి ఏం చేయాలి?
8: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎండి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
7: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
8: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎండి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
9: నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కిక్ చిత్రానికి కార్తీక్ జోత్స్న పాడారు. తమ నేసే సంగీతం శ్రీవేణి సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట హరిహరన్ కౌశల్య పాడారు వేటూరి సాహిత్యం కేకా చిత్రానికి.
2: తొలకరి చినుకులు కురిసిన వేళ నువ్వే గుర్తొస్తావు, హరివిల్లు కనపడిన వేళ నువ్వే గుర్తొస్తావు, గుసగుసగాలులు వీచిన వేళ నువ్వే గుర్తొస్తావు.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నకాష్ అజీజ్ జాస్మిన్ సందిల్ పాడారు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: నమస్తే.

0: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఏక భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలోని భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరస్పరం పరిచయం చేస్తూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ స్ఫూర్తిని చెప్పే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్ర సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా దేశభక్తి, పరస్పర గౌరవం, ఐక్యతా భావాలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యంగా యువతలో భారత వైవిధ్యంపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం దేశ ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్న గొప్ప కార్యక్రమమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశ వైవిధ్యమే దేశ బలమని, భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరినీ ఒకే భావంతో కలిపే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. యువత పరస్పరం ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధిలో యువత కీలక శక్తి అని పేర్కొంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ద్వారా భారత వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రజల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఈ కార్యక్రమం విశేష పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: ఆనే వాలే దినో మే భారత్ సర్కార్ కి తరఫ్ సే రాజ్యో కే సాత్ ఔర్ సహయోగ్ కే సాత్ హమ్ ఏక్ యోజనా బనానే లే కే లియే సోచ్ రహే హై. మైనే ఏక్ ఛోటీ కమిటీ బనాయీ హై, వో కమిటీ ఉస్కా ప్రారూప్ తయార్ కర్ రహీ హై ఔర్ ఉస్ యోజనా కా నామ్ హై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కల్పనా యే హై, హర్ వర్ష్ అప్నే రాజ్య కో కిసి ఏక్ రాజ్య కే సాత్ హర్ రాజ్య జోడే. మాన్ లీజియే హర్యానా తయ కరే కే భై 2016 హమ్ తమిళనాడు సే జుడేంగే. 2016 में हरियाणा में स्कूलों में बच्चों को कम से कम 100 वाक्य तमिल भाषा के सिखाए जाए, हर बच्चे को तमिल का एक गीत सिखाया जाए, तमिल फिल्म फेस्टिवल हो, तमिल नाट्य प्रयोग हो, तमिल खाने का कार्यक्रम हो और हरियाणा के लोग यात्रा करने के लिए तमिल जाए, तमिलनाडु के लोग हरियाणा आए. एक साल भर హర్యానా మే తమిళనాడు చల్తా రహే ఆర్ తమిళనాడు మే హర్యానా చల్తా రహే దేశ్ కి ఏక్తా కో జోడ్నే కా, దేశ్ కే అన్య రాజ్యో కో పహచాన్నే కా, అన్య భాషాఓ కో జాన్నే కా ఏక్ సహజ ఉపక్రమ బనేగా. 2017 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే, 2018 మే హర్యానా కోయి ఔర్ రాజ్య లే. ఆనే వాలే దినో మే ప్రతి వర్ష ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ రాజ్య దూసరే రాజ్య సే తబ్ జాకర్ కే హమ్ హమారే భారత్ కి వివిధతా కో పహచాన్ భారత్ కి శక్తి కో పహచాన్ పాయేంగే.
1: ఈ కార్యక్రమంలో భాగంగానే యువ సంఘం ప్రారంభించబడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతను ఒక వేదికపైకి తీసుకువచ్చి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, అభివృద్ధి, సాంకేతిక పురోగతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోంది. యువత ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి అక్కడి జీవన విధానం, ఆచారాలు, చారిత్రక ప్రదేశాలు, విద్యా సంస్థలు, స్థానిక కళలను తెలుసుకుంటూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను మరింత బలపరుస్తున్నారు. దేశ సమగ్రతకు యువతే బలమనే సందేశాన్ని యువ సంఘం విజయవంతంగా ముందుకు తీసుకువెళుతోంది. దేశ యువతలో జాతీయ ఐక్యత, సాంస్కృతిక అవగాహన, పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర విద్యాశాఖ యువ సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 5 దశల్లో విజయవంతంగా జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ యువ మార్పిడి యాత్రకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. 6వ దశ యువ సంఘం కార్యక్రమాన్ని ఈసారి 1.26 లక్షలకు పైగా యువత నమోదు చేసుకోవడం విశేషం. యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థల సహకారంతో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఒకరినొకరు సందర్శిస్తూ భారత వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులు, యువ నిపుణులు పాల్గొనే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన యువత 5 నుంచి 10 రోజుల పాటు ఇతర రాష్ట్రాలను సందర్శించి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాష, పర్యాటక ప్రదేశాలు, సాంకేతిక అభివృద్ది, స్థానిక జీవన విధానాలను తెలుసుకుంటున్నారు. పర్యాటకం, సంప్రదాయం, ప్రగతి, సాంకేతికత, పరస్పర అనుసంధానం అనే 5 ప్రధాన అంశాలపై ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు ఈ యువ సంఘం కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు యువతకు ఆతిథ్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ ఐఐటీలోను యువ సంఘం ఫేజ్ 6 కార్యక్రమం నిర్వహించారు. మహారాష్టకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చారిత్రక కట్టడాలు, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శిస్తూ రాష్ట్ర విశిష్టతను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిర్వహిస్తోందని ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తిరుపతి ఐఐటికి వచ్చిన మహారాష్ట విద్యార్థులకు ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
3: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకం స్టార్ట్ చేసింది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఐడియా ఏంటంటే మన స్టూడెంట్స్ ఇండియాలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుంటానికి. సో మహారాష్ట్ర నుంచి ఒక 50 స్టూడెంట్స్ 15th ఈవినింగ్ దేర్ అరైవింగ్ హియర్, 22nd దాకా ఉంటారు ఇక్కడ. మన దగ్గరలో ఉన్న సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఐఐటి, ఐసర్, మహిళా యూనివర్సిటీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్లి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆర్కియలాజికల్ లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి ఫోర్ట్, మన గుడిమల్లం టెంపుల్ విజిట్స్ టు శ్రీకాళహస్తి, తిరుమలకి, ఇవన్నీ తీసుకెళ్లి మేము చూపిస్తున్నాం.
1: ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలో మహారాష్ట్రకు చెందిన విద్యార్థులతో ఆయన లోక్భవన్ దర్బార్ హాల్లో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మహారాష్ట్రతో శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు.
4: The Ek Bharat Shrestha Bharat program pairs every state and union territory with another and seeks to nurture exchange of knowledge of heritage, traditions, arts and culture of different states and union territories. The pairing of Maharashtra and Andhra Pradesh for this program is profoundly meaningful. Our two states share centuries of history, a history of intellectual exchange, of the shared devotional traditions, of rivers and trade routes that connected our peoples long before modern borders were drawn.
1: యువ సంఘంలో పాల్గొంటున్న మహారాష్ట్ర విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రజల ఆత్మీయ స్వాగతం, తెలుగు సంస్కృతి, స్థానిక ఆహార సంప్రదాయాలు తమకు కొత్త అనుభూతిని కలిగించాయని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల సందర్శన ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని అన్నారు. విద్యా సంస్థలు సాంకేతిక అభివృద్ధి, గ్రామీణ జీవన విధానం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులంతా ఒకటేననే భావన యువ సంఘం ద్వారా మరింత బలపడిందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత మధ్య స్నేహబంధాలు పెరుగుతున్నాయని, భారత వైవిధ్యాన్ని దగ్గరగా అనుభవించే అరుదైన అవకాశం లభించిందని మహారాష్ట్ర విద్యార్థులు పేర్కొన్నారు.
5: నా పేరు ఈశ్వరి, నేను ఆంధ్రాలో ఉన్నాను. మాకు ఐఐటి తిరుపతి నచ్చింది, మోరి నాకు నచ్చారు.
6: నా పేరు కావేరి, నాకు తెలుగు నచ్చింది. వన్నెగట్లి సమ్మె అల్లెడు.
1: కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువతలో జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని కీలకంగా భావిస్తోంది. తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే అరుదైన అవకాశం యువ సంఘం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు. గత దశలతో పోలిస్తే ఈసారి నమోదైన భారీ స్పందన యువతలో దేశ ఐక్యతపై పెరుగుతున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత పరస్పరం కలుసుకోవడం ద్వారా ఏక భారత్ శ్రేష్ఠ భారత్ భావన మరింత బలపడుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువ సంఘం కార్యక్రమం కేవలం ఒక విద్యార్థుల పర్యటనగా కాకుండా భారతీయ ఐక్యతను బలపరిచే జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను తెలుసుకోవడం ద్వారా వైవిధ్యంలో ఐక్యత అనే భారతీయ తత్వాన్ని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం యువతలో జాతీయ సమైక్యత భావనను పెంపొందించడమే కాకుండా పరస్పర గౌరవం, సోదరభావం, సామాజిక అవగాహనలను మరింత బలోపేతం చేస్తోంది. ఒక రాష్ట్రానికి చెందిన యువత మరో రాష్ట్ర అభివృద్ధి, విద్యా వ్యవస్థ, స్థానిక కళలు, సంప్రదాయాలను తెలుసుకోవడం ద్వారా దేశ నిర్మాణంలో తమ పాత్రను మరింత విస్తృతంగా అర్థం చేసుకునే అవకాశం పొందుతున్నారు. ప్రత్యేకంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యాలను యువ సంఘం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. యువత మధ్య ఏర్పడుతున్న స్నేహబంధాలు భవిష్యత్తులో జాతి ఐక్యతకు బలమైన పునాది వేస్తున్నాయి. భిన్నత్వాన్ని గౌరవిస్తూ భారతీయతను చాటి చెప్పే వేదికగా యువ సంఘం నిలుస్తోంది. దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దే దిశగా యువతలో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఒక్కటే కుటుంబమనే భావనను బలపరుస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నూతన తరాలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమంగా యువ సంఘం నిలుస్తోందని చెప్పవచ్చు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా యువ సంఘంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:12 దాటింది, సెకండ్ల పరుగులు తీస్తున్నాయి. రాబోయే అతిథి కార్యక్రమానికి స్వాగతం. రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా లెజెండ్ చిత్రానికి నరేంద్ర రీటా పాడారు. రామచౌకయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

మీరు వింటున్న పాట మజ్ను చిత్రానికి నరేష్ ఏర్పాడారు, గోపీసుందర్ సంగీతం, రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు, వింటూనే ఉండండి.

0: తెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషల్ పాడిన పాట భువనచంద్ర సాహిత్యం చిత్రం మల్లేశ్వరి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.
3: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:50 దాటి సెకండ్లు పరుగులు తీస్తూ ఉన్నాయి. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మిరపకాయ చిత్రానికి తమన్ఎస్ఎస్ సంగీతం అందించి స్వయంగా పాడిన పాట భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. వింటూనే ఉండండి 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

మీరు విన్న పాట మిర్చి చిత్రానికి విజయప్రకాష్ అనిత పాడారు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట. మీరు విన్న పాటతో రాబోయే తేదీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధుడు వావిరాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం వింటారు.
1: అమరజీ పుట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో 1952 అక్టోబర్ 1వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం 1956 సంవత్సరం నవంబర్ 1వ తారీఖు తోటి విశాలాంధ్ర అయినటువంటి ఉత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. మనం ఆంధ్రులం, మన భాష తెలుగు. ఆంధ్రులు మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు. అయితే అటు తరువాత వచ్చినటువంటి వాటిలో ఆంధ్రులు ఒకసారి కాకతీయ సామ్రాజ్యంలో ఏకంగా ఉన్నారు, కానీ బ్రిటిష్ వారు రావడంతో అది ముక్కలైపోయింది. నైజాం పరిపాలనలో అటు ఇటు రావడంతో ఒకటి తెలంగాణ అయింది, ఒకటి బ్రిటిష్ ప్రాంతం అయింది. అయితే 1950లో మనం స్వతంత్రం రాష్ట్రం సాధించిన 1905వ సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రాన్ని కర్జను 2 ముక్కలుగా చేశాడు. భాషకు సంబంధించినటువంటి 2 ముక్కలు చేయడంతో బెంగాల్ సింహం విజృంభించింది. చివరకు బలవంతంగా ప్రజల యొక్క బలంతో వాళ్ళు రాష్ట్రం సాధించారు. అదే సమయంలో ఆంధ్రులు కూడాను తమకు కూడా భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం ఉండాలి అనేటువంటి అభిప్రాయం వచ్చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసమని ప్రథమంగా పెద్ద ఉద్యమం నడిపిన వాళ్ళు ఆంధ్రులు. అయితే ఆ ఉద్యమంలో కొండా వెంకటపై పంతులు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, పసిపిల్లకు తల్లిపాలుకు డబ్బా పాలకు ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో

మాతృభాష మాతృస్థాన్యం చాలా గొప్పదన్న అభిప్రాయంతో మాతృభాషలోనే ఉండాలి. అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ప్రజానీకం ప్రజాస్వామ్యం కోరుతూ ఉంటే ఆ పరిపాలన కూడా తెలుగులోనే రావాలి. భాషలోనే ఉన్న విజ్ఞానం ప్రవర్ధిల్లాలంటే చదువులు కూడా దాంట్లోనే రావాలి. ఈ రెండు సమన్వయం ఉన్నప్పుడే ముందుకు వెళ్తుంది. అందుకు ఆంధ్ర రాష్ట్రం కావాలన్నారు. ఆంధ్ర ఉద్యమం ఆంధ్రులను చైతన్యవంతం చేసింది, భాషను ఏమైనా వృద్ధిపరిచింది. సిక్కింది వాడి వరకు కూడా నా భాషలో నేర్చుకోవాలనేటువంటి అభిప్రాయం వచ్చింది. ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఇవ్వటం వల్ల జనం ఏమైనా ఉద్యోగులు గారు అందులో తెలుగు ఏమైనా బాగా ప్రభావం అయిపోయింది. ఆ ఉద్యమం తర్వాత 13వ సంవత్సరం బాపట్లో మొట్టమొదటిగా ఆంధ్ర మహాసభ జరిగింది. నరసింహేశ్వర గారు అధ్యక్షులు, కొండా వెంకటపతులైన ఆహ్వాన సంఘ అధ్యక్షులు, గోలపూడి సీతారామశాస్త్రి గారు, గత మనోలక్ష్మణ గారు వారంతా కూడా దాన్ని ఏర్పాటు చేశారు. జొన్నవితల గురునాథన్ గారని చెప్పేసి ఆయన చాలా పెద్ద ప్రయత్నం చేశాడు. శనగపల్లి రామస్వామి గుప్తా గారని చెప్పేసి వారేమన్నా ప్రయత్నం చేశారు. వీరంతా కూడా ఆ మొదటి నుంచి కూడా వచ్చినటువంటి వారు. అయితే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆంధ్ర ఉద్యమం ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో ఒక మహాసభ జరపడం ఉద్దేశించింది. రాష్ట్రం కావాలని నెల్లూరులో 5వ మహాసభలో మాకు రాష్ట్రం కావాలి అని చెప్పేసి అన్నారు. ఇది 1918వ సంవత్సరానికి వచ్చేటప్పటిగా యుద్ధ సమయం కూడా వచ్చింది. కనుక మాంటేగు చెలంసపాడు సంస్కరణలు వచ్చే సమయంలో మన వాళ్ళంతా వెళ్ళి మాకేమైనా రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పేసి కోరారు. కానీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే ఆంధ్రదేశంలో చైతన్యం ఎక్కువగా వస్తున్నది, రాజకీయ చైతన్యం. కనుక ఈ చైతన్యం యొక్క ఫలితం ఏమవుతుంది? ఇది 1920వ ఉద్యమం జరిగేటప్పటికల ఒక చిన్న సంఘటన జరిగింది. నేను ఇందాక మనవి చేశాను కదా, నైజాం ప్రభుత్వం ఏరియాలో తెలంగాణ ప్రాంతం మిగిలిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్ర చైతన్యం వచ్చింది. అక్కడంతా భాష సాహిత్యం అవన్నీ ఉన్నాయి. వారు ఆంధ్ర సంఘం అని పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ట్రెంచ్ అని చెప్పేసి పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ వచ్చేసి మీరు ఆంధ్ర అని పేరు పెట్టద్దు, తెలుగు అని పేరు పెట్టుకోమన్నాడు. ఇక్కడ జాతీయ ఉద్యమంలో పల్నాడు తాలూకా పనుల నిరాకరణ జరిగినప్పుడు అక్కడ ప్రభుత్వంలో చేతిలో నుంచి పోతున్నది రాష్ట్రం అని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వర్ణనని కలెక్టర్ రికమెండ్ చేశాడు. ఏమనంటే మీరు వెంటనే రైల్వేకి పెడితే అక్కడే ఆంధ్రులు ఇక్కడ ఆంధ్రులు కలిస్తే ఇటు ఇంగ్లీష్ సామ్రాజ్యం అటు నైజాం ప్రభుత్వం రెండు కూలిపోతావు అని చెప్పేసి ఏమైనా చెప్పాడు. అయినా కూడా ఆంధ్ర అనే శబ్దానికి రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఉంది అనేది మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భాష తెలుగు, తెలుగు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం. అందువల్ల ఆ రోజుల్లో తెలుగు అంటే ఎంతైనా ఉత్సాహంగా పనిచేయగలిగినటువంటి మనుషులంతా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం పొట్టి శ్రీరాములు గారు ఆఖరి దశలో రావాల్సి వచ్చింది. ఇందువల్ల ఆంధ్రలో వచ్చినటువంటి విభిన్న ఉత్సాహాల వల్ల కొన్ని వచ్చింది. తెలుగులో రావాలంటే అభివృద్ధి కావాలి, ప్రాజెక్టులు కావాలి. ప్రాజెక్టులు మనం ఏమైనా వెనకబడిపోయినా మనకు ప్రాజెక్టులు లేవు. అసలు మనకు వచ్చిందల్లా కాటన్ ధర వల్ల తయారు చేసినటువంటి కృష్ణ ప్రాజెక్టు, రెండోది ఏమైనా పెద్దదిగా ఉన్నటువంటి గోదావరి ప్రాజెక్టు, అట్లాగే కడప కర్నూలు కెనాల్ కూడా వచ్చింది. కానీ కడప కర్నూలు కెనాల్లో ఉన్నటువంటి జనం బీదవాళ్ళని అయినందువల్ల అది ఏమైనా ఎక్కువ అభివృద్ధి రావడానికి వీలేకపోయింది. ఇక్కడ బాగా పంటలు అభివృద్ధి వీళ్ళు ఏమైనా అభివృద్ధి. అందువల్ల ఈ మహాసభలు జరిగినప్పుడు ముందుగా ఏమైనా రాష్ట్రం కావాలని కోరితే శాసనసభలో తీర్మానాలు చేశారు. కానీ ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరినటువంటి తీర్మానం 1923వ సంవత్సరంలో శాసనసభలో పాస్ అయింది. కానీ తెలుగులోనే పరిపాలన జరగాలనేటువంటి హరిశవత్వ వారి తీర్మానం మాత్రం ఓడిపోయింది మర్చిపోవాలి. అంటే ఏంటి, అప్పటి అభిప్రాయం రాజకీయమైన రాష్ట్రమే కానీ తెలుగు పరిపాలన తెలుగు రావాల్సినటువంటి రాష్ట్రంగా ఎవరు కోరలేదు. అయినప్పటికీ మనం కోరుతున్నామని ఆ కోరిన దాంట్లో చివరికి మన ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రకాశం గారి రాజ్యంలో అప్పుడు ఏం చేశారంటే తెలుగును 2 జిల్లాల్లో పెట్టాలన్నారు. ఒక జిల్లా ఏదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, అక్కడ ఏమైనా తెన్నేవెల్లి జిల్లాలో తెలుగు మాతృభాషలు అమలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం రావడానికి కోసం ప్రయత్నం 1937వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు దానికోసం ఏం చేశారంటే శ్రీబాగులో నాగేశ్వరరావు పంతులు గారు ఇల్లైనటువంటి శ్రీబాగులో ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఏమని రాయలసీమ కొన్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని మళ్ళీ దాంతో ఏమైనా సమైక్యంగా ప్రారంభించారు. అయితే దీంట్లో వచ్చింది ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు మరి రాష్ట్రం కోసం అని చెప్పేసి అడగటానికి సైమన్ ఏం చేశాడు, ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అండగా ఉన్నారో అట్లాంటి సింధుకును అట్లాంటి ఒరిస్సాకును రెండింటికి రాష్ట్రం ఇవ్వడానికి తయారైనాడు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వడానికి తయారు కాలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం జాతీయ ఉద్యమంలో ముందుండేసి స్వతంత్ర ఉద్యమంలో ముందుంది. మేము యువకులుగా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతుండేవాడు ఏమని స్వరాజ్యం ఉందా స్వరాష్ట్రం ఉందా అని. మాకు స్వరాష్ట్రంలో స్వరాజ్యం కాదు, స్వరాజ్యంలో స్వరాష్ట్రం అని చెప్పేసి మేము చెప్తుండేవాడు. అందులో స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే ఎక్కువ ఉంటుంది లేకపోతే వెనక. ఆ విధంగా జరిగినట్టు నాగంత సేయం గారి అధ్యక్షత కింద 1939వ సంవత్సరంలో గుంటూరులో జరిగినటువంటి మహాసభలో ఒక తీర్మానం చేశారు. ఏమనంటే మాకు స్వతంత్రం కావాలి అని చెప్పేసి ఆ తెలుగు గారి ఒక అండతోటి ఇందాక మనవి చేసినట్టుగా 1919వ సంవత్సరంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఏర్పడింది. అందువల్ల తెలుగు గారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోరడం చాలా ప్రాముఖ్యంగా గాంధీ గారికి ఏమైనా

మాతృభాషలో రాజ్యం నడపాలనేటువంటి అభిప్రాయం ఆయనకు పూర్తిగా ఉంది. భారతదేశానికి మొత్తానికి కూడా హిందీ కావాలనేటువంటిది కూడా ఆయనకి ఏమైనా ఉంది. అందులో ఈ రెండింటి సమన్వయంలో మనం ముందుకు పోతున్నప్పుడు రాష్ట్రం యొక్క పెద్దలంతా ఒక్కొక్కరే లెక్క వేస్తే పట్టాభితరావు గారు కానీ ఉన్నారు, లెక్క వేస్తే కొండానంద పేమంత్ గారు, బిరుసు సామూర్తి గారు, వీరంతా జాతీయ నాయకులు ఉన్నారు. వీటితో పాటుగా పానగల్ రాజా గారు మంత్రి అయినాడు, మంత్రి బంధువు సంస్కరణ ఇప్పుడు ప్రధానమంత్రి అయినవాడు. ఆయన గారు వచ్చిన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రంలో కోరుతున్నటువంటి కోరిక యొక్క ప్రధానమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1924 బెజవాడలో ఉన్న ఆఫీస్గా ప్రారంభమైంది. దాంతో తెలుగుతోటే జరపాలనేటువంటి అభిప్రాయం మొట్టమొదటి నుంచి కూడా వచ్చింది. అయితే అది ఆచరణకు వచ్చేటప్పటిక అది జరగలేదు. ఎందువల్ల అంటే రాజకీయంగా రాష్ట్రం కావాలని కోరిన ఆవేశం భాషా ప్రయుక్తంగా భాషను అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో లేదు. ఎందుక ఇంగ్లీషు అవతల ప్రభుత్వం అనే ఇంగ్లీష్ ప్రభుత్వం పైన ఉంది. అయితే దాని తర్వాత మళ్ళీ స్వతంత్రం కోసం అని చెప్పేసి మనం స్వతంత్ర పోరాటం సాగించాం. ఈ మధ్యలో సైమన్ కమిషన్ మంత్రివర్గం వచ్చింది. మంత్రివర్గం వచ్చినప్పుడు అప్పుడు కొంత ప్రయత్నం జరిగింది. కానీ వాళ్ళు అనేది ఏంటంటే భాషా ప్రయుక్తంగా కాదు భారతదేశాన్ని చేర్చాల్సింది, మత ప్రయుక్తంగా మేము చేరుస్తున్నాం. కనుక హిందూ ముస్లింలు ఎవరైతే ఉన్నారో మహమ్మదీయ ఎక్కువ ఉన్నటువంటి భాగాలను ఒక ప్రత్యేకంగా, హిందువులు ఉన్నటువంటి భాగాలను ఒక ప్రత్యేకంగా తీసుకురావాలని చెప్పారు. కానీ ఈ సందర్భంలో ఒకటి జరిగింది. సూర్యవర్ధిని తన సుభాష్ చంద్రబోస్ ఇద్దరు కూడా ఒక మాట అన్నారు. ఏమంటే మీరు ఏదైనా చేసుకోండి కానీ బెంగాల్లో భాష మాది, మాకు మతంలో తేడా లేదు, ఇక్కడ మతం ఉంటే మా మతంగా చూసుకుంటాం కానీ భాష మాత్రం మేము చిరిగిపోము, మాకు అక్కర్లేదన్నారు. స్వరాజ్యం చెప్పడానికి ముందు ఒక ప్రయత్నం జరిగింది. ఏంటంటే ధార్ కమిటీ అని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో నిర్ణయం చేయాల్సి వచ్చేది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పేసి మనం అనుకోలేదు. అట్లాగే నెహ్రూ కమిటీలో ఉన్న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒప్పుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అతని కమిటీ వేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కానీ చేస్తే దేశం చీలిపోతుంది, ఇంకా అక్కర్లేదన్నాడు. దాంతో ఆంధ్రులే కాకుండా మహారాష్ట్రులు, కర్ణాటకలు వీళ్ళ ముగ్గురు కూడా ఏమైనా భాషా రాష్ట్రంలో మొట్టమొదటి ఉన్నటువంటి పెద్దలు ఈ ఉద్యమాలు బాగా ఉన్నాయి. వీరు మళ్ళీ ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడేటప్పుడు అప్పుడు జేవీపీ రిపోర్ట్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభితరామయ్య గారితో కమిటీ వేశారు. వారు ఏమన్నారంటే మద్రాసును మీరు ఏమైనా వదులుకున్నట్టయితే రాష్ట్రం ఏర్పరుస్తామన్నారు. ఆ సందర్భంలో అభిప్రాయ భేదాలు కొందరికి వచ్చేసి రాష్ట్రం అసలు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం కూడా వచ్చింది. బ్రహ్మపురం అంతా మన చేతిలో ఉంది, ఒరిస్సాలో పోయింది బ్రహ్మపురం కూడా. ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటికి ఏం చేయటం అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒక రాయబారం ఏమైనా ఢిల్లీ వెళ్ళటం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ వెళ్ళటం జరిగింది. అయితే మేము రాష్ట్రం మేము ఒప్పుకున్నాం కనుక మద్రాసును ప్రత్యేక రాష్ట్రం చేయండి, మాకేమైనా ఆంధ్ర రాష్ట్రం మీరు అడిగిన ప్రకారంగా ముందు ఇవ్వండి. నేను ఒక మాట చెప్పాడు ఏమనంటే నాకు చారుడు భూమి కనుక మీరు ఇచ్చేట్లయితే అక్కడ సోషలిజం ప్రారంభిస్తే ఆ సోషలిజం ప్రపంచవ్యాప్తంగా చేయగలను అని చెప్పేసి ఏమైనా ఒక మాట చెప్పింది. మా అందరికి కూడా ఉంది అయ్యా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రం విస్తరణ మనం చూసుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, వ్యక్తిత్వం వస్తుంది అని చెప్పేసి ఏమైనా కోరటం జరిగింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే అప్పుడు పెద్ద నాయకుల్లో తేడాలు చేసి అది ఏమైనా విఫలమైపోయింది. రాజ్యాంగ పరిషత్తు ఏమైనా రాలేదు. మద్రాసు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇక ఏమి చేయటం అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేస్తే తప్పితే అప్పుడు అన్నాడు ప్రజాస్వామికం కింది వాడికి కూడా కావాలంటున్నాం, వాడు కూడా పరిపాలన జరగాలంటే దీనికి కావాలి, కనుక రాష్ట్రం కావాలని అన్నారు. దానికి ఏమైనా ఆయన ఏమైనా 56 రోజులు ఉపవాసం చేశారు, చనిపోయినారు. జనం అంతా కూడా ఒక్కసారి ఉర్వూతులుగా ఉత్తుంగు తరంగాలుగా లేచి రాష్ట్రం అనేచారు. అది మద్రాసులో మొట్టమొదటి ఉండటమా సగభాగం, లేకపోతే విడిగా ఉండటమా అనే దాంట్లో వివాదంలో చివరికి మనం కర్నూలుకి వచ్చాం. 1952 మనం మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించాం. ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రారంభించిన తర్వాత అవతల తెలంగాణలో మహత్తరమైన ఉద్యమాలు జరిగిన రాజకీయ ఉద్యమాలు, వాటిలో కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ సంఘాలు, ఆంధ్ర మహాసభ, కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసేసి అక్కడ నైజాంకు వ్యతిరేకమైనటువంటి పోరాటం చేయడంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చీలిపోవటం అవసరమైనటువంటి అభిప్రాయం మనకు భాషా సన్నిహితత్వం వచ్చింది. కర్ణాటకులకు, మహారాష్ట్రులకు, తెలుగు వాళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు కలుద్దామని చెప్పేసి ఉండటంలో ఒక విశాలాంధ్ర కోసం అని చెప్పేసి ప్రయత్నం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ చివరకు నాగార్జున సార్ తీసుకొచ్చి నాగార్జున సార్ ప్రారంభించిన రోజున విశాలాంధ్ర నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఆ విశాలాంధ్ర ఒప్పుకున్న దాని యొక్క ఫలితంగా అంటే 55 డిసెంబర్లో 8వ తారీఖు అనుకుంటాను నాగార్జున సార్కి ఏమైనా పునాది వేశారు. 1956 ఆ నవంబర్ 1వ తారీఖు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడాను భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డాయి. అందువల్ల మనం ఏమైనా నాగార్జున సార్ కట్టుకోగలిగాం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కట్టుకోగలిగాం, అట్లాగే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలను కూడా చేసుకోగలిగాం, ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం, పరిశ్రమలు నిర్మించుకుంటాం. ఇవి అంతకుముందు మనకు లేవు. ఇక మన అభివృద్ధికి కావాల్సిన కార్యక్రమాలు ఏమిటి? పంచవర్ష ప్రణాళికలు ఆంధ్రదేశంలో నీళ్ల వనరులు చాలా ఉన్నాయి, ఖనిజ వనరులు చాలా ఉంది, జనం చాలా ఉన్నారు, చైతన్యవంతమైన జనం ఉంది.

0: దేశభక్తి కలిగినటువంటి జనం ఉంది, వీళ్ళందరినీ ఉపయోగపరుచుకొని ముందుకు పోవాలని ప్రయత్నం చేశాం. అయితే దీనికి ఏమిటంటే అనేక విశ్వవిద్యాలయాలు ఇవాళ వచ్చినాయి, కానీ మొట్టమొదటిది మర్చిపోతున్నాం మనం. ఇందువల్ల ఇవాళ చాలామందికి ఏమంటారంటే భాషా ప్రయుక్తం వల్లనే ఇంత దేశం పాడైపోయిందని కాదు. ఒక తండ్రి కొడుకు పుట్టడం వల్ల నష్టమా? కాదు, తండ్రికి కొడుకు కావాలి, కానీ కొడుకు చేసినటువంటి ప్రయోజకత్వం అప్రయోజకత్వం వల్ల ఉంటుందే కానీ తండ్రి కొడుకు పుట్టడం తప్పు మాత్రం కాదు. అట్లాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం మాత్రం తప్పు కాదు. అందరూ ఇప్పుడేమైనా భాషా ప్రయుక్తం కావాలని కోరారు, ఆంధ్ర రాష్ట్రంలో శాసనం చేశారు, తెలుగు భాషను అమలు జరపండి అని చెప్పేసి 1965 చేశారు. అయితే తెలుగు ఒక్కటే సరిపోతుందనే సమస్య చాలామందికి వస్తుంది. మాతృభాషలో నేర్చకపోతే అతనికి తెలియదు, కనుక మాతృభాషతో పాటు అవసరమైతే మనకు భాషా ప్రయుక్తంగా వచ్చినప్పటికీ భారతదేశానికి హిందీ కావాలంటున్నాం కదా, దాన్ని కావాలంటే లింక్ లాంగ్వేజ్గా ఉపయోగపరచుకోవాలని ప్రయత్నించవచ్చు. ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ ఎల్లకాలం కనుక మన దగ్గర ఉండేటైతే లాభం లేదు. అందులో ఇంగ్లీష్ ఎప్పుడైతే ఉంటుందో దాని స్థానంలో తెలుగు కనుక వచ్చేటైతే, మాతృభాషలు వచ్చేటైతే మాతృభాష పుష్టికరం అవుతుంది, భారతదేశానికి హిందీ ఏదో ఒకటి ఉండాలనే కోరిక వస్తుంది. దాంతో పాటుగా పరదేశాలకు ఇతర దేశాలకు విజ్ఞానంలో ఉపయోగపడేటువంటి ఇంగ్లీషు వస్తుంది. తెలుగు భాషను అమలు జరపాలి, పైగా ఎప్పుడైతే తెలుగు భాషను అమలు జరపడానికి మీరు ప్రయత్నిస్తారో విజ్ఞానవంతుల కూడా వాళ్ళ పుస్తకాలన్నీ కూడా తెలుగు రాయటం మొదలు పెడితే ఒకసారి సమస్య వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయా రావడానికి అని చెప్పేసి లేవు. లేకపోయినప్పటికీ రాగలిగింది అంటే ఇంగ్లీష్లో పాఠం చెప్తున్నవాడు తెలుగులోనే చెప్తున్నాడు, అందులో తెలుగులో చెప్పినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టును తెలుగులో చెప్పేసి ఆ నోట్స్ కనుక పుస్తకంగా తయారు చేసి అవే కనుక ఇవ్వడం మొదలు పెట్టేటితే రెండో వరుసలోకి వచ్చేటప్పుడు కావాల్సిన పుస్తకాలు వస్తాయి. కనుక కృషిలో లోపం కానీ భాషలో లోపం కాదు. అది దానికోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాటిలో మనం ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి మహానుభావులు అనేక మంది దీనికి త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పొట్టి శ్రీరామ్ గారిని మర్చిపోయాం. స్వామి సీతారామన 15 రోజులు ఉపవాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రామ సీమల్లో ఉన్నది, కనుక గ్రామ సీమల్లో నుంచి జనమంతా కూడా బస్తీలకు వెళ్తుంటే గ్రామాలంతా ఎందుకు కొనగాకుండా పోతున్నాయి? కనుక గ్రామాలను నిలవర్తించాలంటే మనది వ్యవసాయ దేశం, వ్యవసాయంలో అభివృద్ధి కావాలి, వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పరిశ్రమలను పెంచేసి అవసరమైనటువంటి వాటిని తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఇవాళ ఏమైనా సమైక్యంగా చేరినటువంటి విశాలాంధ్ర ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. విశాలాంధ్ర ఉత్సవానికి కావాల్సినటువంటి మనం పూర్తి కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలంటే మనం కింది నుంచి పై వరకు కూడా పరిపాలనంతా కూడా తెలుగులో జరిగేట్టు చూడాలి. ఆఫీసుల నుంచి వచ్చే కాగితాలన్నీ కూడా తెలుగులో వచ్చేట్టు చూడాలి. ఎందుకంటే సామాన్యుడికి అర్థం కావాలన్నట్టయితే నీ పరిపాలన ఎవరి కోసం వస్తున్నదో వారికి కావాలి. ఇవాళతో ఒకటి ఉంది, ఎప్పుడైతే డెమోక్రసీ వచ్చిందో పంచాయతీరాజ్ వచ్చిందో సామాన్యుడు కూడా ఏమైనా ఇవాళ ప్రెసిడెంట్ కాగలుగుతున్నాడు, మెంబర్ కాగలుగుతున్నాడు, అవసరమైన రాష్ట్రపతి కూడా కాగలిగినట్టు.
1: మరింతవరకు ఆంధ్రోద్యమంలో త్యాగధనులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం వింటారు.
2: నమస్కారం తాతయ్య గారు.
3: చెప్పమ్మా.
2: తాతయ్య గారు మీరు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నారండి?
3: మేము సత్యనపల్లి చదువుకున్నాం, నేను పుట్టిన సత్యనపల్లి. సత్యనపల్లి ఉన్నప్పుడు పాఠశాలలో ఎవరో ఒక టీచర్ గారు ఉండేటట్టు ఆయన ఏమైనా 10 మంది పిల్లల్ని పూజ చేసి పాఠాలు చెప్తుండేవాడు. దాంట్లో ఏమైనా అక్షరాలు రాసుకోవాలంటే అక్షరాలకు మా మాదిరి ఇప్పుడు మీకు పలకలు నోటు పుస్తకాలు ఇవన్నీ వచ్చిన బలపాలు కాక పెన్సిల్ కానీ మాకు అప్పుడు ఏమైనా పలపాలు పెన్సిల్లు నేల మీద ఏమైనా రాస్తే అక్షరాలు దిద్దుకునేవాడు. ఆ దిద్దుకున్న తర్వాత కొన్నాళ్ళకి వచ్చేటప్పుడు పలకలు వచ్చినాయి, బలపాలు వచ్చినాయి, తర్వాత పెన్సిల్ వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి. అవన్నీ కూడా అవి కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చినాయి అన్నమాట. మొట్టమొదట మాకు టీచర్ గారు ఏమైనా కూర్చోబెట్టి పాఠాలు నేర్పేవాడు, పద్యాలు చదివించేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు. కోపం వస్తేమైనా మళ్ళీ ఏమైనా ఇంకో మాట చదివమనేవాడు, తప్పు చేస్తేమైనా గుంజలు తీసేవాడు కింద నుంచి పైకి అని చెప్పేసి ఆ విధంగా ఏమైనా మాకు చదువు చెప్పడంలో టీచర్లు చాలా ఆప్యాయత. ఒకవేళ మేము భోజనం చేయకపోతే వాళ్ళ ఇంటినే భోజనం పెట్టేవాడు, ఒకవేళ మేము ఏమైనా జబ్బుగా ఉంటేనేమో వాళ్ళే మందిచ్చేవాడు, మేము చదువుకోకపోతే అప్పుడు పాఠం చెప్పి సాయంత్రం కూడా ఇంటికి రమ్మనేవాడు. ఆ విధంగా తల్లిదండ్రుల కన్నా ప్రేమగా ఏమైనా చూసేవాళ్ళు టీచర్స్. ఆ తర్వాత జీతాలు అంటారా, జీతాలు ఏమి ఉండేవి కదా, వీళ్ళకి నామకాయ జీతం ఉంటే ఉంది. దసరా పండుగ నాడు పాటలు పాడుకుంటూ వెళ్తే ఆ రోజున మా తల్లిదండ్రులు టీచర్లకు ఏదైనా గింజలు కానీ లేకపోతే రూపాయలు కానీ ఏదైనా ఇస్తే అప్పుడు పిల్లలు చెబుతుంటాడు, పిల్లలకు చాలు పప్పు బలాలు, తర్వాత ఉపాధ్యాయులకు చాలు వరహాలు అని చెప్పేసి పాటలు పాడితే దసరా పండుగ నాడు అందరం కలిసేసి జెండాలు పెట్టుకుని ఊరూరా తిరిగి ప్రతి ఇంటికి పోయి బళ్ళు పిల్లలు ఎవరున్నారో వాళ్ళ నాయనతోటి వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఏమైనా ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళకి ఇచ్చే జీతాలు, అంతకన్నా జీతాలు లేవు. మాకు డ్రెస్ అప్పుడు మొట్టమొదటి పిల్లలు ఏమైనా గోచులు తోటి పోయేవాళ్ళు. ఆ గోచులు రోజులు అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేటప్పుడు గోచులు పోయి పిల్లలు కాస్త లాగు పెట్టుకునేవాడు. ఆ లాగు అయిన తర్వాత 4వ తరగతికి వచ్చేటప్పుడు టోపీలు పెట్టుకునేవాడు. ఆ టోపీలు చిన్న టోపీలు ఉండేవి, లాగులు ఏమైనా కిల్లు జారిపోతుంటాయి, పైకి లాక్కుంటుండేవాడు, పాఠం చెబుతుండేవాడు. నిలబడి అంటే నిలబడటం, కూర్చుంటే కూర్చోటం జారిపోతూ ఉండేది వరుస. ఈరోజు పక్క వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ వైపు చూస్తే కోపడేవాడు. మేము పక్క వాళ్ళు రాగానే వాళ్ళతో ఆడుకుంటానికి ప్రయత్నించాం. బడి మధ్యలో వెళ్ళాం, అయితే ఉంటుంది బడి మధ్యలో అప్పుడప్పుడు కాసేపు ఆటలు, కాసేపు పాటలు, సుమశతకం, నీతి శతకాలు, దాసయ్య శతకం, ఇట్లాంటి నీతి విరమణ శతకం, ఇవన్నీ కూడా పాఠాలు చెప్పి చదివించి బాగా కంఠోపాఠం చేయించేవాళ్ళు. మాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ పద్యాలన్నీ కూడా మేము కంఠోపాఠం పెడితే మా జీవితాంతం వరకు ఆ పాఠాలు జ్ఞాపకం ఉండేది. అంతేకాకుండా ఏ పద్యమైనా సరే బాగా జ్ఞాపకం వచ్చేది. లెక్కలకు వచ్చేటప్పుడు చాలా కష్టం అయ్యేది. ఆ లెక్కలు కూడా ఒక్కొక్కటే స్థాయిలో చేతలు, తీసివేతలు, భాగారాలు, కూడికలు ఇవేమైనా చెప్పడంతో మొట్టమొదటి ప్రారంభించేవాడు. మా ఊళ్ళో ఆయన బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చేటప్పుడు మా వాళ్ళంతా కూడా బలం పిల్లవాళ్ళంతా కూడా పరిగెత్తి ఏదో దయ్యం వచ్చిందండి, మెదపడుతుంది, పరిగెత్తండి పరిగెత్తని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి తయారు చేసుకున్నాం. ఏమిటంటే అదేదో దయ్యం మమ్మల్ని మింగుతుంది, ఇప్పుడు మీరంతా బస్సు వస్తే అటు పోవాలి పోవాలి అంటున్నారు, మా ఎంత తేడా ఉండన్నా. అందులో అప్పటికి మాకున్న పరిజ్ఞానం కన్నా మీకు సామాన్య పరిజ్ఞానం చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి అయింది, అదంతా కూడా మీకు ఉపయోగపడింది. బస్సులు మాకప్పుడు బస్సులు ఎక్కడ ఉన్నాయి, కార్లు ఎక్కడ ఉన్నాయి. నేను ఒక ఊళ్ళో చదవటానికి వెళ్తే పొద్దున్నే నా సజ్జనందిని ఆ రుమైలు నడిచి వెళ్ళి ఆ ఊళ్ళో చదువుకొని మళ్ళీ సాయంత్రానికి నేను ఇంటికి వచ్చేవాళ్ళం. అందులో ఇప్పుడు మాకేమైంది తెలుసా, మేము ఎంత దూరం నడిచినా బాధ లేదు. మీరెంతైనా అప్పుడప్పుడు బస్సు ఎక్కుతారు, అప్పుడు దిగుతుంటారు, నడిచేది లేదు. నాలుగు వేలు పోయేటప్పుడు అయ్యో నీరసంగా ఉంది అని చెప్పేసి అంటారు. మొన్న డాక్టర్ కూడా అన్నాడు, ఏమిటంటే మీకేమైనా 86 సంవత్సరాలు అయితే ఇంత గట్టిగా ఉన్నారు ఏంటి కారణం అంటే మా చిన్నతనంలో బస్సుల్లో ఉండి అందులో మేము నడిచామండి అని చెప్పాము. అందులో నడక వల్ల వచ్చినటువంటిది బళ్ళలో ఎంత కష్టం. తాలూకాలో మొత్తంగా ఒక్కటే హై స్కూల్ ఉండేది. ఇది చదువుకున్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ తప్పితే లేదు. ఆ ఎలిమెంటరీ స్కూల్ చదువుతుండగా మాకేమైనా మహాత్మా గాంధీ గారి బోధలు కానీ వచ్చేది మాకు అర్థం చెక్కినారని చెప్పేసి ఒక టీచర్ ఉండేవాడు. ఆయన గాంధీ, నెహ్రూ ఇట్లాంటి పెద్దవాళ్ళ చరిత్రలు అని చెప్పేవాడు. పట్టాభిరామయ్యారు అని చెప్పేసి ఆయన వనమాలన్నీ చెప్పేవాడు, నేల మీద రాసి వేసి నానవాళ్ళు చెప్పేవాడు. అందులో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది. మీరు కూడాను మీ టీచర్ నాన్న గౌరవించాలి, వాళ్ళు చెప్పే పాఠం వినాలి, పద్యాలు చదవటం ఉంటుంది. కంఠస్థం చేయించడం మాత్రం ఇవాళ కంఠస్థం చేయించడం లేదు, ఏదో పాఠం చేసిన కంఠస్థం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్ని పద్యాలైనా సరే పైగా ఇంకోటి మాకు పద్యం అందుకుంటే ఆ పద్యం ఆఖరి మాట ఏదిందో అక్కడి నుంచి పద్యం ఇంకోటి అందుకోవాలి, ఆ పద్యం నుంచి ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అందుకోవాలి, ఇంకోటి అటుగా పోటీలు పడేసి ఏమైనా పాఠాలు పద్యాలు చదువుకున్నాం. అంటే అంతేమన్నమాట, ఎన్ని పద్యాలు జ్ఞాపకం ఉంటే ఆ మరి చేయగలరు, అప్పుడు అవి చేసేవాళ్ళు. అందులో జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటానికి కారణం ఆ రోజు వాళ్ళు వచ్చినటువంటి కంప్యూటర్స్ ఉన్నాయో వీటికి మించినటువంటి జ్ఞాపక శక్తి ఏమైనా ఆ రోజు పెద్దవాళ్ళలో ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి యువకుల్లో వచ్చింది అంటే శ్రద్ధ లేకుండా ఎక్కడెక్కడ పారేస్తున్నారు. అది వస్తువు మీద శ్రద్ధ, పుస్తకం మీద శ్రద్ధ, పాఠం మీద శ్రద్ధ, టీచర్ మీద గౌరవం. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే మాకన్నా ఇప్పటి వాళ్ళకి ఏమైనా ప్రపంచం జ్ఞానం, కామన్ సెన్స్ అంటారే చాలా గొప్పది అనమాట. ఎందుకంటే ఆ రోజు మోటార్ ఎరగం, ఇప్పుడు మోటార్ ఎరుగురు. ఆ రోజు విమానం చూడలేదు, మీరు చూస్తారు. ఇవాళ రైలు వచ్చి రైలు చూస్తున్నారు, బాగా పక్కన పోవాలంటున్నారు మీరంతా కూడా. ఇందువల్ల జ్ఞానంలో వచ్చినటువంటి పరిణామం ఏంటంటే కామన్ నాలెడ్జ్ పెరిగింది కానీ నాలెడ్జ్ మాత్రం తగ్గిపోయింది. ఎందుకంటే సమగ్రమైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు పుస్తకాలు రాస్తున్నాడు అనుకోండి, బాయ్ అంటే ఇంపోజిషన్ రాయమన్నాడు, బీఓఈ కాదు అసలు బీబీబీబీ ఓఓఓ రాస్తే అక్షరాలు ఎట్లా వస్తాయి, అందులో అక్షరమే రాకుండా పోతుంది. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి విద్యా విధానాలు పేసైనా అంటే చాలా స్టాండర్డ్ తక్కువ. మాకు సైన్స్ లేదప్పటికి, ఇప్పుడు వచ్చిన సైన్స్ అంత, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అంత పేసైంది. విమానం మీద పోతుంటే విమానం ఎట్టా ఉందో చెప్పగలరు, అప్పుడు విమానం అంటే ఎట్టా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంది, గురువు మీద గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు గురువు మీద గౌరవం ఉంది,

0: ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ కోవాటి కాసేపు చాలా సిలబస్ పెడుతున్నారు. ఆ సిలబస్ పెట్టడానికి టీచర్కి ఏమైనా తెలియట్లేదు, స్టూడెంట్స్ కానీ ఓపిక లేదు, కానీ నెత్తినేస్తున్నారు నెత్తినేస్తున్నారు జరుగుతుంది. మా రోజులకున్న ఈ రోజుకు తేడా అంటే మీ అదృష్టం ఉంటుంది మర్చిపోదు. మేము బానిసలుగా పుట్టాము, మీ ఏమైనా స్వతంత్రులుగా పుట్టారు మర్చిపోదు. ఆ బానిసత్వం నుంచి మేము స్వతంత్రం సంపాదించాం, కానీ ఈ స్వతంత్రం నిలుపుకుంటారా లేదా అని సంగతి చదువు చదువు బాగా చదువుకోవాలి, ప్రజ్ఞ కలగాలి, నలుగురితోటి కలగాలి, మానవ హృదయం కావాలి, ఎదుటి వాడిని చూసి ఈర్ష లేకుండా ఉండాలి. తన దగ్గర ఉన్నటువంటి బలపం రెండో వాడికి కావాలంటే ఇచ్చేటువంటి కానీ వాడి బలపం కాల్చేటట్టు మాత్రం ఉండకూడదు. వాడి పుస్తకం కాదు దొంగతనం చేసి ఏడవారని చెప్పేసి చెప్పదు. పరీక్షల సమయం వచ్చేటప్పుడు వాడి నోటు పుస్తకం ఎత్తుకుపోయేసి వాడు ఏడవమంటాం, అది పద్ధతి కాదు. అందువల్ల నీ పుస్తకం కావాలంటే అడిగిచ్చి వాడి దగ్గర ఉన్నట్టు తీసుకుని చిన్నతనంలో కలిసి పెద్దతనం వచ్చినప్పుడు వాడి జ్ఞానం ఎంత ఉందో నువ్వు కూడా నేర్చుకోవాల్సినట్టు ఉంటుంది. ఆ విధంగా చేస్తే పిల్లలు చూసుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. తల్లిదండ్రులకి ఏమైనా వెళ్తా పిల్లలు పరీక్ష లెక్క కానీ వాళ్ళకి ప్యాస్ అయిన లెక్క కానీ చదువుకున్నాడో లేదని కాదు, తల్లిదండ్రులు కూడా చదువు చెప్పాల్సినట్టు. అందువల్ల ఆ రోజుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే జ్ఞాపక శక్తి కోసం ప్రయత్నించింది ఆ రోజు ఎక్కువ, ఈ రోజు జ్ఞాపక శక్తి లేదు. అందువల్ల నేను మనం చేస్తామంటే ఎంతైతే మీరు జ్ఞాపకంగా ఉంటారో, ఎన్ని పద్యాలు చదువుతారు, ఎన్ని పాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎన్ని లెక్కలు జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎన్ని ఎక్కాలు జ్ఞాపకం ఉంచుకుంటారో అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఏమైనా ఎక్కాలు దుంపదించాడు చెప్పేసేవాడు. చరిత్ర మహానుభావుల చరిత్ర రాకపోతే మీరు ఎవరు పనికిరారు. మాకు క్లాసు రాగానే కథలన్నీ చెప్పేవాడు, పెద్ద పెద్ద నాయకుల యొక్క కథలన్నీ చెప్పేవాడు.
1: మీరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు కదా, మరి గాంధీ తాత నెహ్రూ తాతను చూసారా?
0: చూశాను చూశాను, ఆయనతో మాట్లాడాము, ఆయనతో తిరిగాము, నెహ్రూ గారితో అనేక సందర్భాల్లో తిరిగాం. మహాత్మా గాంధీ గారిని ఆశ్రమంలో కలిసినప్పుడు ఆయన రఘుపతి రాఘవరాజం పాటలు పాడించినప్పుడు కానీ, లేకపోతే నడిచిపోయినప్పుడు కానీ, లేకపోతే మనం అందరితో మాట్లాడుతుంది కానీ, పసిపిల్లల మీద నా చేతులు వేసి నడిచినప్పుడు కానీ, పసిపిల్లలతో ఎగచాకలాడి ఆచరాడినప్పుడు కానీ, నవ్వుతూ మాట్లాడినప్పుడు కానీ, ఇవన్నీ కూడా మేము పోసి ఆ బోసి నవ్వుతో మేము కూడా కాసేపు నవ్వుకోవడం కూడా జరిగింది. బాగా జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేటప్పుడు ఆయన రాజకీయాలు చాలా పెద్దవాడు. అందువల్ల ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమి ఉన్నాయో ఎలక్షన్స్ లో అప్పుడు కలిసాం, తర్వాత పార్లమెంట్ లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాం, తర్వాత గుంటూరు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన తోటి కలిసాం, ఆయన తోటి ఎన్నో మాట్లాడినా కూడా ఆయన చాలా ఉత్సాహపడు. ఆయన ఎంత ఉత్సాహపడు అంటే ఆవేశపోయాడు అంటే, ఆయన ఒకసారి వాళ్ళ పిల్లలందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి ఇంక్లాబ్ జిందాబాద్ అని కేకేశారు. కేకేస్తే వాళ్ళ మీద పోయి జైల్లో పెట్టారు. వెంటనే జవహర్లాల్ బయలుదేరేసి మా కురవాణి జైల్లో పెడతారని వచ్చాడు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు, వచ్చి ఆయన ఇంక్లాబ్ జిందాబాద్ అని పెద్దగారు అని మొదలుపెట్టాడు. పోలీస్ వాళ్ళు వచ్చి బాబుజీ ఇదేంటండి మీరు వచ్చారన్నారు. నన్ను కూడా జైల్లో పెట్టాను, నేను జైల్లో పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టావు, అందరూ వాళ్ళని విడుదలన్నా చేయాలి, అందరినీ జైల్లో పెట్టాను. అంత ఉద్రేకంగా ఉత్సాహంగా కురవాళ్ళంతేమైనా ఉత్సాహంగా, తర్వాత పసిపిల్లలు ఆయన పిల్లలందరినీ కూడా మనవలను వీపులు పెట్టుకుని ఊరవుతుండేవాడు, ఎక్కించుకొని గుర్రం మాదిరి నడుస్తూ ఉండేవాడు. ఆ విధంగా పిల్లలతో చాచాకం అంత సంతోషం. రాజకీయాల్లో ఒకటి ప్రపంచంలో అగ్రస్థానంలో అడిగిన విధానంలో ప్రపంచానికన్నా ఉన్నతమైనటువంటి మాట్లాడాడు, అంటే ఉన్నతమైనటువంటి ప్రపంచంలో మాట్లాడాడు, చిన్నపిల్లలకి మాట్లాడాడు. ఆయన గొప్పలో ఉన్నది అంటే ఉచ్చస్థితి ఆశస్థితి అనేది లేదు ఆయనకు, సామాన్య పిల్లలంటే అతి సంతోషం. మీరందరూ కూడా పిల్లలు నిజంగా ఆ రోజు ఉన్నట్టయితే మీరు ఆయన మీద వీపెక్కి తిరిగే వాళ్ళే మా బోస్ ఎగురుతూను. నేను మూడో తరగతి చదివి నాలుగో తరగతి అంటే అప్పుడు రోజుల్లో నాలుగో తరగతి అంటే ఇప్పుడు ఐదో తరగతి అంతతోటి నేను బడి వదిలిపెట్టేశాను. అంటే 1920 సంవత్సరాల్లో తిలక్ గారు చచ్చిపోయిన రోజున గాంధీ గారు రాజకీయ ఉద్యమం వచ్చిన రోజు రాజకీయ చేరి అంతే బడి.
1: తాతగారు మన ప్రభుత్వం వారు మీకు ఏఎం బిరుదులు ఇచ్చారు?
0: నాకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ కళాపరిపూర్ణ ఇచ్చారు.
1: అప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: సరదాగా ఉండే అంతకన్నా ఏంటంటే పెద్ద ఆవేశం కాలేదు, పెద్ద ఆనందం కాలేదు, నిరుత్సాహం కాలేదు. సరే బాగానే ఉంది, వాళ్ళు కూడా ఇచ్చారు కనుక సంతోషంగా.
1: థ్యాంక్స్ గారు, చాలా విషయాలు చెప్పారు.
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా స్వాతంత్ర సమర యోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పరదేశీ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సుజాత పాడిన పాట వింటారు, వేటూరి సాహిత్యం.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పెళ్ళాం ఊరెళ్తే చిత్రానికి ఉదిత్ నారాయణ కల్పన పాడారు. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఫిలిం గీతాల్లో తర్వాత వినబోయే పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి టిప్పు పాడారు అనంత శ్రీరామ్, సాహిత్యం అందించిన పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువల కామరా
2: సై బాల్,
1: వరద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఫిలిం కితాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సాకేత్ పాడారు, మణిశర్మ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. పరుగు మూవీ కోసం వింటూనే ఉండండి 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: లాహిర్ లాహిర్లో తర్వాత వినబోయే పాట రాజ్ చిత్రానికి శ్రీకృష్ణ సునీత పాడిన పాట రీమిక్స్ సాంగ్.

0: 줌마.
1: 제2메인 세션 반로 తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుందంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
7: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
8: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
7: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
8: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
7: మానవులను సృష్టించేది బ్రహ్మ,
8: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
9: భగవద్గీత పారాయణం,
10: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: కార్యక్రమంలో చివరిగా ధ్రువ చిత్రానికి హిప్ హాప్ తమీజ్ స్వరపరిచి నిఖితా గాంధీతో పాడారు చంద్రబోస్ సాహిత్యం.

0: మీరు విన్న పాటతో లాహిర్ లాహిర్లో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారం గురించి క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ కి మధ్య ఈ సాయంత్రం జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డాక్టర్ జయశంకర్ ఒక ప్రకటన చేస్తూ క్వాడ్ కూటమి దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ఈరోజు జరిగిన సమావేశం ఎంతో అర్థవంతంగా ఫలప్రదంగా సాగిందని, ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అంశాలపైనే దృష్టి సారించామని తెలియజేశారు. విదేశాంగ మంత్రులు సురక్షితమైన, నిరంతరాయమైన సముద్ర వాణిజ్యం గురించి చర్చించారని ఆయన పేర్కొన్నారు. క్వాడ్ దేశాలు స్వేచ్ఛాయుత సమాజాలన్నీ సుసంపన్నమైన వృద్ధిని సాధించే క్రమంలో ఆవిష్కరణలను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్య దేశాలుగా ఉగ్రవాదం అనే ఉమ్మడి ముప్పుని ఎదుర్కోవడంపై కూడా తాము దృష్టి సారించామని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
1: రాబోయే కాలంలో క్వాడ్ దేశాలు మరింతగా లాజిస్టిక్స్ నెట్వర్క్, సముద్ర గర్భ కేబుల్, శిక్షణ సామర్థ్యాల పెంపొందింపు, మానవతా సహాయం, విపత్తు చర్యలు మొదలైన వాటిని మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రకటన చేస్తూ మైనింగ్, ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్ రీసైకిల్ సహా కీలక ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ఆర్థిక విధాన సాధనాలను ఉపయోగించుకోవడంలోనూ, పెట్టుబడులను సమన్వయం చేసుకోవడంలోనూ క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఫ్రేమ్వర్క్ ఈ నాలుగు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, క్వాడ్ భాగస్వామ్యానికి అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
3: On the areas of cooperation, and it's also interesting that on the areas that we are working together on have become even more relevant and more important because of recent events around the world. And so today I think we'll make even further progress on operationalizing our relationship on the areas that we can cooperate on. And by the way, the most interesting thing about the Quad is not simply that it is a gathering of four strategic allies in which we come together to sort of compare notes about areas of common interest, but also not only is it increasingly becoming a forum by which we begin to take action.
1: జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటేగి తన సంయుక్త పత్రికా ప్రకటనలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకాయానం జరిగేలా చూడడానికి, పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్లాడుతూ క్వాడ్ దేశాలు ఈరోజు ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా మరికొన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే విషయం చర్చించాయని వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ నుంచి 3 రోజుల పాటు సిక్కిం పర్యటనకు వెడతారు. సిక్కిం పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి గ్యాంగ్టాక్లోని నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శిస్తారు. తన సిక్కిం పర్యటన మొదటి రోజైన ఈ రోజు నామ్గేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీతో పాటు ఆర్కిడేరియంని కూడా సందర్శిస్తారు. అలాగే గ్యాంగ్టాక్లో మహిళల కోసం ఉద్దేశించిన పింక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. రేపు రాష్ట్రపతి నథుల కను

ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న సైనికులతో ముచ్చటిస్తారు. గ్యాంగ్టాక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి కూడా హాజరవుతారు. దాదాపు 14,000 డిగ్రీలు ప్రదానం చేస్తారు. పర్యటనలో చివరి రోజు ఎల్లుండి గ్యాంగ్టాక్లోని పాల్జోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిక్కిం పోలీసులకు ఆమె ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్స్ పతాకాలను బహుకరిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2014లో ఇదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారని, ఆనాటి నుంచి గత 12 ఏళ్లలో దేశం తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొంది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చాటుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఈవేళతో 12 ఏళ్లు పూర్తయ్యాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే నైతిక విలువలతో కూడిన ఈ 12 ఏళ్ల ప్రయాణం 2047 వికసిత్ భారత్ అనే గొప్ప సంకల్పానికి బలమైన పునాదిగా మారిందని నవీన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో ఉగ్రవాదంపై దాడులు, సాయుధ దళాల పెరుగుతున్న శౌర్య పరక్రమాల అండతో భారత్ ఈరోజు తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి సురక్షితంగా, సమర్థవంతంగా, పూర్తి సన్నద్ధతతో నిలిచి ఉందని నవీన్ పేర్కొన్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో పాటు అంత్యోదయ అనే సర్వోన్నత సూత్రంతో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా మార్పుకు సాధనాలుగా మార్చాయని కూడా బీజేపీ అధ్యక్షుడు ప్రశంసించారు. వికాస్ భీ విరాసత్ భీ అనే సంకల్పం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా పునరుజ్జీవింపచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈరోజు సౌదీ అరేబియాలో హజ్ యాత్ర జరుపుతున్నారు. 5 రోజుల హజ్ సంప్రదాయాల ప్రారంభంగానికి సూచికగా యాత్రికులు నిన్న మీనాలోని టెంట్ సిటీకి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున ప్రార్థన అనంతరం వారు హజ్ యాత్రలో ప్రధాన ఆచారమైన ప్రార్థనల కోసం అరఫత్ మైదానానికి చేరుకున్నారు. దేవుడిని క్షమాపణ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ వారు రోజంతా అక్కడ గడుపుతారు. నిమ్రా మసీదులో హజ్ ప్రసంగాన్ని వింటారు. అలాగే సాయంత్రం ముజ్దలిఫాకు బయలుదేరడానికి ముందు మధ్యాహ్నం ప్రార్థన అనంతరం జంతు బలి, సైతాన్ పైన ప్రతీకారాత్మకంగా రాళ్లు రువ్వే ఆచారం కోసం యాత్రికులు రేపు ఉదయం తిరిగి మీనాకు చేరుకుంటారు. సైతాన్ గా భావించే స్తంభం పైన ప్రతీకాత్మకంగా యాత్రికులు రాళ్లు రువ్వుతారు. ఢిల్లీలో వడగాడ్పుల తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో వడగాడ్పుల పరిస్థితులు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. హర్యానా, చండీగఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్ లాంటి పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయి. దేశంలో క్రీడా పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్స్ బోర్డు రూల్స్ 2026, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ రూల్స్ 2026 నిబంధనలను నోటిఫై చేసింది. 2026 నేషనల్ స్పోర్ట్స్ బోర్డు నియమావళి ప్రకారం బోర్డు నిర్మాణం, చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం, జీతభత్యాలు, ఇతర సేవా నిబంధనలతో పాటు బోర్డు అధికారాలు, విధులను నిర్వచించారు. దోహాలో ఇరాన్ ఉన్నతాధికారులు కాల్పుల విరమణ చర్చలు జరుపుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో తాము ఆత్మరక్షణ దాడులుగా సైనిక చర్య చేపట్టవలసి వచ్చిందని అమెరికా ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ మధ్య మరింతగా ఉద్రిక్తతలు పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ప్రధాన నౌకాదళ స్థావరం ఉన్న బందర్ అబ్బాస్ సమీపంలో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈ దాడులు చేస్తుందని అమెరికాలో సెంట్రల్ కమాండ్ అధికారులు తెలియజేశారు. కాల్పుల విరమణ ప్రక్రియలో భాగంగా సంయమనం పాటిస్తూనే తమ సిబ్బందిని రక్షించుకోవడానికి అమెరికా బలగాలి చర్యలు తీసుకున్నాయని అమెరికా ప్రతినిధి చెప్పారు. 2026 ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ముగిసింది. అర్హత సాధించిన 4 జట్లు అధికారికంగా ఖరారయ్యాయి. ఈరోజు జరిగే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈవేళ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం అనే ఉమ్మడి సమస్యకు ప్రజాస్వామ్య దేశాలుగా సాధించవలసిన పరిష్కారాల గురించి క్వాడ్ విదేశాంగ మంత్రులు చర్చించారని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. గత 12 ఏళ్ల సుపరిపాలన, దేశం ప్రథమం అన్న భావన
వికసిత్ భారత్ లక్ష్యానికి గట్టి పునాది వేశాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్

0: అన్నారు. 2026 జాతీయ క్రీడా పరిపాలన తీర్పు సంఘ నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి వింటారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు. ఆకాశవాణి సినీ సంగీత నిర్వాహకులు శ్రీ జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. వినండి 90 వసంతాల ఆకాశవాణితో నా 90 వసంతాలు, జక్కుల ప్రేమ్జీ గారితో పరిచయం.
2: ఆకాశవాణితో నాటి అనుభవాలు. ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్గా, వృత్తిపరంగా ఒక ఉపాధ్యాయునిగా, సుమారు 93 వయసున్న ఆకాశవాణి అభిమాని, శ్రోత, ఇంకా ఆకాశవాణితో పరోక్షంగా ఎన్నో అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకోవడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ఆకాశవాణి మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్జీ జక్కుల. నమస్కారం సార్.
3: నమస్కారం.
2: ప్రేమ్జీ గారు, ఆకాశవాణి అంటే మనకి 1936 ఆకాశవాణి ప్రారంభించినప్పుడు మీకు సుమారుగా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజుల్లో ఆకాశవాణి ఏ విధంగా ఉండేదో ఒకసారి మా శ్రోతలకు తెలియజేస్తారా?
3: మొట్టమొదటిగా మనకి రేడియో స్టేషన్ మద్రాసులో స్టార్ట్ అయిందండి. తర్వాత ఇక్కడికి వచ్చింది మనకి. ఈ స్టేషను చాలా కళకళలాడుతూ మంచి మంచి కళా ప్రపూర్ణులు, తెలుగు కవులు, గాయకులు ఇక్కడ పాడుతూ ఉండేవాళ్ళు. నేను కూడా సంగీతాభిమానిని, సంగీతంతో నాకు అప్పుడే పరిచయం ఏర్పడతా ఉంది. మరి ఓలేటిల్ గారు లాంటి వాళ్ళు ఇక్కడ గాయకులు, ఆయన పాడుతుంటే బడే గులాం అలీ ఖాన్ గుర్తొచ్చేటటువంటి సంఘటనలు ఉన్నాయి. పైగా ఆయన బడే గులాం అలీ ఖాన్కి ఈయన అభిమాని కూడా. మరి దేవులపల్లి జాషువా లాంటి కవులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా నాకు మిగిలిన వాళ్ళు గుర్తులేదు. నాకు బాలాంతవు రజనీకాంతరావు గారు, ఆయన కూడా మంచి లిరిక్ మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి మేమందరం స్టేషన్కి వస్తే ఒక రైల్వే స్టేషన్లో ఎంత కిచకిచలాడుతూ ఉంటారు జనం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఏ రూమ్ చూసినా ఆగండి, మమ్మల్ని ఆపేవాళ్ళు. నేను శ్రోతగా వచ్చేవాడిని అప్పుడు. ఆ పాత బిల్డింగ్లో పెద్ద చెట్టు ఒకటి ఉండేది. ఆ చెట్టు దగ్గర మీకు తెలియకపోవచ్చు, ఆ చెట్టు మీద కూర్చుని ఈ పెద్దవాళ్ళంతా ముచ్చట్లాడుకునేవాళ్ళు. నేను ఎంజాయ్ చేసేవాడిని సార్. ప్రజా జీవనంలోకి, ప్రజా నాడిలోకి ప్రవేశించడానికి ఆకాశవాణి మనకు తోడ్పడింది.
2: ప్రేమ్జీ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ప్రముఖ కవులు, కళా ప్రపూణులు అన్నారు, వాళ్లతో మీకు సాంగత్యం కలవటానికి లేదంటే వాళ్లతో మీకు మాట్లాడటానికి అవకాశం ఆకాశవాణి ద్వారా మీకు ఎలా కలిగింది?
3: నేను శ్రోతని, అభిమానిని. మరి అంచేత నేను చూసేటటువంటి అదృష్టం, వాళ్ళతో కొద్దిగా మాట్లాడడానికి అదృష్టం ఒక స్నేహితుల ద్వారా కలిగిందండి. అంత మటుకు నేను చెప్పగలుగుతాను.
2: ప్రేమ్జీ గారు, మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుండేవారు?
3: ఉపాధ్యాయుడి అండి, బిఏబిఈడి.
2: ఏ సబ్జెక్ట్లో మీరు
3: ఉపాధ్యాయ? సోషల్ స్టడీస్, ఇంగ్లీషు.
2: అయితే వృత్తిరీత్యా మీరు సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్లో ఉపాధ్యాయులుగా ఉండి ఆకాశవాణితో మీకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది?
3: ప్రతి ఇంట్లో ఆకాశవాణి ఉండేదండి ఆ రోజుల్లో. నాకు ఒక రేడియో ఉండేది. వార్తలు వినడం, సాహిత్య కార్యక్రమాలు వినడం, సంగీత కార్యక్రమాలు వినడం. మరి బాలమురళి గారు లాంటి పెద్ద వ్యక్తి కూడా అప్పుడు ఆ రోజుల్లో ఉన్నారు. మరి అన్నవరపు రామస్వామి గారు కానీ వీళ్ళంతా, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు నేను. వాళ్ళ కచేరీ అంటే ఊళ్ళో ఎక్కడైనా ఉంటే పరిగెత్తుకు వెళ్ళేవాడిని. ఆ విధంగా నాకు రేడియో కూడా వినడం బాగా తటస్థించింది. కంపల్సరిగా ఉండు వినేవాళ్ళం. మరి మా రోజుల్లో బినాకా గీతమాలనే వచ్చేది శ్రీలంక నుంచి. అది ఎంత ఇంట్రెస్ట్గా వినేవాళ్ళమో. ఇక్కడ వర్షశ్రీ అనే ఆయన మరి రామాయణం చెప్తూ ఉంటే సార్, ఆయనకు నమస్కారం. అంత బాగా చెప్పేవాడు ఆయన. మరి అలాంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజల జీవనాడిలో ప్రవేశించిందండి. చెప్పాలంటే మంచి సాహిత్యాన్ని ప్రజెంట్ చేయడం, కవిత్వాలను ప్రజెంట్ చేయడం, కవిత గోష్ఠీలను ప్రజెంట్ చేయడం ఓబీలకు తెలియ అంటే అవుట్ బ్రాడ్కాస్టింగ్.

0: వేరే చోట్లకి వెళ్ళి ప్రోగ్రాములు చేయడం, కళాకారులని అక్కడికి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళతో పాడించడం, మరి ఇలాంటివన్నీ మరి ఆల్ ఇండియా రేడియో పుణ్యం ఉండదు. ఆల్ ఇండియా రేడియో ద్వారానే మాకు మరి ఈ సాహిత్యం కానీ ఈ సంగీతాభిలాష కానీ మరి ఏర్పడడానికి ఆకాశవాణి రుణపడి ఉండానేమో అని నేను ఫీల్ అవుతా.
1: వృత్తిరీత్యా మీరు ఉపాధ్యాయ వృత్తిలో చాలా బిజీగా ఉన్నా కానీ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా కూడా మీరు సెలెక్ట్ అయ్యారు, దీని నేపథ్యం ఏమిటి?
0: ఏముందో, నాకు మ్యూజిక్లో ఉన్నటువంటి అభిరుచి, నేను బాగా పాడేవాడిని, హార్మోనియం బాగా వాయించేవాడిని, కీబోర్డు బాగా వాయించేవాడిని, ఎదుటి వాడికి చెప్పగలిగిన స్థాయిలో ఫ్లూట్ వాయించేవాడిని. అన్నిటికంటే ముందు ఓకల్. మా గురువు గారు పండిట్ జేవీఎస్ రావు, వినాయక్ పట్టవర్ధన్ శిష్యుడు ఆయన, పోనా మంచి ఏ గ్రేడ్ గాయకుడు, అద్భుతంగా పాడేవాళ్ళు ఆయన. ఆయన దగ్గర శుశ్రూష చేశాను, నేను నేర్చుకున్నాను చాలా వరకు. మరి మామూలుగా అందరితో పాటు నేను కూడా పాడాలి. ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలు పాడటం సాధారణమైనటువంటి విషయం కాదు అది. మరి నేను కూడా ఆడిషన్కి అప్లై చేసి అన్నీ చేశాను, కాన్ఫిడెన్స్ ఉంటుంది, డెఫినెట్గా వస్తానండి. ఆ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఇక నన్ను పిలవడం ప్రారంభం చేశారు మన ప్రోగ్రాములు అన్నింటికీ. నన్ను
1: ఆకాశవాణిలో మీరు సభ్యులు అయిపోయారు.
0: సభ్యులైనండి
1: ఆకాశవాణి శ్రోతగా ఉన్న మీరు మ్యూజిక్ కంపోజింగ్లో సెలెక్ట్ అవ్వటం వల్ల ఆకాశవాణి సభ్యులుగా మారిపోయారు.
0: అవునండి,
1: చాలా సంతోషం.
0: ఉన్నటువంటి ఎడవద డిపార్ట్మెంట్స్ కానీ, అనౌన్సర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ మంచి పరిచయం నాకు.
1: చాలా సంతోషం సార్. అంటే మీరు 1985 ఆ సంవత్సరంలో మీరు మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యి ఉంటారు. అయితే అప్పుడు ఆకాశవాణిలో కార్యక్రమాలు, మరీ చెప్పాలి అంటే సంగీత కార్యక్రమాలను రూపొందించేటప్పుడు ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందో మా శ్రోతలకు తెలియజేస్తారు.
0: వాతావరణం అంటేనండి, మీ ధర్మంతో మీరు నిర్వసిస్తున్నారు, మీరు పాడుతున్నారు, ప్రజల్లో ఎక్కువ మంది సంగీతం అంటే నిర్లక్ష్య స్వభావం కూడా కొంత ఉంది. ఇది సినిమా సంగీతం కాదుగా, బాలమురళి గారు పాడుతున్నాడు లేకపోతే ఓలేటి పాడుతున్నాడు, ఎవరికి కావాలా రాగాలు అన్నట్టు నిర్లక్ష్య స్వభావం అనేది ఉండేది ఇది వరకు. మరి నాకు తెలిసినంత మట్టుకు చాలా కచేరీలు చేశారు బాలమురళి కానీ, ఓలేటి వారు కానీ, ఇంకా ఇతరులు గాయకులు, మళ్ళా సూర్యబాబు కానీ, ఇప్పుడు వాళ్ళ పిల్లల కచేరీలు చేస్తున్నారు, అద్భుతమైనటువంటి గాయకులు. ఏమండి, వాళ్ళు పాడుతుంటే జనరంజకంగా ఉండడం శ్రోతల చెవులకి కాస్త మెలోడియస్, మెలోడీ అంటే ఇదిరా, సంగీతం అంటే ఇదిరా అని కాస్త ఎక్కి మరి జనాన్ని పాగడానికి, జనాన్ని మరి ఉద్ధృతం చేయడానికి ఉపయోగపడింది సార్ సంగీతం.
1: ఇప్పుడు మీరు లలిత గేయాలు కంపోజ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఈ మాసప్ప పాటలు చాలా వరకు మీరు కంపోజ్ చేశారని చెప్పేసి మేము వినడం జరిగింది. సో అవి జరిగేటప్పుడు ఆ వాతావరణం, పాటను కంపోజ్ చేయాలి అంటే దగ్గర దగ్గర ఒక 10 మంది సంగీత కళాకారులతో సమన్వయం ఏర్పరచుకుంటూ వెళ్ళాలి.
0: అవునండి.
1: సో ఆ అనుభూతి మీకు ఎలా ఉండేది, ఆ విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తాను.
0: నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్టిస్ట్ని ఎవరినైనా ఉంచేవాడిని కాదు సార్, ఎవరినైనా ఉంచేవాడిని కాదు, ఒక రిధమ్ ఆర్టిస్ట్ని పెట్టుకునేవాడిని నేను. పాడుకుంటూ సాహిత్యాన్ని అనుసరించి ఉండాలి కదండి మనిషి, ఏ రాగమో ఏమిటో అది నేను రాగ ప్రస్తారాన్ని నేను నిర్ణయించుకుని, దేవుడు నాకు మంచి గళం ఇచ్చాడు కాబట్టి నేను పాడుకుంటూ నోట్స్ రాసుకుంటూ నోటేషన్ కంపోజింగ్ అయిన తర్వాత ఓ 1/4 గంటలో అప్పుడు నేను ఆర్టిస్టులని పిలిచి వాళ్ళకి నోట్స్ చెప్పి ఫ్లూట్ అయినా వయలిన్ అయినా, అప్పుడు హార్మోనియం కూడా ఉండేది, అప్పటికింకా కీబోర్డ్ సరిగ్గా రాలా, రిహార్సల్ చేయడం, కండక్ట్ చేసుకోవడం, ఇవన్నీ అయిన తర్వాత గాయకుడు అతను గాయాలు చేయకుండా అతనికి సంగీతం తెలుసు కాబట్టి అతనికి కూడా మరి బాబు ఇది మాడ్యులేషన్ అయితే ఇది రిషభం ఇది గంధారం ఇది రానాయన అని చెప్పి పాడించి 1-2 సార్లు రిహార్సల్ చేసి వైలెన్స్ బాగా ఉండే బాగా వాడుకునేవాడిని ఒక ఫ్లూటిస్ట్ కన్నన్న ఉండేవాడు ఆయన, ఈజ్ ఫ్రమ్ చెన్నై, వెళ్ళిపోయాడు ఆయన, ఆయన కొడుకు చేశాడు ఇక్కడ. అవన్నీ నేను బాగా వాడుకున్నాను సార్. ఏది ఎక్కడ ఎక్కడ విషాదం, ఎక్కడ మెర్రీ మేకింగ్, హుషారుగా ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ నాకు బాగా ద్యోతకమైన ఇది చేయడంలో నా భవిష్యత్తుకి పునాది పడింది నాకు. నేను పగలు వేరే చోట్ల కచేరీలు మ్యూజిక్ కాన్సర్ట్ చేయటం అలవాటైంది, సినిమా

0: పాటలు పాడటం చెందడం, మరి వాయించడం, కచేరీలు చేయించడం, ఇదంతా నాకు సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ అవ్వడానికి తోడ్పడింది. మరి ఆకాశవాణి పుణ్యం అంటాను, నేను ఎలాంటి భయాన్ని లేకుండా నేను మద్రాసులో ఆర్కెస్ట్రా అన్ని వాద్యాలతో నేను రికార్డ్ చేయటం అనేది వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు, నేను కూడా గర్వంగా చెప్తాను. నేను
1: అవును నిజంగా అంటే
0: హైదరాబాద్లో కూడా చేశాను.
1: అంటే ఒక సాధారణ ఉపాధ్యాయునిగా మీరు ఉంటూ ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్గా సెలెక్ట్ అయ్యి మీకు ఇదివరకే ఉండే అభిరుచిని మీరు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని ఆ వరల్డ్ క్లాస్ అంటే సినిమాల వరకు మీరు వెళ్ళారు అంటే అది నిజంగా చాలా సంతోషదాయకం సార్. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మీరు విభిన్న సంగీత ఇన్స్ట్రుమెంట్స్తో మీకు అనుబంధం ఏర్పడింది అని, దానికి మీకు తొలి అడుగులు ఎలా పడ్డాయి?
0: ఫ్లూట్ నేను ఇదివరకు పల్లెటూరులో ఉన్నప్పుడు ఫ్లూట్ నేనే తయారు చేసుకునేవాడిని. ఆ కాల్చి చేయడం చెందడం అంతాను పల్లెటూరులో పద్యాలు పాడటం, చలియో చలకో ఎచ్చట నుండి వచ్చి పద్యాలు ఉన్నాయి, అది ఏ రాగమో తెలియదు నాకు. కానీ ఐ కెన్ ఏబుల్ టు ప్లే ఆన్ ద ఫ్లూట్, వాడితో పాటు నేను
1: లయబద్ధకంగా మీరు
0: మెలోడియస్గా రాగయుక్తంగా చేయడం అలవాటైంది నాకు ఫ్లూట్. తర్వాత క్లాసికల్ స్టడీస్కి వచ్చిన తర్వాత దాన్ని నేను కన్వర్ట్ చేసుకుని అది తోడ్పడింది ముందు నాకు. తర్వాత హార్మోనియం నేను మామూలుగానే సరిగమలు నేర్చుకున్నాను. మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుడు, మరి ఆయన కూడా బాగా పాడేవాడు, ఆయన గైడెన్స్లో కూడా కొంత నేను గ్రహించాను. మరి అది కూడా నేను తండ్రిగా నాకు ఆయన నేర్పినటువంటి సాహిత్యాన్ని కూడా మంచి ప్రజెంటేట్ చేయించాడు ఆయన నాకు, మంచి మంచి పుస్తకాలు చదవడం.
1: ప్రేమ్జీ గారు, మారుతున్న కాలాన్ని బట్టి జీవన శైలి బట్టి మీ వయసు వరకు ఉండాలి అని అంటే ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంది అని అనొచ్చు, కానీ మిమ్మల్ని చూస్తున్నా మీ మాట వింటున్నా మీరు చాలా దృఢ సంకల్పంతో అదే కాన్ఫిడెంట్తోని అంటే సామాన్యంగా మనకి 70-60 ఏళ్ళు వచ్చేసరికే మనిషి నిలకడ అన్నది కొంత డిమారలైజ్ అవుతుంది, కానీ మీలో అవేవి కనిపించట్లేదు.
0: థ్యాంక్ యూ.
1: ఇది ఎలా మీకు సాధ్యపడింది అది ఒకసారి మా శ్రోతలకు తెలియజేయండి.
0: ఎలా సాధ్యపడింది అని అంటే నేను ఎక్కువగా చదువుతాను సార్, ఐఎమ్ ఏ వొరీషియస్ రీడర్, ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు బాగా చదువుతాను. స్టిల్ నా ఇంట్లో పుస్తకాలు తప్ప రూపాయలు లేవు, ఉండవు, అవి వచ్చే పెన్షన్ తప్ప నా దగ్గర ఏమి ఉండవు. నా కాలక్షేపం అది. సాహిత్యంతో పాటు మరి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి కోసం అన్నా కాదు, కానీ నేను పెళ్ళైన కొత్తలో కూడా ఆ కొత్త రాత్రులు వదిలేసి సంగీతం కోసం పరిగెత్తిన రోజులు ఉన్నాయి నాకు. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆ సంగీతం నన్ను ఆకర్షించేటటువంటి పరిస్థితి అయితే నాకు. అంచేత నా నేపథ్యం అంతా, నేను పండితుడిని కాకపోవచ్చు మరి బాగా చదవడంతో నాకు ఆ ఒరేషస్ రీడింగ్ అనేటటువంటిది అబ్బింది. నేనే వాయించుకుంటూ పాడుకోవటం, ఎవరన్నా వచ్చేవాళ్తే ఎప్పుడన్నా నాకు స్నేహం ఎక్కువ ఉండే, మంచి ఉపన్యాసాలు కూడా చెప్తాను నేను, అక్కడక్కడికి మీటింగ్స్ పిలిచేవాళ్ళు నన్ను. ఆహారం కూడా ఐ నెవర్ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్ వాటేసే, దాని జోలికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఆహారం కూడా నేను లిమిటెడ్గా తింటాను, టైం ప్రపంచల్గా తింటాను. నేను అబద్ధం చెప్పను అంటాను, ఇంతవరకు నాకు అది లేదు, మా నాన్నగారు నేర్పినట్టు ప్రిన్సిపల్స్ అది. ఒక బుక్ తీసుకున్నప్పుడు పలానప్పుడు ఇస్తానని చెప్పరా, ఒక రూపాయి అప్పు తీసుకున్నప్పుడు పలానప్పుడు ఇస్తానని చెప్ప, లేదా అప్పాలుగా చెప్పి పలాను ఆ డేట్ చెప్పి ఇచ్చాను నాన్న. నువ్వు ఆ ప్రిన్సిపల్స్తో ఇప్పటికే నేను నడవడంతో నేను అనుకుంటున్నాను నాకు ఈ గట్స్ రావడం. మరి ఎంత 93 సంవత్సరాల వయసులో కూడా నేను బాగా మాట్లాడగలుగుతున్నాను అంటే, బాక్స్ తీసుకుని పాడగలుగుతున్నాను అంటే, మరి ఇంత ప్రిన్సిపల్స్తో జీవించగలుగుతున్నాను అంటే పెద్దవాళ్ళ పుణ్యమే. నేను ఐ లైక్ రామకృష్ణ, స్వామి వివేకానంద, రమణ మహర్షి, వీళ్ళందరిని ఇష్టపడతారు, వీళ్ళందరినీ చదువుతాను నేను. ఇది సార్ నా పరిస్థితి.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు 93 ఏళ్ళున్న మీరు మా ఆకాశవాణి స్టూడియోస్కి ఎంతో శ్రమ తీసుకొని వచ్చి ఆకాశవాణితో మీకున్న అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ప్రేమ్జీ గారు.
0: ధన్యవాదాలు.

కార్యక్రమంలో తర్వాత ఆహ్వానం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఆకాశ వీధిలో చిత్రం నుంచి పాట వింటారు. గానం దేవిశ్రీ ప్రసాద్.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవ

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: వినబోయే పాట దరువు చిత్రానికి నరేష్ అయ్యర్ సంగీత పాడారు, రాజేశ్వరితో పాటు భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ద్వారకా చిత్రానికి సమీర భరద్వాజ్ పాడారు. సాయి కార్తీక్ సంగీతం, రహమాన్ సాహిత్యం అందించిన పాట. వింటూ ఆనందిస్తున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. స్టూడియోస్లో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ సూచించారు. కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వామ్యాల సదస్సు మెడ్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఇక వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 2వ రోజు పర్యటిస్తున్నారు. గోదావరిలో కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు కలిసే చోటును పరిశీలించారు. పరిశ్రమ నుంచి వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని నల్ల ఛానల్ మురుగునీటి శుద్ది కేంద్రాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల సమస్యలపై ముఖ్యమంత్రితో కేబినెట్లో మాట్లాడి పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తుతోందని మంత్రి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి సచివాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ వినియోగం రాష్ట్రంలో గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని మంత్రి వివరిస్తూ,
2: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. సిబ్బంది శ్రమ వచ్చి పనిచేసినా కానీ ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, ఆటోమేటిక్ గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే
1: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో అమృత్ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి యుఐడిఎఫ్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయిల ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ బాడీల అభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ డిజైన్లను త్వరగా ఖరారు చేయాలని, పనులు ప్రారంభం కాని చోట్ల త్వరితగతిన పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ సూచించారు. ఏపీ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 99.3% మంది ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ర్యాంకు కార్డుల కోసం seats.apshe.apgov.in ఎడ్సెట్ వెబ్సైట్ను చూడవచ్చని పేర్కొన్నారు. లేదా వాట్సప్లో 9552300009 నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హూనర్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను నంద్యాలలోని ఎన్టీఆర్ షాదిఖానాలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నిన్న విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా 7392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ప్రతిభ కనపరిచిన 250 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తదుపరి ర్యాంకులు సాధించిన 50 మందిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యంగా బాలిక విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని, ఇందుకోసం ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎన్ఎండి ఫరూక్ వివరిస్తూ,
3: తరపు నుంచి చేపట్టేటువంటి విద్యా విధానం నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 60 మంది నెల్లూరులో రాశారు. ఆ ఎగ్జామ్స్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్పు

0: వాళ్ళకి 2 లాయర్లు సెట్ చేసి రోజు ఫోన్ ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. మంచి కార్యక్రమం భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత శనివారం వరకు కొనసాగే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఈరోజు 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇక విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మాక్డ్రిల్ ఈరోజు తెల్లవారుజామున జరిగింది. రాష్ట వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాదుల దాడులు ఎలా అరికట్టాలనే చర్యల్లో భాగంగా ఈ మాక్డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయంలోని భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణనష్టం లేకుండా అనుసరించాల్సిన రక్షణ చర్యలను మాక్డ్రిల్ ద్వారా డీఎస్పీ భక్తులకు వివరించారు. కృత్రిమ మీద ఆధారిత ఆరోగ్య వ్యవస్థ వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతుంది. ఆరోగ్య రంగంలో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరు కానున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కార్యక్రమంలో ఏఏ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో దృశ్య మాధ్యమంలో వివరించనున్నారు. మెట్టెక్ ఛాలెంజ్ గ్రాండ్లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలను అందజేస్తారు. జులై 1 నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కోరారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 5 నుండి 14 తేదీ వరకు సిబ్బందికి శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం జూన్ 15 నుండి జులై 14 తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిశీలన, తనిఖీ జులై 14 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై 21న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తామని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. వచ్చిన అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 నాటికి పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను 22న ప్రచురించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వివరించారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈరోజు ఎబోలా స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన 185 మంది ప్రయాణికులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య బృందం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు చెప్పారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సుజన వివరిస్తూ,
2: ఎయిర్పోర్ట్లో వీక్లీ 3 టైమ్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి వస్తున్నాయి. అలానే మేము వీక్లీ 3 టైమ్స్ కూడా క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సింగపూర్ నుంచి వచ్చిన ఫ్లైట్లో మొత్తం 185 మెంబర్స్ ప్యాసింజర్స్ వచ్చారు. థర్మల్ స్క్రీనింగ్ చేయడం అనేది జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నా సింప్టమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళందరికీ మేము ముందే జాగ్రత్తలు చెప్పాము. ఫాస్ట్ 1 మంత్లో వాళ్ళు ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ ట్రావెల్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా, డిసీజ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మేము అన్ని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అన్నమాట.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నది కాలుష్య నివారణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విద్య సమస్యల పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
4: వనితవాణి కార్యక్రమంలో ముందుగా పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవలసిన జాగ్రత్తలు. డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
5: డాక్టర్ దుర్గా నాగరాజు గారు నమస్కారం అండి.
6: నమస్తే అండి.
5: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, మీరు విజయవాడలో ప్రముఖ చిన్నపిల్లల ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు, అంటే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అని పిలుస్తారు మిమ్మల్ని. చాలా కాలం నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ఏమిటి డాక్టర్ గారు, అసలు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఏమిటి? అసలు ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులు అని అంటుంటాం. ఈ స్పెషాలిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు?
6: పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అనేది అండి, ఆర్థోపెడిక్స్లో ఒక సపరేట్ బ్రాంచ్ అండి. సో మేము ఏంటంటే దీంట్లో రొటీన్ ఆర్థోపెడిక్ సమస్యలు కాకుండా చిన్నపిల్లల పుట్టుకతో వచ్చే సమస్యలు ఎక్కువగా, అంగవైకల్యము అంటే మెయిన్ కాలు చేయి వంకర ఉంటా ఉంటే పుట్టుకతో, ఒకసారి కొంతమంది పిల్లలకి వేళ్ళు కానీ బోన్ కానీ వంకరగా ఉండటం కానీ ఎక్కువ వేళ్ళు ఫామ్ అవటము, కొన్ని అవయవాలు సరిగ్గా లేకపోవటం ఇట్లాంటివి ఉంటుంది. సో వాటిని ఏంటంటే ఎర్లీగా గుర్తించి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలండి. ఇది కాకుండా కొంతమంది పిల్లల డెవలప్మెంట్ పెరిగే వయసులో నాక్నీస్ కానీ బౌల్ ఎగ్స్ కానీ నడిచేపు కాలు లోపలేసి పడిపోవటం కానీ ఇట్లాంటివి కూడా ఉంటా ఉంటాయి. ప్లస్ కొంతమంది పిల్లలు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బుద్ధిమాంద్య లోపం, సెరిబ్రల్ పాలసీ అంటారు, మైలోమెంజోసిస్, వీటి వల్ల నడవతో కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నింటినీ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్ ఏజ్లో చేసుకోవాలండి. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వంకరిని కానీ లేకపోతే ఆ బోన్ ప్రాబ్లం కానీ మనం తొందరగా కరెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఎదుగుదలలో కరెక్ట్గా నార్మల్ పీపుల్ లాగా చేసుకోవచ్చండి. అది లేట్ అయ్యే కొద్ది ఏంటంటే మనకి ఆ సమస్య కొంచెం తీవ్రత అయిపోయి కొంచెం స్టిఫ్నెస్, సక్సెస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎర్లీగా చేసేది మేము పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో కరెక్ట్గా ఖచ్చితమైన వయసులో ఏదైతే అలా చేయడమే మా స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత అండి.
5: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎర్లీగా చేస్తే అనే పదం వాడారు కదా, పెద్దలు అంటుంటారు మరీ లేతగా ఉన్నప్పుడు చేస్తే మంచిది కాదు, ఎముక ముదిరాక చేస్తే తట్టుకోగలరు అని ఇలా అంటుంటారు, మరి మీరు మీ స్టడీస్ ఏం చెప్తున్నాయి?
6: అది కొంచెం అపోహ అండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో కొంతమంది కామన్గా మన పిల్లలు చేసేది వంకర పాదాలు, క్లబ్ ఫుట్ అంటారు. ఇదేంటంటే ఇప్పుడు నవడేస్ టిఫా స్కాన్లో 22 వీక్స్ ఆఫ్ టిఫా స్కాన్లో తెలుస్తుంది పిల్లలు వంకర పాదాలు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే అది భయపడతూ ఉంటారు, మా వంకర పాదాలు

0: ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలేదా సాధారణంగా వచ్చే క్వశ్చన్. కానీ ఈ వంకర పాలన అసలు భయపడక్కర్లేదు, ఎందుకంటే ప్రతి 1000 ప్రెగ్నెన్సీలో ఒక 10 మందికి ఇంత కామన్గా ఉంటుంది. ఒకసారి ఒమనీ తక్కువ అవడం కానీ, లేకపోతే స్పేస్ తక్కువ అవడం కానీ గర్భాశయంలో, లేకపోతే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వంకర పాదాలు వస్తాయి. పుట్టిన వెంటనే ఆబ్వియస్గా కళ్ళకి కనబడదు కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. దానికి ఏమి టెస్ట్లు అట్లాంటివి ఏమి అక్కర్లేదు, ఎందుకంటే మన కళ్ళకి బాగు పుట్టం కానీ చెయ్యి వంక కాలు వంకర అట్లా ఉంటుంది. సో వీటికి ఏంటంటే ఎర్లీ ఫస్ట్ 15-20 డేస్ ఏంటంటే బేబీస్ చాలా మెటర్నల్ హార్మోన్స్ ఉంటాయి, అందుకని బేబీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఎర్లీగా ఏంటంటే వాళ్ళ కోఆపరేషన్ ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. సో ఈ వంకర పాదాలకి ఏంటంటే పాత్రలో 1 ఇయర్ దాకా వెయిట్ చేసి ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పుట్టిన వెంటనే మనం 15th డే నుంచి మనం పిండికట్టులా చేస్తాం. సో ఈ పిండికట్టు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2-3 నెలలు వచ్చే కాలు స్ట్రైట్గా అయిపోతుంది. సో పిల్లల పాదాలు అలా వంకరగా ఉండి అవి స్టిఫ్నెస్ పెరిగిపోవడం, దానికంటే ఫస్ట్ ఈ 2 మంత్స్ అయినా బేబీ ఎక్కువ టైం రెస్ట్లో ఉంటారు, కొంచెం కంఫర్ట్గా ఉంటారు. ఈ టైంలో మనం వాటిని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకునేది క్లబ్ ఫుట్ అనేది. ఈ క్లబ్ ఫుట్ దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే 3 నెలలు వచ్చాక అసలు ఆబ్వియస్గా మిగతా పిల్లల కాళ్ళు ఎలా ఉన్నాయి అట్లా ఉంటాయి. సో వాళ్ళు చేసుకోవటం వల్ల నడవడానికి, పరిగెత్తడానికి, ఫ్యూచర్లో కార్ డ్రైవింగ్, జంపింగ్లకి అలాంటివి ఉండేది. సో దీనికైనా చాలామంది మీరు అన్నట్టు చిన్నప్పుడు ఎందుకు పిల్లలు ఇబ్బంది పెట్టినట్టు ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు అంటారు, కానీ అప్పుడు చేసుకుని 100% సక్సెస్ ఇస్తాం. సో క్లబ్ ఫుడ్ ప్రపంచం మొత్తం మీద కూడా ఇప్పుడు 9 డేస్ పుట్టిన వెంటనే 12th డే కానీ ఒకసారి వాళ్ళు వెయిట్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారు. 15 డేస్ స్టార్ట్ చేసుకోవడం వల్ల 3rd మంత్ 4th మంత్ వచ్చి కంప్లీట్గా నార్మల్ ఉంటాయి. సో ఎప్పుడైతే బేబీ హ్యాపీగా మన కళ్ళ ముందు నార్మల్ నడుస్తున్నారనుకో, అనవసరమైన ఈ అపోహలు అలాంటివి ఉండవు, రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటాయి.
1: డాక్టర్ దుర్గా నాగరాజ్ గారు, అసలు పుట్టుకతో వచ్చే అంగవైకల్యాలు ఏమేంటంటే, ఇప్పుడు ఒక క్లబ్ ఫుట్ అన్నారా అంటే వంకర పాదం కాకుండా కాళ్ళు వంకరగా ఉంటాయి, మోకాలు నుంచి కింద గిలక దాకా వంకరగా పుట్టేవాళ్ళు దొడ్డి కాళ్ళని, నడ్డి కాళ్ళని, ఇలా రకరకాలుగా డిఫార్మిటీస్ అంటారు మీరు వైద్యపరంగా. పుట్టుకతో అసలు ఏ రకాల ఇబ్బందులు వస్తుంటాయండి? అసలు
0: ఒకటి పాదం క్లబ్ ఫుట్ ఆల్రెడీ డిస్కస్ చేయాలి ఉంటుందండి, అది కాకుండా కొంతమంది మోకాలు వెనక్కి వెళ్ళిపోతుంది, కన్యట్ల నీ సబ్లక్సేషన్ అంటే, అది కూడా పుట్టిన కొంతమంది ఎదురుకాలతో పుడుతూ ఉంటారు. ఆ ఎదురుకాలతో పుట్టినప్పుడు ఇలా నీ సబ్లక్సేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా ఎర్లీగా 15 డేస్ నుంచి చిన్న పిండికట్లాగా వేస్తాం, వేయటం వల్ల అది కూడా తొందరగా కరెక్ట్ అయిపోతుంది. అలా ఉంచేసాం అనుకో పోను అది ఎక్కువ టైట్నెస్ అయిపోయి ఇంకా మేజర్ ఆపరేషన్ దాకా వెళ్ళాల్సింది. ఈ రెండు కాకుండా కామన్ ఇంకొక ప్రాబ్లం తొంటి జాయింట్ తొలగిపోతూ ఉండదు పిల్లలు, కంజెంటల్ డిస్లొకేషన్ హిప్ జాయింట్ అంటే CDH అంటే. సో అదేంటంటే పుట్టుకతో తొండి జాయింట్ తొలగిపోతుంది అని చాలామందికి ఇప్పుడు ఈ టిఫా స్కాన్లో తెలుస్తుంది, లేదు కొంతమంది ఎదురుకాలతో పుట్టిన పిల్లలకి పుట్టంగానే పీడియాట్రిషియన్ చెక్ చేసినప్పుడు కూడా మనకి తొండి జాయింట్ కొంచెం కళ్ళు ఇలా తేడాగా బయటకు వెళ్ళిపోతుంది అట్లా ఉందని తెలుసుకుంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు అండి, అంటే అది సింపుల్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో అది ఎర్లీ గమనిస్తే మనం చిన్నప్పుడే పౌలిక్ హార్నెస్ అని చిన్న బెల్ట్ వేస్తాము, చాలామందికి ఆ బెల్ట్లో కొంచెం రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అదే మనం లేట్గా 1 ఇయర్ తర్వాత గమనించి ఇంకా అప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ తొండి జాయింట్ తొలగిపోవటం అది కామన్గా వచ్చేది. పుట్టిన ప్రతి పిల్లలకి కొంచెం దొడ్డికాళ్ళు ఉంటాయి, అందుకని ఎవరు చాలామంది పుట్టంగానే అమ్మ వారు దొడ్డికాళ్ళు అట్లా ఉన్నాయి కంగారు పడకలేదు, దట్ ఈస్ నార్మల్ అనమాట. ఇప్పుడు అదే సాధారణంగా పిల్లలందరికీ దొడ్డికాళ్ళు ఉంటాయండి, 2 సంవత్సరాల దాకా అదే దొడ్డికాళ్ళు అని బౌలెక్స్ అంటారు, అది ఉంటుంది సీ షేప్ లాగా ఉంటుంది అన్నమాట, 2 మోకాల మధ్య దూరం ఎక్కువ ఉండి కింద పాదాలను టచ్ అవుతూ ఉంటాయి. ఆ 2 సంవత్సరాల వయసు కామన్ పిల్లలకి, 2.5 ఇయర్స్ నుంచి మెల్లగా నాక్నెస్ కాలు మెల్లగా బయటకు వెళ్ళిపోయి 6 ఇయర్స్ వచ్చేప్పుడు స్ట్రైట్ అయిపోతాయి. అది అందరూ 80% పిల్లలు ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతారు. సో మనకి ఇప్పుడు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పిల్లలు మామూలు దొడ్డికాళ్ళు ఉన్నాయి హడావిడిగా ఆపరేషన్ చేయనంటే అక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళ 95% ఇంప్రూవ్ అయిపోతాయి. 1-5% పిల్లలకి అంటే ఒకసారి కాల్షియం లోపం వల్ల కానీ, లేదు వేరే రకమైన జన్యు ప్రాబ్లమ్స్ వల్ల కానీ కూడా మనకి ఈ రకమైన దొడ్డికాళ్ళు వస్తాయి. సో ఎప్పుడైనా మన పేరెంట్స్ మామూలు కాలు వంకలను తీసుకొస్తే బేసిక్గా ఫస్ట్ మేము ఎక్స్రే తీసి చూస్తాము. ఆ ఎక్స్రే ఎందుకంటే ఈ తొండి జాయింట్ తొలగిపోయిందా లేదా కాల్షియం లోపం కానీ జన్యు ప్రాబ్లం కానీ అట్లా వస్తుందా అని చూసుకుంటాం. అలా ఏమి లేవు ఎక్స్రేగా మన కాల్షియం లేదు జన్యు ప్రాబ్లం ఏమి లేదంటే జస్ట్ వెయిట్ చేస్తాం, 6 ఇయర్స్ కల్లా ఇంప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ అప్పుడు ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు మనం ఏంటంటే వేరే రకమైన ట్రీట్మెంటు, అంటే ఇప్పుడు చాలా వరకు బోన్ కట్ చేసి మేజర్ కాకుండా మినిమల్ ఇన్వేజ్ అని గ్రోత్ మాడ్యులేషన్ పద్ధతి ద్వారా వంకరని సరి చేసుకోవచ్చు. అంటే పాత రోజులు అలా ఉండేసి ఒకేసారి బోన్ కట్ చేసి మేజర్ ఆపరేషన్ చేసి పిల్లల్ని పడుకోబెట్టి 2 నెలలు అలా ఉండేది. కానీ ఇప్పుడు యూజువల్గా 14-15 ఇయర్స్ పిల్లల దాకా కూడా గ్రోత్ మాడ్యులేషన్ చిన్న ప్రక్రియ ద్వారా, అంటే పెరిగే బోన్ని ఇప్పుడు చాలామంది చెట్లకు అంటు కడుతూ ఉంటారు, ఆ టైప్లో మేము ఏంటంటే బోన్ పెరిగే దగ్గర ఒకవైపు బోన్ పెరుగుదల నియంత్రణ చేస్తాం, చేయడం వల్ల 2వ సైడ్ బాగా పెరిగిపోయి స్ట్రైట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ రకమైన ప్రక్రియ వల్ల మనం చేసుకోవచ్చు, బట్ ఇది ఆఫ్టర్ 6 ఇయర్స్ అని. ఈ 3-4 ఇయర్స్ అప్పుడు దొడ్డికాళ్ళు ఉంటే కంగారు పడక్కర్ల పేరెంట్స్ అనేది, అదొకటి అవేర్నెస్ అందరూ చెప్తున్నది కారణం.
1: డాక్టర్ దుర్గా నాగరాజు గారు మీరు చెప్పారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు డాక్టర్ గారు నడిచేటప్పుడు అంటే 1 సంవత్సరం బేబీ, 2 ఏళ్ల బేబీ, 3 ఏళ్ల బేబీ ఇలా పాదం ఎగిరెగిరి వేస్తుంటారు నడిచేటప్పుడు, ఒక కాలు

0: ఎత్తేస్తూ ఉంటారు, అమ్మో ఏదో తేడా ఉంది అని. లేదు లేదు ఏమి కాదు, అది క్రమేపీ సరైపోతుంది పెద్ద అయ్యే కొద్దీ అని పెద్దలు అంటుంటారు. అది కూడా ఏమైనా చూపించాలంటారా?
1: డెఫినెట్లీ ఈ రోజుల్లో ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ల మైల్ స్టోన్స్ అని పిల్లల్లో చూసుకోవాలని కంపల్సరీ ఆల్ పేరెంట్స్ చెప్పేది. యూజువల్గా చాలామంది పిల్లలు 3 నెలలకి మెడ నెలలు పెడతారండి. 6 నుంచి 8 మంత్స్ వచ్చేప్పటికి సపోర్ట్తో కూర్చోగలుగుతారు. 6 మంత్స్ సపోర్ట్తో కూర్చుంటారు, 8 మంత్స్ వితౌట్ సపోర్ట్ కూర్చుంటారు. 1 ఇయర్కి లెగిసి 4-5 అడుగులేసి పడిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు మన ఏంటంటే మన న్యూ ట్రెండ్లో పిల్లలు ఇప్పుడు 8 నెలలకి వాకర్లు వేసేస్తున్నారు. యాక్చువల్గా వాడికి ఆ స్ట్రెంత్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ లైక్ 3వ క్లాస్ కుర్రాన్ని తీసుకెళ్ళి 10వ తరగతి కూర్చోబెట్టినట్టు వాడికి బలం లేకుండా 8 మంత్ ముందే వాకర్లు వేస్తున్నాయి. ఈ వాకర్లు వేసినప్పుడు వాళ్ళు ఏంటి, చాలామంది పిల్లలు ఈ నడుముతో పుష్ చేసేసుకుంటారు. అంటే కాళ్ళకు బలం ఉంటుంది, నడుము బలం, నడుముతో పుష్ చేసుకొని బ్యాలెన్స్ కోసం కాళ్ళు ఎత్తెత్తి నడుస్తూ ఉంటాయి. సో దానివల్ల క్రమేపీ అలా అలా అలా ఎత్తెత్తి నడవడం అలవాటు అయిపోతుంది. సో మనం ఏమీ సపోర్ట్ లేకపోయినా 1 ఇయర్కి నడుస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైతే 1 ఇయర్ 14 మంత్స్ 15 మంత్స్ దాకా మనం వెయిట్ చేయొచ్చు, అప్పటికీ నడవలేకపోతూ ఉంటే మనం సస్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని చాలామంది మా క్లినిక్ కూడా 6 నెలల ప్రతి మా వారు ఖాళీలో వంకట పెడుతున్నా నడవలేకపోతున్నాడని అంటే భయపడతూ ఉంటారు. సో యాజ్ ఏ అందరికి ఎడ్యుకేషన్, 1 ఇయర్ దాకా ఏ పిల్లలన్నా 10 మంత్స్ నుంచి 14 మంత్స్ దాకా నడవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది పిల్లలు ఎర్లీగా నడవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఫస్ట్ పిల్లడు కొంచెం స్లోగా నడుస్తారు, జాగ్రత్తగా చూస్తారు. సెకండ్ థర్డ్ కిడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటి ఆల్రెడీ అన్వాల్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తొందర తొందరగా నడిచేస్తూ ఉంటారు. రెండోది చాలామంది డబ్ల్యూ సిట్టింగ్ అంటారండి, అంటే నుంచిన్నప్పుడు వజ్రాసనం లాంటి అలా ఆ పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా పాదాలు లోపలికి వెళ్ళిపోయి నడిచేటప్పుడు ఇంటోయింగ్ అంటారు, అంటే కాళ్ళు లోపలే పడిపోతూ ఉంటారు. సో పేరెంట్స్ గమనించాల్సింది ఇంటోయింగ్ కూడా కాలు వెనక పెట్టి కూర్చుంటున్నారా అని గమనించి, ఒకవేళ అలా ఏమైనా ఉంటే అలా కాకుండా బాసాపడలేసుకొని కూర్చోటం మాట్లాడి అలవాటు చేసుకుంటే మనం ఇంటోయింగ్ కూడా నివారించవచ్చండి.
0: డాక్టర్ దుర్గా నాగరాజు గారు, పుట్టుకతో కొన్ని నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి అని కూడా అంటుంటారు. అంటే ఈ బుద్ధిమాంద్యంతో పుట్టుకతోనే కొందరు పిల్లలు అరుదుగా చూస్తుంటాం డాక్టర్ గారు, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని కూడా ఏమైనా నయం చేసేటువంటి అవకాశాలు సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయా, మీరు చేస్తున్నారా?
1: అంటే యాక్చువల్ బుద్ధిమాంద్య లోపం అనేది కామన్గా తెలుగులో వాడతాను, యూజ్ చేసే టర్మ్ ఇంగ్లీష్ సెరెబ్రల్ ప్యాలసీ.
0: సెరెబ్రల్ ప్యాలసీ
1: ఇది రావడానికి మెయిన్ కారణాలు చాలా కారణాలు. అంటే మెయిన్ కారణం ప్రీమెచ్యూరిటీ, అంటే చాలామంది పిల్లలు 9th మంత్ కాకుండా వాళ్ళకి వివిధ కారణాల వల్ల 7వ నెల 8వ నెలలో పుట్టడం వల్ల బరువు తక్కువ, అంటే 1.5 కేజీ తక్కువ పుట్టడం వల్ల వాళ్ళకేంటి మామూలు బ్రెయిన్ అది డెవలప్ అవ్వాలి 34 వీక్స్ దాకా అవుతుందండి. అలా కాకుండా ముందే పుట్టడం వల్ల బ్రెయిన్లో కొన్ని కణాలు దెబ్బతిని, సో దానివల్ల బ్రెయిన్ నుంచి కాలుకి చేతికి వచ్చే సాంకేతిక వ్యవస్థ దెబ్బతిని ఈ కొన్ని నరాలు టైట్గా ఉండటం ఇట్లాంటివి అవుతూ ఉంటుంది. ఒకసారి అంటే స్పాస్టిక్స్ టైప్ అంటారు, అంటే బాగా నరాలు టైట్గా ఉండటం. కొన్ని ఏంటి నరాలు కొంచెం వీక్ అయిపోయి వీక్గా అసలు బేబీకి అసలు బలం ఉండదు, ఇలా కూర్చోబెట్టి తప్పని పడిపోతూ ఉంటారు, ఫ్లాసిడ్ టైప్ అంటారు. సో మెయిన్ ఏంటి ప్రీమెచ్యూరిటీ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఇది గుర్తించడం ఎలా అంటే ఇందాక మైల్ స్టోన్స్ అని చూసుకోవటం అండి. అంటే 3 నెలలు మెడ నెలలు పెట్టడం, 6 నెలలు కూర్చోవటం, 1 ఇయర్కి నడవటం. ఎప్పుడైతే మనకు 3 నెలలు మెడ నెలలు పెట్టాల్సిన 6 నెలలు అయ్యి 6 నెలలు కూర్చోవాల్సింది 1 ఇయర్ అయ్యి ఇవన్నీ నెలలు 2 ఇయర్స్ అయితే మనం ఈ సస్పెక్ట్ చేసుకోవాలి. ఈ సెరిబ్రల్ సస్పెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని గుర్తించడం ఎలా అంటే మిగతా దానికన్నా బ్లడ్ టెస్ట్ అలా చేస్తే దీనికి ఓన్లీ థింగ్ అంటే మనం బ్రెయిన్ MRI స్కాన్లో మనకు క్లియర్ తెలుస్తుంది. అంటే బట్ చాలామంది పేరెంట్స్ కూడా మన బ్రెయిన్లో స్కాన్ చేసేమన్నా అయితే రేడియేషన్ అంటే, కానీ తెలుసుకోవడానికి ఒకటే మార్గం బ్రెయిన్ MRI స్కాన్ తీసుకోవటం. రెండోది కొంతమంది పిల్లలు ఫిట్స్ వల్ల ఆ బ్రెయిన్లో కణాలు దెబ్బతింటా ఉంటాయి. సో ఫిట్స్ అనేది మనకి అది ఎలా న్యూరాలజిస్ట్ వాళ్ళు చూసి ఈజీ అని చూసుకోవటం వల్ల మనకి ఆ ఫిట్స్ వస్తున్నాయని చూసుకోవటం. సో మెయిన్ ఆ ఫిట్స్ ఏమైనా వస్తున్నాయి, ఫిట్స్ మనం కంట్రోల్ చేసుకొని ఈ డెవలప్మెంట్లో మెన్స్టోన్స్ ఎలా ఉన్నాయి ఒక కండరాలన్నీ ఎక్కడ టైట్నే చూసుకొని ఎర్లీగా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇనిషియల్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ, ఫిజియోథెరపీ కూడా మనం ఏంటి మెయిన్ బాల్ మీద పడుకోబెట్టి ఎక్సర్సైజ్ అయితే చేస్తాం. సో నడుము గట్టి పడిపోయి కాల్ దగ్గర స్ట్రెచ్చింగ్స్ కానీ అలా ఉంటుంది. నెక్స్ట్ ప్యారల్ బార్ని పట్టుకొని నడిపిస్తాం, అట్లాంటివి చేసుకుంటాం. 1 or 2 ఇయర్స్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత అప్పుడు కండరాలు కొంచెం టైట్గా ఉంటే అప్పుడు బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఇస్తామండి. సో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ టైట్నెస్ తగ్గుతుంది. ఇంకా అప్పటికి ఇంప్రూవ్ అవ్వకుండా పడిపోయి అంటే కొంతమంది ఏంటి మెయిన్ ఎలా నడిచేటప్పుడు ఎలా నడుస్తుంది కత్తిరిలా నడుస్తుంది సిదరింగ్ అయిటండి. నడిచేటప్పుడు గజ్జల్లో కండరాలు టైట్ వల్ల ఒక కాలు మీద ఒక పడిపోయి పడిపోతూ ఉంటారు, లేదు మోకాల దగ్గర టైట్నెస్ వల్ల ఇలా ముందుకొంగి నడుస్తూ ఉంటారు. సో వీటిలో మనం ఎర్లీగా తెలిసింది కాబట్టి ఫిజియోథెరపీ బోటాక్స్ లేకపోతే ఎర్లీ సర్జరీ చేసుకుంటా ఉంటారు. ఆ సర్జరీ చాలామంది పేరెంట్స్ మీరు అంటే అనుమానం అని చిన్న వయసులో సర్జరీ తట్టుకుంటాడా బాబు ఎలా ఉంటాడు, కానీ ఎర్లీగా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది భయపడి ఇప్పుడు 4-5 ఇయర్స్ అనుకోండి ఎత్తుకొని తీసుకొస్తారు. ఇప్పుడు అదే సేమ్ కిడ్నీ మనం 12-13 ఇయర్స్ దగ్గర ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎత్తుకొని వస్తూ ఉంటారు, ఆ వయసులో ఎత్తుకున్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎర్లీగా చేసుకోవటం వల్ల ఆ టైట్నెస్ తగ్గించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు. సో యాజ్ ఎ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ మేము చేసేదండి పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా న్యూరలాజికల్ థింగ్స్ ఎర్లీగా ఏ వయసులో చేయాలో మనం వాళ్ళకి

0: అవేర్నెస్ కల్పించి చేసుకోవటం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకోవచ్చు.
1: అది అంటే మొత్తానికి నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుందేమో.
0: అవునండి,
1: ఎవరైనా సరే కొంచెం నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని చిన్నపిల్లల ఎముకల స్పెషలిస్టు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ చూపిస్తే మంచిదే అంటారా?
0: డెఫినెట్గా మనసులో ఎందువల్ల వచ్చిందని చూసుకొని ఇప్పుడు మనం ఏం చేయగలం చూస్తాం. డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో పీడియాట్రిషియన్స్ వాళ్ళు 7 మంది పుట్టినప్పుడు, ఇప్పుడు మనం విజయవాడలో మెడికల్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా హాస్పిటల్స్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు 9 మంత్స్ వాళ్ళు బయట వచ్చేదాకా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ ఎర్లీ కావడం వల్ల మన బ్రెయిన్ డెవలప్ అవ్వడం ఈ నెక్స్ట్ అనేది మేము చూసుకుంటామండి. బట్ ఎర్లీ మాత్రం పీడియాట్రిషియన్స్ వాళ్ళు చూసుకొని బాబు కానీ పాప కానీ వెయిట్ పెరిగి ఫిట్స్ లేకుండా అంతా చూసుకున్న తర్వాత ఆ డెవలప్మెంట్లో మనకు లేట్ అవుతూ ఉంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మేము ట్యాకిల్ చేయాలి.
1: సెరెబ్రల్ ప్యాలసీ లాంటి సమస్యలు లాంటివి రాకుండా కానీ అదే ఆ సమస్య ఏమైనా ఉందా లేదా అనేటువంటి నిర్ధారించుకుంటారు. డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారండి, ఆ ఎముక ఏదన్నా అంటే ఇప్పుడు కాలుకు సంబంధించి కానీ తొడకు సంబంధించి కానీ ఏదైనా నొప్పి ఉంటా ఉంటుంది, నాకు ఎక్కడా దెబ్బ తగలలేదు, నేను ఎక్కడా కింద పడలేదు, నాకు ఏ యాక్సిడెంట్ జరగలేదు, అయినా ఎందుకో నొప్పి వస్తుంది అని చెబుతూ ఉన్నప్పుడు ఎముకల డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత బాబు నీ బోన్లో ఇన్ఫెక్షన్ చేరింది అని అంటుంటారు డాక్టర్ గారు, పిల్లలకు కూడా ఈ ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనే సమస్య ఉంటుందా, ఎలా గుర్తిస్తారు?
0: పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువ. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళతో పోల్సి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఒక్కోసారి మిగతా అదర్ ప్రాబ్లమ్స్, కొంతమంది పిల్లలు బరువు తక్కువ దీనివల్ల కానీ ఐసీయూలు ఎక్కువ ఉంచుతారు. న్యూమోనియా పిల్లల్లో ఒకసారి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ గుండె ప్రాబ్లమ్స్ కానీ వేరే బరువు తక్కువ వల్ల ఇలాంటప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఇమ్యూన్ కాంప్రమైజ్, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఆ ఇన్ఫెక్షన్ మాకు ఎముకలకు సంబంధించి కామన్గా ఎక్కడ వచ్చింది అంటే ఈ తొంట్లో కానీ మోకాల్లో కానీ ఈ గూడ్లో కానీ ఈ చీమ్లాగా అట్లా ఉంటూ ఉంటుంది. ఎలా గుర్తించాలంటే జ్వరం ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఆ చేయి కానీ కాలు కానీ కదిలినప్పుడు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు గమనిస్తే మనం ఎర్లీగా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఎంత ఉందని బ్లడ్ పారామీటర్స్ తెలుస్తుంది. తక్కువ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అలా ఇస్తాం, ఎక్కువైతే మనకు ఆ చీమ్ తీసేయడంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు వైద్యం చాలా వరకు అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆధునికత వైద్యం విజయవాడ లాంటి సిటీల్లో కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు శస్త్రచికిత్సతో అక్కడ సమస్యను బట్టి వ్యాధి తీవ్రతను బట్టి సరిచేస్తున్నారు. ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఏమన్నా అంటే లేజర్తో ఆ వంకరలను సరిచేయడం అలా ఏమైనా వచ్చాయా, రావచ్చా?
0: అంటే మాకు లేజర్ ఉండదండి. ఇప్పుడు మాకు కాలు వంకర ఎక్కువ ఉన్నప్పుడు పాత రోజులు అంటే చిన్న రింగ్స్లో ఫిక్సేట్లు వేసుకుని ఫిక్సేట్ ఒక సైడే కరెక్ట్ చేయాలి, అంటే ముందు వెనక కానీ సైడ్ టు సైడ్. ఇప్పుడేంటి మాకు మల్టీ డైరెక్షనల్ ఎక్కువ వంకర్లు ఉన్నా కూడా వేరే స్పెషల్ ఫ్రేమ్ అని ఉంటుంది, అది వేసుకొని దాని ద్వారా కంప్యూటరైజ్ మేము ఆ వంకర్లు సరి చేసుకుంటాం. వంకర్ సరి చేయడమే కాదు, ఆ కంప్యూటరైజ్డ్ ఆ ఫ్రేమ్ వల్ల మనం కాలు పొడుగు చేసుకోవటం అది కూడా ఈజీగా ఉంది, ఖచ్చితంగా పొడుగు చేసుకోవడానికి అట్లా ఉంటుంది. అంటే పిల్లల్లో ఒక కాలు పొట్టి పొడుగు అని కాస్మెటిక్ కాదు, మామూలుగా ఇప్పుడు కాస్మెటిక్ లెంత్ వేరు. ఇప్పుడు కాస్మెటిక్గా కాకుండా పుట్టుకతోనే కొంతమంది పిల్లలు ఒక కాలు సైజ్ తక్కువ పుడుతూ ఉంటారు.
1: అవునండి,
0: అలాంటి వాళ్ళకేంటే ఆ కాలు తక్కువ ఎగుడు దిగులు నడుస్తూ ఉంటారు. లేక ఒక్కొక్కసారి అని ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల కానీ కొంత బోన్ పోయి ఈ ఎగురుదిగులు నడు, అలాంటి వాళ్ళకేంటే రెండు కాలు ఈక్వల్ ఎంత చేసుకోవడానికి మనం ఈ కొత్త స్పెషల్ ఫ్రేమ్ వల్ల కంప్యూటరైజ్ అది పెట్టుకొని దాన్ని మనం సరి చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మామూలుగా ఎముకల్లో పటిష్టత బాగా తక్కువైంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి ఎక్కువ వాడండి ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు పెద్దవాళ్లలో సర్వసాధారణంగా గమనించేది, పిల్లల్లో కూడా ఎముకల పటిష్టతకు ఇవేమైనా కారణాలు అవుతాయా? మరి ఎముకల పటిష్టత లోపం ఉంది అని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమేనా, ఏం చెప్తారు?
0: అంటే చాలామంది పిల్లలకి అంటే ఒక 10 రోజుల్లో కాకుండా 5% పిల్లలకే కొంచెం కాల్షియం లోపం వస్తూ ఉంటాయి. ఆ కాల్షియం లోపం రికెట్స్ అనే ఒక వ్యాధి ఉంటుంది, ఎక్కువ ఇలా కాలు వంకర్లు అలాంటివి ఉంటాయి. సో వీళ్ళకేంటి ఎప్పుడైతే ఈ రికెట్స్ వల్ల ఏంటి వంకలతో పాటు బేబీ పిల్లలు కొంచెం డల్గా ఉంటాం, ఏం తినకపోవటము, ఊరిని టైర్డ్ అయిపోతూ ఉంటాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఒకసారి ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేసుకోవటం వల్ల అంటే కాల్షియం విటమిన్ డి లెవెల్స్ చూసుకోవటం వల్ల మనకు ఖచ్చితంగా ఎంత లోపం తెలుస్తుంది. ఇప్పుడు అంతేకాని బ్లైండ్గా వాడేద్దండి, అంటే ఎక్కడో దగ్గర తీసుకొని అలా మన షాప్లో కానీ వాళ్ళు చెప్పి చెప్పి వాయకుండా మన కాల్షియం లోపం ఎంత లోపం ఉంది, విటమిన్ డి లోపం ఎంత ఉంది అని ఖచ్చితంగా వాడుకోవటం వల్ల మనకి ఆ ఇంప్రూవ్మెంట్ చూసుకొని కంటిన్యూ, అంటే బ్లైండ్గా వాడటం వల్ల విటమిన్ డి కాల్షియం ఎక్కువైనా మళ్ళీ దాని తరకు దుష్పరిమాణాలు ఉంటాయి. సో అందుకని అనుమానం వచ్చినప్పుడు దగ్గరలో డాక్టర్ గారిని సంప్రదించి ఎంత లోపం ఉంది అని చెక్ చేసుకొని వాడుకోవటం అనేది చాలా బెటర్ అండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ దుర్గా నాగరాజు గారు, నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు పిల్లల్లో ఎముకల పటిష్టతకు తీసుకోవలసిన జాగ్రత్తలు అంశంపై డాక్టర్ దుర్గా నాగరాజు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

0: వనితవాణి కార్యక్రమంలో ఇప్పుడు మొలకెత్తిన గింజల్లోని పోషక విలువలు ఈ విశేషాలు వింటారు.
1: నేటి జీవన శైలిని కనుక చూసినట్లయితే దీనిలో అనేక మార్పులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒత్తిడి కావచ్చు, సరైన వ్యాయామం లేకపోవడం కూడా కావచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం అని కూడా చెప్పవచ్చు. అసలే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం గురించి శ్రద్ధ కూడానా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన ఒత్తిడిని తగ్గించి మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం పొందాలి అంటే తప్పక ఆహార విషయంలో శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కనుక. దీనిలో భాగంగా మొలకెత్తిన గింజలు కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక పోషకాల పరంగా ఇవి చాలా మంచి ఆహారం అనే చెప్పాలి. దీనిలోని పోషకాలను ఇప్పుడు మనం చూద్దాం. మొలకెత్తిన గింజలలో కానివ్వండి, లేకపోతే ధాన్యాలలో కానివ్వండి, పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. 35% వరకు మాంసకృతులు ఉంటాయి. మామూలు గింజలలో కన్నా మొలకెత్తిన తర్వాత ఆ గింజలలో విటమిన్ ఏ అనేది 8 రెట్లు పెరుగుతుంది. మాంసం తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, క్యాలరీలను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ మొలకలను కనుక తీసుకున్నట్లయితే వాళ్లకు ఎంతో ఊరట కలుగుతుంది. ముఖ్యంగా మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వీటిని తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో జీవక్రియల శాతం కూడా పెరుగుతుంది. శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇక మొలకల్లో ఉన్న

అంటే రక్త నాణాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. ఇక బీన్స్ మొలకలు తీసుకున్నట్లయితే ఈ బీన్స్ మొలకల్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది. ఇంతేకాకుండా వీటి నుండి శరీరానికి ఆల్కైజెస్ అందుతుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా ప్రాణాంతకర వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఈ మొలకలు సహాయపడతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మొలకలను వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది. అయితే కొందరికి పచ్చి మొలకలు తింటే గ్యాస్ చేరుతుందని భయపడతారు. అలాంటి వారు ఉడికించినటువంటి మొలకలను 2 చెంచాలు వారానికి 2 లేదా 3 రోజులు తీసుకోవడం చాలా మంచిది.

0: వనితవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 2 గంటలు కావస్తుంది.
1: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. External Affairs Minister Dr. S. Jayashankar chairs Quad Foreign Ministers meeting in New Delhi. Quad commits to stable and secure energy markets. India and the US sign key agreement to strengthen supply, mining and processing of critical minerals and rare earths. Union Home Minister Amit Shah visits Sancho border post

0: ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
1: కార్యక్రమంలో ముందుగా 1940లో ఒక గ్రామం, ఈ చిత్రానికి సి రమణ పల్లవి సూరి పాడిన పాట వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో వినబోతున్న పాట 26 కింగ్స్టన్. ఈ చిత్రానికి అనూజ్ గురువార, మాళవిక పాడిన పాట వింటారు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: అదుర్స్ ఈ చిత్రానికి హరిహరన్ రీటా పాడిన పాట వింటారు.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్. ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట ఆజ్ కా గుండా రాజ్. ఈ చిత్రానికి అభిజిత్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
4: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: పర్సనల్ లోన్ ఆఫర్
6: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
5: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
6: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
7: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
6: మరి ఏం చేయాలి?
7: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
6: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
7: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
8: ఆఖరీ రస్తా ఈ చిత్రానికి మహమ్మద్ అజీజ్ ఎస్ జానకి పాడిన పాట వింటారు.

बदन न कर दीवाना।

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట ఆఖరీ బాజీ. ఈ చిత్రానికి అమిత్ కుమార్, సురేష్ వాడ్కర్, సాధనా సర్గం గానం.

కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట ఆంగన్ కి కలి. ఈ చిత్రానికి లతా మంగేష్కర్, భూపేంద్ర గానం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భీమ్లీ కబడ్డీ జట్టు ఈ చిత్రానికి కార్తీక్ చెన్మయి శ్రీపాద పాడిన పాట వింటారు.

మీరు విన్న ఆ పాట బద్మాష్ చిత్రానికి హేమచంద్ర ప్రియా మహేష్ పాడిన పాట. కార్యక్రమంలో బావా ఈ చిత్రానికి వాసు బృందం పాడిన పాట వింటారు.

శ్రోతలు యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట ఆంటీ అంకుల్ నందగోపాల్. ఈ చిత్రానికి ప్రణవ శేషసాయి ప్రణవి గానం.

కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం హిందీ పాఠం వింటారు. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: సుందరులు
1: ఒక శ్రీ చైతన్యను.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత శ్రీ సాయి. వినండి పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్, బయటో కేసే హో?
3: ఠీక్ హూ అధ్యాపికాజీ.
4: అచ్చా బాష్వంత్, అగర్ తుమ్ అప్నే విచారం కో ప్రకట్ కన్నా చాహతే హో తో కేసే కరోగే? నువ్వు నీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ ఎలా వ్యక్తపరుస్తావు?
3: భాషకే ద్వారా అధ్యాపికాజీ.
4: దూరంగా ఉన్నారనుకో, అప్పుడు?
3: ఫోన్ ద్వారా అధ్యాపికాజీ.
4: పురాణే జమానామి అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు?
3: లెటర్స్ ద్వారా తెలిపేవారు.
4: బిల్కుల్ టీక్. ఆజ్ హమారా పాఠ్ కా నామ్ హై పత్రలేఖన్.
3: జీ అధ్యాపికాజీ.
4: ఈరోజు మన పాఠం పేరు పత్రలేఖన్, అంటే లెటర్ రైటింగ్, ఉత్తరం రాయడం. హమ్ అప్నీ భావనావంకో యా విచారంకో దూసరోన్ తక్ పహుంచానే కెలియే పత్ర లిఖతే హై. మనం మన భావాలను లేక ఆలోచనలను ఇతరులకు తెలియపరచడానికి ఉత్తరం రాస్తాం. అంటే ఉత్తరం ద్వారా మన ఆలోచనలను వ్యక్తపరుస్తామన్నమాట. పత్రోన్సే సూచనాయే మిల్తే హై. ఉత్తరాల ద్వారా మనకి సూచనలు లేక సమాచారం అందుతుందన్నమాట. మనకి ఉత్తరాలు రెండు రకాలుగా ఉంటాయి, ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఈ పాఠంలో చుట్టి పత్ర అంటే

0: లెటర్ గురించి ఇవ్వబడ్డది. ఇప్పుడు మనం చుట్టీపత్ర ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన చుట్టీపత్రను వివరిస్తాను, జాగ్రత్తగా విను. రామాపురం, దినాంక్ 20 అక్టోబర్ 2021. మనం ఏ లెటర్ అయినా రాయటం ప్రారంభించేటప్పుడు కుడివైపు చివరన మన లెటర్ ఎక్కడ నుంచి, అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం విజయవాడ నుంచి రాస్తుంటే విజయవాడ అని రాయాలి. ఆ తర్వాత లైన్లో, అంటే మన లెటర్లో ఇచ్చిన విధంగా, రామాపురం, రామాపురంకే నీచే దినాంక్ అని డేట్ రాయాలి. ఇక్కడ 20 అక్టోబర్ 2021 అని ఉంది, అంటే ఏ డేట్న మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ బాయే కీ ఓర్ పతా లిఖ్నా హే, దాని తర్వాత లైను ఎడమ వైపున టూ అడ్రస్, అంటే మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్ రాయాలి. హిందీమే సేవామే అని రాయాలి. ఉస్కే బాద్ నీచే శ్రీమాన్ ప్రధానాధ్యాపక్ జీ, సేవామే కింద గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి అని కామా పెట్టవలను. ఉస్కే బాద్ సర్కారీ మాధ్యమిక పాఠశాల, అనగా ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల రామాపురం అని ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ప్రతి లైన్కు కామా అని రాసి చివర్న ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా, అబ్ తుమ్ బతావో బాష్వంత్ కైసే లిఖ్నా హే.
1: పెహలే రామాపురం నీచే దినాంక్ ఫుల్ స్టాప్, ఉస్కే నీచే సేవామే శ్రీమాన్ కక్ష్యాధ్యాపక్
0: ప్రధానాధ్యాపక్ జీ,
1: ప్రధానాధ్యాపక్ జీ సర్కారీ మాధ్యమిక పాఠశాల రామాపురం.
0: అచ్చా ఠీక్ హే. ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, అడ్రస్ రాయాలి. ముందు మన స్థానం ఎక్కడి నుంచి అయితే రాసినాం ఊరి పేరు రాసి దాని కింద డేట్ రాసి, తర్వాత మనం ఉస్కే బాద్ అనుచ్ఛేద్ జైసా లిఖ్నా హే, ఆ తర్వాత లైన్లో పేరాగ్రాఫ్ రాస్తున్నట్టుగా రాయాలి. పెహలే మహోదయ్ లిఖ్నా హే, అంటే ఇక్కడ ప్రధానోపాధ్యాయుల గారికి సంబోధిస్తూ మహోదయ్ అని రాయాలి. అంటే మన ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అని, తెలుగులో ఆర్య అయ్యా అని రాస్తాం కదా, అలాగే హిందీలో మహోదయ్ అని సంబోధించి రాసి కామా ఉంచాలి. ఉస్కే బాద్ బాడీ ఆఫ్ ది లెటర్ జిస్ విషయకే బారేమే లిఖ్నా చాహతే హే ఉస్కే బారేమే లిఖ్నా హే, అంటే మనం ఏ విషయం గురించి లెటర్ రాస్తున్నామో ఆ విషయం గురించి పూర్తిగా వివరిస్తూ రాస్తామన్నమాట. అంటే విషయాన్ని ఒక పేరాలా మొదలు పెట్టాలి. సాదర్ ప్రణామ్ ప్రధానోపాధ్యాయుల గారికి నమస్కారములు. ఉస్కే బాద్ మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు, అనగా మనం లీవ్ అడుగుతున్నాం కాబట్టి ఏ క్లాసు కూడా ఇక్కడ రాయాలి. ఇక్కడ 7వ తరగతి విద్యార్థి రాస్తున్నాడు కాబట్టి మై సాత్వీ కక్షాకా ఛాత్రుహు అని రాయాలి. ఛాత్ర్ అంటే అబ్బాయి. అగర్ లిఖనే వాలే లడకీ హోతో మై సాత్వీ కక్షాకా ఛాత్రాహు అని రాయాలి. అదే అమ్మాయి అయితే ఛాత్ర, ఛాత్ర అంటే అబ్బాయి, ఛాత్ర అంటే అమ్మాయి అని రాయాలి. ముజే దో దిన్సే బుఖార్ హే, బుఖార్ అంటే జ్వరం అని అర్థం. అంటే నాకు 2 రోజులుగా జ్వరంగా ఉంది, 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను అని రాయాలి. మై ఆస్పతాల్ జానా చాతాము, నేను ఆసుపత్రి అంటే హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఏదైనా శారీరకంగా అస్వస్థత కలిగితే ఎక్కడికి వెళ్తాం, హాస్పిటల్కే కదా. అలాగ ఇస్ కారణసే మై పాఠశాల ఆ నహి సక్తాహు, జ్వరం కారణంగా నేను 2 రోజులు పాఠశాలకి రాలేకపోతున్నాను. ఇసులియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 అక్టోబర్ తక్ దీన్ దీనికి చుట్టీ దేనికి కృపాకరే, ఇసులియే అందువల్ల నాకు దినాంక్ ఈరోజు నుంచి, అంటే 20వ తారీఖు నుంచి 22/10 బాయిస్ అంటే 22వ తారీఖు అనమాట వరకు 3 రోజులు సెలవు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అని రాయాలి. ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఉస్కే బాద్ నీచే ధన్యవాద్ లిఖ్నా హే, అంటే సెలవు ఇస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా, రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. అచ్చా అబ్ బతావో అనుచ్ఛేద్ మే క్యా లిఖా గయా హే.
1: మహోదయ్ సాదర్ ప్రణామ్, మే సాత్వీ కక్షా కా ఛాత్ర హూ, మే దో దిన్,
0: ముజే దో దిన్ సే,
1: ముజే దో దిన్ సే బుఖార్ హే, మే ఆస్పతాల్ జానా చాహతా హూ, ఇస్ కారణ్ సే మే పాఠశాల ఆ నహీ సక్తా హూ, ఇస్లియే ముజే దినాంక్ 20 అక్టోబర్ 2021 సే 22 अक्टूबर 2021 तक 3 दिन की छुट्टी देने की कृपा करें, धन्यवाद।
0: अच्छा, धन्यवाद लिखने के बाद नीचे दाएं ओर आपका आज्ञाकारी छात्र सुरेश క్రమాంక్ 19 సాత్వీ కక్ష అని రాశారు. అంటే ధన్యవాద్ రాసిన తర్వాత క్రింది నైన్లో కుడివైపు చివరన ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర్ అనగా మీ ఆజ్ఞను పాటించే విద్యార్థి అని కామా పెట్టి దాని కింద సురేష్ అంటే లెటర్ రాస్తున్న వారి పేరు రాయాలి. ఇక్కడ సురేష్ లెటర్ రాస్తున్నాడు కాబట్టి అతని పేరు రాసి కామా. తర్వాత లైన్లో క్రమాంక్ 19 అతని రోల్ నెంబర్. తర్వాత లైన్లో సాత్వీ కక్ష 7వ తరగతి అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సమజ్మే ఆగయా బాస్ ఫ్రెండ్?
1: జీ అధ్యాపికా జీ.
0: తో బతావ్, పత్రమే కహా కహా అర్ధ విరామ్ పూర్ణ విరామ్ లగాయే గయే, అంటే మనం ఈ లెటర్లో ఎక్కడెక్కడ కామాలు పెట్టాము, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాము చెప్పు.
1: సేవామే, మహోదయ్, దినాంక్, స్థాన్, ధన్యవాద్, ఆజ్ఞాకారి ఛాత్ర్ రాసేటప్పుడు పెట్టాలి.
0: ఏ సబ్ బహుత్ జరూరీ బాతే హే. పత్ర లిఖతే సమయ ధ్యాన్ మే రక్నా జరూరీ హే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, లెటర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, సరేనా?
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా, ఆప్ కఠిన శబ్దంకే అర్థ లిఖేంగి. బుఖార్ జ్వర్ జ్వరం.
1: బుఖార్ జర్వ్ జరన్.
0: మహోదయ్ మహాశయ్ ఆర్య.
1: మహోదయ్ మహాశర్ ఆర్య.
0: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
1: ఆజ్ఞాకారి వినమ్ర విధేయుడు.
0: చుట్టి అవకాశ్ సెలవు.
1: చుట్టి అవకాశ్ సెలవు.
0: కృప దయ దయగలిగి ఉంటాం.
1: కృప దయ దయ.
0: కక్ష వర్గ్ తరగతి.
1: కక్ష వర్గ్ తరగతి.
0: మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దేనా. పత్రమే కౌన్ అస్వస్థ హే.
1: పత్రమే సురేష్ అస్వస్థ హే.
0: సురేష్ నే కితనే దినోంకి చుట్టీ మాంగి.
1: సురేష్ నే 3 దినోంకి చుట్టీ మాంగి.
0: సురేష్ కిస్ కక్షా కా ఛాత్ర హే.
1: సురేష్ సాత్వీ కక్షా కా ఛాత్ర హే.
0: అచ్చా, అబ్ కుచ్ భాషాంస దేఖేంగే. అంత్యాక్షరి విధికే అనుసార్ 4 శబ్ద బనానా, అంటే ఒక పదం చివరి అక్షరంతో ఇంకో పదం మొదలు పెట్టడం అన్నమాట. పహలే మై కర్కే బతాతీ హూ, బాద్ మే తుమ్ బతానా. ప్రధానాధ్యాపక్ కలం మన్ నమస్కార్ రస్ ఏసే. ఎక్ బార్ సునో. ప్రధానాధ్యాపక్ కాసే అంత హోతా హే, ఫిర్ దూసరా శబ్ద కలం కాసే శురువాత్ హువా, మా మాసే అంత హువా, మాసే తీసరా శబ్ద లిఖనా హే మన్, నాసే చార్వా నమస్కార్, ఆర్ రాసే పాంచ్వా రస్. అబ్ తుమ్ బతావో మహోదయ్.
1: మహోదయ్ యాత్ర త్రిభుజ్ జాన్ లాభ్.
0: బిల్కుల్ టీక్. సర్కార్.
1: సర్కార్ రవి వినయ్ యజ్ఞ జ్ఞాని.
0: ఆస్పతాల్.
1: ఆస్పతాల్ లలిత తారక్ కవిత తేజ.
0: పాఠశాల.
1: పాఠశాల లాలిమ మాత తైన నాచన.
0: అచ్చా, అబ్ కుచ్ పర్యాయ వాచి శబ్ద లిఖేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: ఆజ్ఞాకారి వినమ్ర ఆజ్ఞాపాలక్.
1: ఆజ్ఞాకారి వినమ్
0: వినమ్ర
1: వినమ్ర ఆజ్ఞాపాలక్.
0: కక్ష దర్జ వర్గ్.
1: కక్ష దర్జ వర్గ్.
0: దినాంక్ తారీఖ్ తిది.
1: దినాంక్ తారీఖ్ తిది.
0: కృప దయ కరుణ.
1: కృప దయ కరుణ.
0: చుట్టి అవకాశ్ విశ్రామ్.
1: చుట్టి అవకాశ్ విశ్రామ్.
0: అబ్ కుచ్ విలోమ్ శబ్ద లిఖేంగే. సర్కారి గైర్ సర్కారి.
1: సర్కారి గైర్ సర్కారి.
0: రాత్ దిన్.
1: రాత్ దిన్.
0: ఆనా జాన.
1: ఆనా జాన.
0: ఆజ్ఞ అవజ్ఞ.
1: ఆజ్ఞ అవజ్ఞ.
0: లేనా దేనా.
1: లేనా దేనా.
0: అబ్ కుచ్ శబ్దం కే వచన్ బదల్ కర్ లిఖేంగే. గోడా గోడే.
1: గోడా గోడే.
0: కితాబ్ కితాబేం.
1: కితాబ్ కితాబేం.
0: కేలా కేలే.
1: కేలా కేలే.
0: లత లతాయేం.
1: లత లతాయేం.
0: కలం కలమేం.
1: కలం కలమేం.
0: ఇస్ పార్ట్ మే హమే వచన్ కే బారే మే బతాయా గయా హే. పహలే మై ఏక్ వచన్ ఔర్ బహువచన్ బతాతీ హూ, బాద్ మే దీ గయీ తాలికా కే అనుసార్ వాక్య బనాయేంగే. మై ఏక్ వచన్ హో తో హమ్ బహువచన్ హే. तुम एक वचन हो तो आप बहुवचन है, यह एक वचन हो तो ये बहुवचन है, वह एक वचन हो तो वे बहुवचन है। मैं फुटबॉल खेलता हूँ, इसका बहुवचन रूप है हम फुटबॉल खेलते हैं। अब तुम बदल कर लिखो, तुम फुटबॉल खेलते हो,
1: आप फुटबॉल खेलते हैं,
0: यह फुटबॉल खेलता है,
1: ये फुटबॉल खेलते हैं,
0: वे फुटबॉल खेलते हैं,
1: वह फुटबॉल खेलता है।
0: यहाँ ध्यान में रखने वाली बात यह है कि मैं आने पर हूँ, तुम आने पर हो, यह वह आने पर है लिखना है। आप हम ये वे आने पर ये बहुवचन रूप है, इसलिए है पर बिंदी लगाना जरूरी है। समझे बाशवंत
1: जी? अध्यापिका जी,
0: आज का पाठ यही समाप्त करेंगे।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाशीष,
2: మీరింతవరకు పత్రలేఖన్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత శ్రీసాయి.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 లయ విన్యాసం. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో సాకుర్తి కాశీ విశ్వనాథం డోలు వాద్యం వింటారు ఆదితాళం.

మీరు ఇంతవరకు సాకూర్తి కాశీ విశ్వనాథం గారి డోలు వాద్యం విన్నారు ఆదితాళంలో. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి FM 102.2 చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా చలాకీ చిత్రానికి కార్తీక్ సునీత పాడిన పాట వింటారు.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: గోలీమార్ ఈ చిత్రానికి వాసు పాడిన పాట వింటారు.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికి స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: సుప్రభాత వేళ, శుభోదయం పలుకుతూ,
4: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
3: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
4: సూక్తులతో సుధలు పంచుతూ,
3: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
4: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
3: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
4: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
3: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
4: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ.

0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో మీరు వినబోతున్న పాట డార్లింగ్. ఈ చిత్రానికి సూరజ్ ప్రశాంతి పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 5:30 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం యువవాణి. మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గొప్ప కవి, రచయిత, సంగీతకారుడు, విప్లవకారుడు కాజీ నజ్రుల్ ఇస్లాం గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. కాజీ నజ్రుల్ ఇస్లాం గారు 1999 May 24 భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చురూలియా గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యం, సంగీతం, కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయనను ప్రపంచవ్యాప్తంగా విద్రోహి కవి అంటే రెబల్ పోయెట్ అని పిలిచేవారు. కాజీ నజ్రుల్ ఇస్లాం గారి తండ్రి పేరు కాజీ ఫకీర్ అహ్మద్. ఆయన స్థానిక మసీదుల్లో ఇమామ్గా, సంరక్షకుడిగా పనిచేసేవారు. తల్లి పేరు జహీదా ఖాతూన్. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు ఆయనపై పడ్డాయి. అయినప్పటికీ ఆయన చదువును, సాహిత్యాన్ని కొనసాగించారు. తరువాత ఆయన భారత సైన్యంలో కూడా చేరారు. సైన్యంలో ఉన్నప్పటికీ కవిత్వం, పాటలు, కథలు రాయడం ఆపలేదు. ఆయన రచించిన బిద్రోహి అనే కవిత ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. దేశభక్తి, స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం ఆయన రచనల్లో ప్రధానాంశాలుగా కనిపిస్తాయి. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, సుమారు 2000 నుండి 4000 పాటలను కూడా రచించారు. ఈ పాటలు నజ్రుల్ గీత్ పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఆయన రచనలు మత సామరస్యాన్ని, మానవ విలువలను ప్రతిబింబిస్తాయి. ఆయనను బంగ్లాదేశ్ జాతీయ కవిగా గుర్తించారు. ఆయన సాహిత్య సేవలకు అనేక గౌరవాలు లభించాయి. ఆయన రచనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. కాజీ నజ్రుల్ ఇస్లాం గారు 1976 ఆగస్టు 29 బంగ్లాదేశ్లోని ఢాకా నగరంలో మరణించారు. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కష్టాలు వచ్చినా మన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగాలి. ప్రేమ, సమానత్వం, మానవత్వం మన జీవితంలో ముఖ్యమైన విలువలు.

0: మీరు విన్న ఆ పాట ఆరియా 2 చిత్రం నుంచి.
1: నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డే గురించి తెలుసుకుందాం. కాగితంతో చిన్న విమానం తయారు చేసి ఎగరేయడం మనలో చాలామంది చిన్నప్పుడే చేసుంటాం కదా. ఆ చిన్న కాగితపు విమానాలు కేవలం ఆట వస్తువులు మాత్రమే కాదు, అవి సృజనాత్మకతకు, ఊహాశక్తికి, సరదాకి ఒక చిహ్నం. ప్రతి సంవత్సరం మే 26వ తారీఖున నేషనల్ పేపర్ ఎయిర్ప్లేన్ డే జరుపుకుంటారు. ఈరోజు ఉద్దేశం కేవలం వినోదం మాత్రమే కాదు, పిల్లల్లో, యువతలో సృజనాత్మకత, ఆలోచనాశక్తి, విజ్ఞానంపై ఆసక్తి పెంచడం కూడా. కాగితాన్ని మడిచి వివిధ ఆకారాలు తయారు చేసే ఓరుగామి కళ నుండి ఈ ఆలోచన వచ్చింది. ఓరుగామి కళ జపాన్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా ప్రజలు కాగితంతో విమానాలు తయారు చేయడం ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిజమైన విమానాలు రూపకల్పనలో కూడా చిన్న మోడల్ పేపర్ విమానాన్ని ప్రయోగాల కోసం ఉపయోగించేవారు. ఇలా పేపర్ విమానాలు ఆటతో పాటు శాస్త్రీయ అధ్యయనాల్లో కూడా భాగమయ్యాయి. పేపర్ ఎయిర్ప్లేన్ల ద్వారా గాలి ఒత్తిడి, వేగం, సమతుల్యత వంటి శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇవి విద్యలో కూడా ఉపయోగపడుతున్నాయి. చిన్న ఆలోచనలు కూడా పెద్ద ఆనందాన్ని ఇవ్వగలవు. ఒక చిన్న కాగితపు విమానం మన ఊహలకు రెక్కలు ఇస్తుంది.

ఇప్పుడు మనం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరులను స్మరించుకునే ఒక ముఖ్యమైన దినోత్సవం గురించి తెలుసుకుందాం. అదే నేషనల్ మెమోరియల్ డే. నేషనల్ మెమోరియల్ డే ప్రధానంగా అమెరికాలో జరుపుకునే ఒక జాతీయ దినోత్సవం. దేశ రక్షణ కోసం సైన్యంలో సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు గౌరవం తెలియజేయడానికి ఈ రోజును జరుపుకుంటారు. అమెరికాలో సివిల్ వార్ 1861 నుండి 1865 వరకు జరిగింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు మరణించారు. అప్పట్లో ప్రజలు యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులపై పూలను ఉంచి వారికి నివాళులు అర్పించేవారు. అందుకే మొదట ఈ రోజును డెకరేషన్ డే అని పిలిచేవారు. అయితే అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వతంత్రంగా వీరులకు నివాళులు అర్పించడం ప్రారంభించారు. తరువాత 1868 జనరల్ జాన్ ఏ లోగన్ ఈ సంప్రదాయాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ రోజు మరింత ప్రాచుర్యం పొందింది. తరువాత 1971 అమె

అమెరికా ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా నేషనల్ మెమోరియల్ డేగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం మే నెల చివరి సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈ రోజు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం కూడా త్యాగం చేసిన వారిని గుర్తుంచుకోవడం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అది మన బాధ్యత.

ఇప్పుడు మనం నేషనల్ సారీ డే గురించి తెలుసుకుందాం. సారీ అనే చిన్న మాటలో ఎంత పెద్ద భావం దాగి ఉంటుందో మనందరికీ తెలుసు. మన తప్పును అంగీకరించడం, ఎదుటివారి మనసును గౌరవించడం, సంబంధాలను తిరిగి బలపరచడం, ఇవన్నీ ఒక సారీతోనే ప్రారంభం కావచ్చు. నేషనల్ సారీ డే అనేది ప్రతి సంవత్సరం మే 26వ తారీఖున ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు. ఇది కేవలం క్షమాపణ చెప్పే రోజు మాత్రమే కాదు, గతంలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకుని వాటి వల్ల బాధపడిన వారికి గౌరవం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన రోజు. ఈరోజు ప్రత్యేకంగా ఆస్ట్రేలియా ఆదివాసీ ప్రజల చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. గతంలో ఆస్ట్రేలియాలో ఆదివాసీ ప్రజల పిల్లలను వారి కుటుంబాల నుండి బలవంతంగా వేరు చేసి ప్రభుత్వ సంస్థలు ఇతర కుటుంబాల వద్ద పెంచేవారు. ఈ పిల్లలను స్టోలెన్ జనరేషన్ అని పిలుస్తారు. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలు విడిపోయాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను, సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను కోల్పోయారు. ఈ సంఘటన చాలా బాధాకరమైన అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. 1997వ సంవత్సరంలో బ్రైట్నింగ్ దెమ్ హోమ్ అనే నివేదిక ఈ విషయాలను ప్రపంచానికి తెలియజేసింది. దాని తర్వాత వారికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఆ బాధను అంగీకరించడం కోసం 1998వ సంవత్సరంలో మొదటిసారి నేషనల్ సారీ డే నిర్వహించారు. ఇది కేవలం క్షమించండి చెప్పే రోజు మాత్రమే కాదు, చరిత్రలో జరిగిన బాధాకర సంఘటన గుర్తు చేసుకుంటూ ఐక్యత, గౌరవం, పరస్పర అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన రోజు. ఈరోజు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. తప్పు జరిగితే దానిని అంగీకరించడం, బాధపడిన వారి భావాలను గౌరవించడం, సమాజంలో ప్రేమ, ఐక్యత పెంచడం చాలా ముఖ్యమైనవి. వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఇచ్చే సందేశం చాలా విలువైనది. ఒక చిన్న సారీ సంబంధాలను కాపాడుతుంది, మనసును దగ్గరగా చేస్తుంది, విభేదాలను తగ్గిస్తుంది. తప్పును అంగీకరించడం బలహీనత కాదు, అది ఒక మంచి మనసుకు గుర్తు. ప్రేమ, గౌరవం, క్షమాపణ మన జీవితాలను మరింత అందంగా మారుస్తాయి.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. వివరాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలుస్తుండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా వెంకటనగరం వద్ద స్థానిక ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. కలుషిత నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కాలుష్య నివారణ చర్యల విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: మీరు ఎలాబొరేట్ గా కనుక ఎక్స్టెన్సివ్ గా కన్సర్న్ తో చేయకపోతే మాట ఇది మనం తప్పు చేసాం. ఎందుకంటే మనం కొన్నిసార్లు సహజంగా వదిలేసినా పర్లేదు, కానీ ఇది మీరు సంవత్సరం పెట్టుకొని స్టిల్ మీరు ముందుకు తీసుకెళ్ళాం. టైం తగ్గే కొద్దీ మీకు సబ్స్టాండర్డ్ వర్క్స్ పెరిగిపోతాయి. నాసిరకొప్పలు అయిపోగానే తర్వాత మీరు ఎందుకంటే బెడ్స్ కానీ మీకు ఘాట్స్ కానీ మీరు బలంగా చేయకపోతే మీరు మన నమ్మొస్తారు. సే దట్ లెట్ అస్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ అస్ పాసిబుల్.
0: ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు ఓటర్ జాబితాలో తప్పనిసరిగా నమోదు కావటం, చనిపోయిన వారు, రెండు మూడు చోట్ల ఓటర్లుగా పేర్లు నమోదైన వారు, ఇతర ప్రాంతాలకు మారినవారు లేదా అనర్హులైన వ్యక్తులు జాబితాలో లేకుండా చూడటం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి గణన ఫారాల పంపిణీతో పాటు వివరాల సేకరణ నిర్వహిస్తారన్నారు. ముసాయిదా ఓటర్ జాబితా జూలై 21 ప్రచురించబడుతుందని, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, పలు సాంకేతిక కారణాలతోనే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫారాలు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి వివరిస్తూ,
2: పవర్ మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాం. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వచ్చేస్తాం.
0: రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రా వివిధ వర్గాల నుంచి వినతి పత్రాలు ఈరోజు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి సమగ్రమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఎడ్సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో 99.30% ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 19,741 మంది అర్హత సాధించినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈరోజు నిర్వహించారు. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది వైరస్ పరీక్షలు చేపట్టారు. ఎబోలా వైరస్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. అనంతపురం జిల్లాలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, గ్రామీణ సడక్ యోజన పథకాల వల్ల తాము ఎంతో అభివృద్ధి చెందామని లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా బుక్రాయి సముద్రం మండలానికి చెందిన లబ్ధిదారులు మీనాబాల ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నా పేరు మీనాబాల. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో 2020 కరోనా నాటి నుంచి ఇంతవరకు ఈ 6 సంవత్సరాలుగాను మేము ఉచిత బియ్యం పొందుతున్నాము. ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో మేము ఇవన్నీ లబ్ధి పొందుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము.
0: అదే మండలానికి చెందిన మరొక లబ్ధిదారులు అక్కులప్ప, ఇల్లు లేని తమకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు కల నెరవేరిందని పేర్కొంటూ,
4: నా పేరు పూలకుంట అక్కులప్ప, బుక్రాయి సముద్రము. మాకు ప్రధానమంత్రి యోజన పథకం కింద పక్కా గృహం మంజూరు చేసినారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళము. పక్కా గృహం శాంక్షన్ చేసినందువల్ల పక్కా గృహంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. మాకే కాదు, కోట్లాది మంది భారతీయులకు మన ప్రధానమంత్రి మోడీజీ గారు గృహాలు మంజూరు చేసి వారందరినీ సంతోష పెడుతున్నారు.
0: ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబాలకు ప్రత్యేక లాభాలు చేకూరాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులు ఆకాశవాణితో ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐను వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వాస్క వెల్లడించారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఈరోజు నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థ భాగస్వాముల సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొలిసారిగా ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లను వైద్య సేవలో ఉపయోగించి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. గోదావరి నది కాలుష్య నివారణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ నవదిల్ల్యాం క్వాడ్ విదేశమంత్రిణాం సభాయాః అధ్యక్షతా కృతా. క్వాడ్ సమూహేన స్థిర సురక్షిత ఊర్జా స్వీకరణాయ ప్రతిబద్ధత ప్రకటిత. भारत अमेरिका देशौ अद्य महत्वपूर्णानां खनिजानां दुर्लभानां भूतत्वानां च आपूर्तिं खननं प्रतिक्रियां च सुरक्षितं कर्तुं प्रमुखद्वैपाक्षिकसंरचनायां हस्ताक्षरं कृतवन्तौ। केन्द्रीय गृहमन्त्री अमितशाहः राजस्थानस्य सांचोसीमास्थाने गतवान् राज्यस्य सीमक्षेत्रेषु वैब्रेंट विलेज प्रोग्राम 2 इत्यस्य आरम्भम् अकरोत्। अपि च आईपीएल क्रिकेट क्रीडायाः प्ले ऑफ क्रीडायाः क्वालिफायर 1 क्रीडायां गुजरात टाइटन्स दलं गत विजेता रॉयल चैलेंजर्स बेंगलुरु दलं धर्मशालायां सम्मुखी करिष्यति। अथ वार्ताः विस्तरेण। विदेशमन्त्री डॉक्टर एस जयशंकरः अद्य नवदिल्ल्यां क्वाड विदेशमन्त्रिणां सभायाः अध्यक्षः अभवत्। ऑस्ट्रेलिया देशस्य विदेशमन्त्री बेनी वोंगः, जापान देशस्य विदेशमन्त्री तोशिमित्सु मोटेगी, अमेरिका देशस्य विदेश सचिवः मार्को रुबियो च अस्यां सभायां भागं भजितवन्तः। सभायाः अनन्तरं संयुक्त वार्ताहर सम्मेलनम् अभिसंबोधयन् डॉक्टर जयशंकरः क्वाड राष्ट्रेषु सहयोगं सुदृढीकरणाय परस्परं साहाय्यं कर्तुं च अवधानं प्रदत्तवान्। सः अवदत् यत् क्वाड देशाः मुक्त समाजाः सन्ति, ये समृद्धेः, विकासस्य च अन्वेषणे, नवान्वेषणे च सृजनात्मकतां पोषयन्ति।
6: Economic resilience should be promoted.
7: बैठक में आर्थिक मजबूती बनाए रखने, आपूर्ति श्रृंखला को मजबूत करने, विश्वसनीय और सुरक्षित तकनीकों का प्रसार करने तथा उत्पादन क्षमता में वृद्धि करने पर चर्चा हुई। ऊर्जा और उर्वरक की वर्तमान उपलब्धता के साथ साथ महत्वपूर्ण खनिजों और संसाधनों की उपलब्धता पर भी बात हुई। हमारा लक्ष्य आपसी सहयोग को मजबूत करना तथा दूसरों की सहायता करना है। हम क्वाड देश आदान प्रदान से विकास और समृद्धि की खोज में नवाचार और रचनात्मकता को बढ़ावा देते हैं।
5: डॉक्टर जयशंकरः अवधानं प्रदत्तवान् यत् भारत प्रशांत प्रदेशः वैश्विक वृद्धेः स्थिरतायाः च चालकः भवेत्। सः अवदत् यत् समुद्रीय लोकतंत्र रूपेण, बहुवादी समाज रूपेण, आपण अर्थव्यवस्था रूपेण च क्वाड राष्ट्राः स्वतंत्रं मुक्तञ्च हिंद प्रशांत प्रदेशं प्रति दायित्वं वहन्ति। स्वस्य वक्तव्ये अमेरिका देशस्य विदेश सचिवः मार्को रुबियो इत्येषः अकथयत् यत् संयुक्तराज्यम् अस्य वर्षस्य अन्ते क्वाड सहभागिभ्यः ईंधन सुरक्षा मञ्चस्य कृते आतिथेयत्वं करिष्यति, येन अस्य विस्तारः अधिकं भवेत्। क्वाड देशाः दृढमूल्यानि सम्बद्धहितानि च धारयन्ति इति कथयित्वा सचिवः रुबियो अवदत् यत् क्वाड सहभागितायाः कृते अमेरिका देशः गभीरतया प्रतिबद्धः अस्ति। जापान देशस्य विदेशमन्त्री तोशिमित्सु मोटेगी इत्येषः स्वस्य संयुक्त वक्तव्ये हॉर्मुज जलसंधौ स्वतंत्रं सुरक्षितं च नौ परिवहनं सुनिश्चेतुं तथा पश्चिम एशिया देशे स्थिरतां आनेतुं कूटनीतिक प्रयासानां महत्वं प्रतिपादितवान्। ऑस्ट्रेलिया देशस्य विदेशमंत्री पेनी वोंगः अवदत् यत् क्वाड इत्यनेन क्वाड पोर्ट्स ऑफ द फ्यूचर पार्टनरशिप इत्यस्य माध्यमेन क्वाडतः प्रशांत प्रदेशं प्रति अद्य पर्यन्तं प्रबलं प्रतिबद्धतां घोषितमस्ति। क्वाड देशाः अपि विधि प्रशासनस्य, सार्वभौमत्वस्य, प्रादेशिक अखण्डतायाः च रक्षणार्थं स्वस्य प्रतिबद्धतां पुनः दृढीकृतवन्तः। क्वाड विदेश मन्त्रिणां सभया संयुक्त वक्तव्ये उक्तं यत् क्वाड देशाः पश्चिम एशियायाः स्थित्यां चर्चयन् अस्मिन् क्षेत्रे वर्तमानस्य कूटनीतिक प्रयासानां समर्थनम् अपि च चिरस्थायि शान्तेः आशां च पुनः दृढीकृतवन्तः। नौपरिवहन अधिकारिणां स्वतन्त्रतायाः विषये संयुक्तराष्ट्रसङ्घस्य समुद्र विधि सम्मेलनस्य अनक्लोस इत्यस्य प्रतिबिम्बता अन्ताराष्ट्रिय विधि पालनस्य महत्वं, हॉर्मुज जलसन्धिं तथा रक्तसमुद्रस्य माध्यमेन वैश्विक वाणिज्यस्य, सुरक्षायाः, अविराम प्रवाहस्य च महत्वं ते पुनरुद्घाटितवन्तः। भारत प्रशांत ऊर्जा सुरक्षायाः विषये स्वस्य वक्तव्ये भारतं, ऑस्ट्रेलिया, जापान, संयुक्त राज्य अमेरिका च सुसाक्रियमानं, स्थिरं, पारदर्शिकं, सुरक्षितं, स्थितिस्थापकत्वं च ऊर्जा आपणं सुनिश्चेतुं दृढ प्रतिबद्धतां पुनरुद्घाटितवन्तः। ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారత అమెరికా దేశౌ అద్య మహత్వపూర్ణానాం ఖనిజానాం దుర్లభానాం భూతత్వానాం చ ఆపూర్తిం ఖననం ప్రక్రియాం చ సురక్షితం కర్తుం ప్రముఖ ద్వైపాక్షిక సంరచనాయాం హస్తాక్షరం కృతవంతౌ. విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య అమెరికాదేశస్య విదేశ సచివస్య మార్కో రూబియో ఇత్యస్య చ మధ్యే దిల్లీనగరే ఐతిహాసిక సమన్వయస్య ఆదాన ప్రదానం అభవత్. విదేశమంత్రిణా ఉక్తం యత్ ఇయం సంరచనా స్థితిస్థాపకాన్ వివిధాః చ ఆపూర్తిశృంఖలాః సుదృఢాం కరిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య ఆపరేషన్ సింధూర అభియానస్య సమయే సీమా సురక్షాబలస్య భూమికాయాః ప్రశంసాం అకరోత్. సః అవదత్ యత్ అనేన సైన్యబలేన న కేవలం సీమాయాః రక్షణం కృతం అపితు సీమవర్తి జనపదేషు నివసతాం జనానాం మనోబలం అపి వర్ధితం. సీమాసురక్షాం పూర్ణతయా సుదృఢాం కర్తుం సీమాసురక్షాబలేన ప్రశాసనం నాగరికాంచ సంయోజ్య చతుస్తరీయ గ్రిడ్ ఇత్యస్య నిర్మాణాయ శ్రీశాహేన విశేషం అవధానం ప్రదత్తం. శ్రీశాహః అవదత్ యత్ అద్య బీకానేర నగరస్య సమీపే సీమాసురక్షాబలస్య సాంచు పోస్ట్ ఇత్యత్ర ఆయోజితే ప్రహరీ సమ్మేళనే సంబోధయనాసీత్. సహ అవదత్ యత్ అస్యాః చతుస్తరీయ గ్రిడ్ వ్యవస్థాయాః సహాయేన సీమాయాం ఉద్భూతానాం విభీషికానాం పూర్ణశక్త్యా ప్రతికారః భవిష్యతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముః సిక్కిం రాజ్యస్య త్రిదివసీయాయాం యాత్రాయాం గంగ్టోక్ నగరం సంప్రాప్తవతి. స్వకీయా యాత్రావధౌ రాష్ట్రపతిః మహిళానాం కృతే సమర్పితం పింక్ బస్ యానానాం ఉద్ఘాటనం కరిష్యతి. యస్యోద్దేశ్యం రాజ్య సురక్షితం సులభం పరివహన సౌకర్యం ఇత్యస్య పరిష్కారః భవేత్. సా సిక్కిమ రాజ్యస్య సమృద్ధిం పారిస్థితికం పుష్ప పరంపరాం చ ద్రష్టుం రిడ్జ్ పార్క్ ఇత్యస్య ఆర్కేడియం అపి గమిష్యతి. పశ్చాత్ దినే సా నామగ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటోలాజీ ఇత్యత్ర గమిష్యతి. యత్ దుర్లభాః పాండులిపీనాం బౌద్ధ సాంస్కృతిక కళాకృతీనాం చ సంరక్షణాయ ప్రసిద్ధః అస్తి. భారతం సమేత్య సమగ్ర విశ్వాత్ కోటిశః జనాః అద్య సౌదీ అరేబియా దేశే హజ యాత్రాం కుర్వంతః సంతి. హ్యః పంచదివసీయ వార్షిక తీర్థయాత్రాయాః ఆరంభః లక్షశః హజ

0: ఈనాటి పల్లె సీమల కార్యక్రమంలో బాల విహార్ కార్యక్రమం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
0: బాలవిహార్ కార్యక్రమంలో సిఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల సిప్రియన్నపేట విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
4: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సిప్రియన్పేట సిఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల బాలబాలికలు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం వింటారు.
5: ఇప్పుడు కిలకిల మన పిల్లలం అనుకుంటూ వేణు, రత్నకుమారి టీం వచ్చారు. వారందరూ మంచి గేయం వినిపిస్తారు, విందాం.

0: నింగిలోని తారలు గేయం పాడడానికి ఆయేషా, వనజ, అనిల్, రాజు వచ్చారు, విందాం.
1: నింగిలోని తారలు నేలపైన జీవులు, పారేటి వాగులు, ఎగిరేటి పక్షులు, పచ్చనైన పొలాలు,
0: బాగుంది కదా గేయం. చక్కని చుక్క అనే గేయాన్ని కూడా వీరే మళ్ళీ పాడతారు, విందాం.
1: చిక్కా

ఐస్ క్రీమ్ అనే పాటను కూడా వీరే వినిపిస్తారు. చిన్నపిల్లలు బాగా పాడి వినిపించారు కదా. ఇప్పుడు ఆదివారం అనే పాట పాడడానికి దివ్య, శ్రావణి, ప్రత్యూష వచ్చారు.

సమాజంలో అనేక అసమానతలున్నాయి. వీటిల్లో ముఖ్యమైనది స్త్రీ పురుషుల మధ్య అసమానత. స్త్రీల పట్ల అవగాహన లేకపోవడం, వాళ్ల పట్ల చులకన భావం ఉండుట వలన నేటి సమాజంలో దిగజారిపోయాం. దానిని గమనింప చేయడానికి స్త్రీ ఆక్రందనగా ఓ గీతం. దీన్ని పీజే వివేకానంద్ తెలుగు ఉపాధ్యాయులు రచించగా సిఎస్ఐపి స్కూల్ సుప్రీంపేట విద్యార్థులు సలోమి, దేవమణి, సుశీల, సిద్దెమ్మ, దేవమాత ఆలపిస్తున్నారు. విందాం.

0: కనరారా మణులారా అని మంచి గేయం విన్నారు కదా. ఇప్పుడు ఒక నీతి పద్యం, అఘము వలన అనే పద్యం చెప్పడానికి రత్నకుమార్ వచ్చింది.
1: అఘము వలన.

0: తగుచుండు. భావం చెడ్డ పనుల నుంచి వారించడం, మంచి పనులు చేయడానికి తోడ్పడడం, రహస్యం దాచడం, సద్గుణాలను ప్రోత్సహించడం, ఆపత్కాలంలో విడవకుండా ఉండడం, లేమి కలిగినప్పుడు సహాయం చేయడం అనేవి మంచి మిత్రుని లక్షణాలు.
1: మంచి నీతి పద్యం చెప్పింది కదా, ఇప్పుడు తరువుల తిరస ఫల భార గురుతగాంచు అనే పద్యం చెప్పడానికి మౌనిక వచ్చింది.

0: జగతినుపకర్తలకు నీది సహజ గుణము భావం. చెట్లు ఎక్కువగా రసంతో కూడిన పండ్లు బరువుతో వంగి ఉంటాయి. మేఘం ఆకాశంలో వేలాడుతూ మంచినీటిని ఇస్తుంది. ఈ విధంగా మంచివారు సంపదలు కలిగినప్పుడు గర్వంతో వెర్రవీగరు. ఇది లోకంలో ఉపకారం చేసేవారి స్వభావం. వంగి ఉండటం, కిందుగా ఉండటం, గర్వం లేకుండా ఉండటం అనేవి పరోపకారం చేసేవారి సహజంగా ఉండే గుణాలు.
1: పరోపకారం చేసేవారి గుణాల గురించి మౌనిక చెప్పింది కదా. ఇప్పుడు ఒక నీతి పద్యం చెప్పడానికి యేసుబాబు వచ్చాడు.

0: మన తెలుగు జాతికి జయ జయ ధ్వానాలు చేయండి. మన పూర్వ చరిత్ర ఎంతో గొప్పది, సాటి లేని మన జాతి ఎన్నడూ అపజయం ఎరగదు. ఇప్పుడు మాత్రం నివురు గప్పిన నిప్పుల నిద్రపోతుంది, దానిని ఇప్పటికైనా జయ జయ ధ్వానాలతో మేల్కొల్పుదాం.
1: వన్స్ ఐ హ్యాడ్ ఏ ఫ్యాన్సీ అని పాడడానికి నాగేష్, సాయి కిరణ్, వంశీ, రవితేజ, ఉదయ్ వచ్చారు. విందాం.

0: పరిహితాచరణమతులు భావం. సూర్యుడు తామర కొలను వికసింపచేస్తాడు, చంద్రుడు కలువను వికసింపచేస్తాడు, మేఘుడు నీటిని ఇస్తాడు. వీరి పనులను అడగకుండగానే చేస్తారు. ఈ విధంగా మంచివారు ఎప్పుడు ఇతరులకు ఉపకారం చేసే స్వభావం కలిగి ఉంటారు.
1: బహుళ కావ్యములను పరికింపగా వచ్చు అనే పద్యం చెప్పడానికి రాజేష్ వచ్చాడు, విందాం.
2: బహుళ కావ్యం

0: భావం చాలా కాయాలను చదవవచ్చు, అనేక మాటలను నరవచ్చును, కానీ ఓర్పు నరవచ్చుకోవడం చాలా కష్టం.
1: ఇప్పుడు జింగిల్ పాప జింగిల్ పాప అంటూ మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తున్నారు, వారు పాడే ఈ రైమ్ విందాం.
2: జింగిల్.

0: జింగిల్ పాపా.
1: జింగిల్ పాపా రైమ్ బాగుంది కదా. చదువుకోవాలని ఆశ ఉన్నా చదువుకోలేక తల్లిదండ్రులు పనికి పంపిస్తే పని చేస్తూ ఎంతో ఆశపడుతున్న ఇద్దరు విద్యార్థుల గురించి నాటికను యాకోబ్, సాయి, రవితేజ, మల్లేష్, సంజన.
2: యారా సురేష్, రోడ్డుపై ఏదో బొగ్గుతో బొమ్మలు గీస్తున్నావు. రోడ్డు మీద వేసిన బొమ్మలు చాలా బాగున్నాయిరా.
3: నాకు చదువు రాదు కాబట్టే నేను రోడ్డు మీద గీస్తున్నాను. అదే నన్ను బడిలో ఎత్తే చదువుకుంటా. ఇలా రోడ్డుపై బొమ్మలు గీసేవాన్నే కాదు.
2: అవును, మన అమ్మ నాన్నలు మనల్ని బడిలో ఎత్తే చాలా బాగా చదువుకునేవాళ్ళం, ఇట్ట పనులు చేసేవాళ్ళం కాదు.
4: అవునరా సురేష్, మా మాస్టర్ గారు రేపు మా బడిలో బాల దినోత్సవం జరుపుతామని చెప్పి బొమ్మలు గీయమన్నారురా. నాకు ఒక మంచి బొమ్మ గీసి పెట్టరా.
3: బాలల దినోత్సవం అంటే ఏందిరా?
4: పిల్లల పండుగరా, చాలా బాగా చేస్తారు. పిల్లలే బొమ్మలు వేయాలి, పాటలు పాడాలి, కథలు చెప్పాలి.
3: అలానా? నేను పేదను కదా, మీ బళ్ళో చదవలేను.
4: ప్రభుత్వం వారు ధనిక పేద అని భేదభావం లేకుండా 5 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కూడు పుస్తకాలు ఇచ్చి చదువు చెప్పిస్తున్నారా?
3: అవునా, ఈ విషయం మా నాన్నకు తెలియదేమోరా.
5: నేను అన్నీ విన్నానురా.
6: విన్నావా రంగయ్య? ఇకనైనా మీ పిల్లల్ని బడిలో చేర్పించి వాళ్ళ భవిష్యత్తుకు మంచి పునాది వేయ్.
5: అవును దారా, తప్పులు సానా చేస్తున్నాను. కూటికి గడవక వేళ్లను ఈ పనులకు పంపిస్తున్నాను. ఇక నుంచి మేము మీరు చేసే కష్టం మేము చేసి దురలవాట్లను తగ్గించుకొని కాస్త పొదుపు చేసి మిమ్మల్ని చదివేస్తాం.
3: నిజంగా బళ్ళో చేర్పిస్తావా?
5: అవునరా, నిజమే చెప్తున్నాను. ఇక నుంచి మీరు పని చేయనక్కర్లేదు. బడిలో చదువుకొని ఎన్నో బహుమతులు గెలవండిరా. పదండి బళ్ళోకి, మాస్టర్ దగ్గరికి.
1: నాటకం విన్నారు కదా. ఇప్పటి వరకు అన్ని చక్కగా చెప్పిన పిల్లలందరికీ ఒకసారి మనం జేజేలు చెప్దామా?
7: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సిప్రియన్పేట సిఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించినటువంటి కదంబ కార్యక్రమమును విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమమునకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన వారు శ్రీమతి బొక్కినాల ఝాన్సీ శారదాబాయి టీచర్.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వ్యవసాయ సూచనలు వింటారు.
1: చెరకులో వచ్చే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. చెరకు మన రాష్ట్రంలో సాగవుతున్న ఒక ముఖ్యమైన వాణిజ్య పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరకు సుమారు 40,000 హెక్టార్లలో సాగవుతూ 412 టన్నుల దిగుబడిని ఇస్తోంది. మన రాష్ట్రంలో సరాసరి దిగుబడి 80 టన్నులు ఉండగా కొన్ని ఇతర రాష్ట్రాలు 100 టన్నుల పైన దిగుబడి సాధిస్తున్నాయి. చెరకు విస్తీర్ణం, అలాగే దిగుబడి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన సమయంలో సమగ్ర యాజమాన్యం చేపట్టకపోవటం, ఉధృతం అవుతున్న చీడపీడల నివారణ చర్యలు సరిగా చేపట్టకపోవటం, అలాగే సరైన యంత్ర పరికరాలు అందుబాటులో లేకపోవడం. ఈ కారణాల వల్ల సుమారు 10-15% దిగుబడులు, అలాగే 20-25% రసం నాణ్యత తగ్గుతున్నాయి. చెరకులో వచ్చే ముఖ్యమైన తెగుళ్ల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా ఎర్రకుళ్ళు తెగులు. ఈ తెగులు ఆకుల మధ్య ఈనెల మీద నూనె కండె ఆకారంలో ఎర్రని పెద్ద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మొవ్వలోని 3 లేదా 4 ఆకులు పసుపచ్చగా మారి చివరకు మొవ్వ అంతా ఎండిపోతుంది. తెగులు సోకిన చెరకు గెడలను నిలువుగా చీల్చినప్పుడు కణజాలం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లని అడ్డమచ్చలు కనపడి పులిసిన పిండి పదార్థాల వాసన వస్తుంది. తెగులు సోకిన కణుపుల వద్ద చివరి దశలో నారింజ రంగులో శిలీంద్ర బీజ సముదాయాలను గమనించవచ్చు. తెగులు ముదిరే కొద్దీ కణజాలం చనిపోయి చెరకు గెడలు గుల్లబారి శిలీంద్రముతో నిండి ఉంటాయి. ఇవి గాలిలో అధిక తేమ లేదా అధిక వర్షపాతం ఉన్న లేదా పొలంలో నీరు నిలబడి ఉండటం వల్ల ఈ తెగులు సోకటానికి అనుకూలంగా ఉంటుంది. అట్లాగే మరో కుళ్ళు కాటుక తెగులు. దీని లక్షణాలను ఎలా గమనించవచ్చంటే, తెగులు సోకిన మొక్కల మొవ్వల నుండి పొడవైన నల్లటి కొరడా వస్తుంది. మొవ్వ నుండి ఈ కొరడా వచ్చిన 3 నుండి 4 రోజుల వరకు తెల్లని పలచని పొర కప్పబడి ఉంటుంది. ఈ తెగులు సోకిన చెరకు గడలు సన్నగా ఉంటూ ఉంటాయి. తెగులు సోకిన కాల్సీ తోటల దుబ్బుల నుండి పిలకలు ఎక్కువగా వచ్చి వాటి నుండి నల్లని కొరడాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇవి పొడి వాతావరణం లేదా బెట్ట పరిస్థితుల్లో ఈ తెగులు వ్యాప్తి చెందటానికి అవకాశంగా ఉంటుంది. అలాగే ఈ తెగులు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే, తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలపెట్టేయాలి. అట్లాగే తెగులు సోకిన దుబ్బులను తీసేటప్పుడు కొరడాలపై ఉన్న తెల్లని పొర చిట్లకు ముందే మొదలు కోసి గోనుసంచిలో వేసి కొరడాలను దూరంగా తీసుకెళ్లి తగలపెట్టుకోవాలి. తెగులు నివారించడానికి విత్తనపు ముచ్చలను ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఎకరానికి 200 మిల్లీలీటర్ అజాక్సిస్ట్రోబిన్, దాంతోపాటు టెప్యుకొనజాల్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. తెగులు నివారణకు కార్సి చేసిన వెంటనే 30 రోజుల తర్వాత ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి మందు ద్రావణం పిచికారీ చేయాలి. తరువాత వడల తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు నీటి ఎద్దడికి లోనైనట్లు ఎండిపోతూ ఉంటాయి. ఇది నీటి ఎద్దడికి గురైనప్పుడు మాత్రమే ఈ వడల తెగులు వ్యాపిస్తుంది. చెరకు గడ లోపల కణజాలం ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. చెరకు చీల్చినట్లయితే లోపల కణుపు నుండి కణుపుకు పడవ ఆకారపు గుల్ల ఏర్పడి అందులో తెల్లని శిలీంద్రం గమనించవచ్చు. భూమికి దగ్గరగా ఉన్న కణుపుల మధ్య భాగం కుంచుకుపోయి ముడతలు ముడతలుగా ఉంటూ ఉంటుంది. ఈ తెగులు సోకటానికి చెరకు మొక్కలు వేసవికాలంలో తీవ్రమైన బెట్టకు గురై వర్షాకాలంలో నీటి ముంపుకి గురవటం దీనికి ముఖ్య కారణం. చెరకు పంటను ఒకే పొలంలో సంవత్సరాల పాటు సాగు చేయటం, అలాగే వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క వడల తెగులు సోకటానికి అవకాశంగా ఉంటుంది. మరి దీని యాజమాన్య చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, ఆరోగ్యవంతమైన తోటల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి, తోటల్లో నీరు నిలువ ఉండకుండా చేసుకోవాలి, అలాగే తెగులు సోకిన పొలం నుండి ఆరోగ్యవంతమైన పొలాలకు నీరు పారకుండా చూసుకోవాలి, వరితో పంట మార్పిడి చేసుకోవాలి, ముచ్చలు నాటే ముందు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి, ట్రైకోడెర్మా ఆస్ఫరల్లం 1 కిలో జీవ శిలీంద్రమును 90 కిలోల పశువుల ఎరువు ఇంకా 10 కిలోల వేపపిండిలో కలిపి 15 రోజుల పాటు అభివృద్ధి చేసుకుని 1 ఎకరం పొలంలో చల్లుకుంటూ ఉండాలి. తర్వాత అనాస కుళ్ళు తెగులు. ఈ తెగులును ముచ్చె కుళ్ళు తెగులు అని కూడా అంటారు. విత్తనపు ముచ్చెలు మురుగునీరు సౌకర్యం లేని, నీరు ఎక్కువగా నిలవ ఉండే నల్లరేగడి నేలలో నాటినప్పుడు ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది. ఈ తెగులు వల్ల పొలంలో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఎదిగిన చెరుకు తోటలో తెగులు ఆశించినప్పుడు రసం నాణ్యత దెబ్బతింటూ ఉంటుంది. నాటిన 2-3 వారాలకు ఖాళీలు ఏర్పడటం ద్వారా తెగులు లక్షణాలు పొలంలో గమనించుకోవచ్చు. భూమిలో ఉండే శిలీంద్రపు ముచ్చెల ద్వారా లోపలికి ప్రవేశించి లోపలి కణజాలం నల్లగా మారుతుంది. మొదటి దశలో కణజాలం ఎదగా మారి చివరకు కణాలన్నీ కుళ్ళిపోయి నాలిక పుంజాలు మాత్రం దారాలు మాదిరిగా మిగులుతాయి. తెగులు సోకిన ముచ్చెలను చీల్చినప్పుడు అనాస పండు వాసన వస్తూ ఉంటుంది. అందుకే దీనిని అనాసకుళ్ళు తెగులు అని అంటారు. ఇది నేల ద్వారా లేదా తెగులు సోకిన చెరకు ముచ్చెల ద్వారా సాగునీటి ద్వారా వ్యాపి చెందుతూ ఉంటుంది. దీని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే, ముచ్చెలను కార్బోనేజియం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి అరగంట సేపు నానపెట్టి నాటుకోవాలి. మురుగునీరు ఉండకుండా తీసివేసుకోవాలి. అలాగే మరొక తెగులు గడ్డితుబ్బు తెగులు. ఈ గడ్డితుబ్బు తెగులు సూక్ష్మాతి సూక్ష్మమైన ఫ్లైటోప్లాస్మా అనే కారకం వల్ల వస్తుంది. ఈ తెగులు CO-A 7602, CO-7706, 81A 99, CO-975, CO-7805, 83V15, 91V83 వంటి రకాలకు ఎక్కువగా సోకుతూ ఉంటుంది. మొక్క తోటల కన్నా కార్సీ తోటల్లో గడ్డిదుబ్బు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు సోకినప్పుడు చెరుకులో మామూలుగా గడలు ఎదగకుండా పిలకలు పుట్టి క్రమేపీ పిలకలు చనిపోతాయి. గడ్డిదుబ్బు తెగులు బాగా ఎదిగిన తోటలకు సోకితే మొవ్వలోని ఆకులు తెల్లగా మారి పై కణుపుల దగ్గర నుండి మొలకలు వస్తూ ఉంటాయి. ఈ విధమైన లక్షణాలను అల్బినో అంటారు. దీని యాజమాన్య చర్యలు ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ తెగులు విత్తనపు ముచ్చెల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఆరోగ్యకరమైన తెగులు సోకని తోటల నుండి విత్తనపు ముచ్చెను సేకరించి నాటుకోవాలి. తెగులు అక్కడక్కడ కనిపించినప్పుడు తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలపెట్టాలి. తెగులు తక్కువగా సోకినట్లయితే 1 కార్సీకి మాత్రమే పరిమితం చేసుకోవాలి. తెగులు ఎక్కువగా సోకినట్లయితే కార్సీ అస్సలు చేయకూడదు. తర్వాత మరొక తెగులు మొవ్వు కుళ్ళు తెగులు. ఇది మొవ్వు ఆకుల మొదలు భాగం పాక్షికంగా తెల్లగా మారుతుంది. ఆకులు పాలిపోయిన భాగంలో ఎర్రని చారులు ఏర్పడి చిట్లిపోతాయి. చిన్న మొక్కల్లో ఆకులు సరిగా విచ్చుకోక మెలితిరిగి ఉంటాయి. క్రమేపీ మొవ్వు కుళ్ళిపోతుంది. తెగులు సోకిన భాగంలో గడలో కణుపుల మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది. ఇది మే-జూన్ నెలలో వర్షాలు ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తెగులును తట్టుకోలేని 93A 145, 2009A 107 రకాలను సాగు చేయడం వల్ల కూడా ఈ తెగులు సోకటానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి రైతు సోదరులు ఏ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టాలంటే, తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కార్బోనేజియం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి మువ్వుల ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మే నెల 3వ వారం నుండి కార్బోనేజియం 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన చర్యలను పాటిస్తే కనుక రైతు సోదరులు చెరకు పంటలను సమగ్రవంతంగా సాగు చేసుకుని దిగుబడిని 1% పొందటానికి, అలాగే నాణ్యమైన రసాన్ని దిగుబడి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే వలయపు మచ్చ తెగులు. ఈ తెగులు ఎక్కువగా వర్షాకాలాంతం నుండి మొదలై చలికాలంలో బాగా ఉధృతి వస్తుంది. తోటలు బాగా ఎదిగిన తరువాత ఈ తెగులు సోకుతూ ఉంటుంది. చెరకు దిగుబడిలో అంత నష్టం ఉండదు, కానీ రసం నాణ్యత 16% నుండి 19% తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. దీని లక్షణాలు చూడటానికి ఆగస్టు నుండి మొదలై తోట నరికే వరకు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఆకు ఇరువైపులా ముదురు ఇటుక రంగు చిన్న మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ పెద్దవై మచ్చల మధ్య భాగం

0: ఎరువులతో పాటు కొంతమేర సేంద్రియ ఎరువులు వాడినట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తెగులు గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి లేదా మాంకోజబ్ 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపిన ద్రావణంతో 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

0: కష్టం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: కార్యక్రమాల వివరాలు 7:15 పంట సీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల ప్రాధాన్యత డాక్టర్ కె అచ్యుతరాజు గారితో పరిచయ కార్యక్రమం, జానపద గీతం, విశేషాలు వినవచ్చు. ఏడు 7:45 వికసిత భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు టాక్ కార్యక్రమంలో నిర్ణయం శ్రీమతి పలకలూరి విజయలక్ష్మి గారి కథానిక. 8:15 90 వసంతాల ఆకాశవాణి. దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలను వినవచ్చు. కార్యక్రమాల వివరాలు విన్నారు. ప్రసార విశేషాలు సమాప్త.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్భగవద్గీత

0: ఎవరు అనన్య ప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది.

0: శ్రీరామ్ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆమె ఆర్కిడేరియం, నామ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటాలజీని సందర్శించారు. ఆర్కిడేరియం వద్ద గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక వాతావరణ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాల ఆర్కిడ్ పూల మొక్కలను ప్రదర్శించే ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ ఆమె సిక్కిం రాష్ట్ర విశిష్ట పర్యావరణ వృక్ష సంపదను తిలకించారు. రేపు రాష్ట్రపతి నాథులా పాస్ను సందర్శించడంతో పాటు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. పర్యటనలో చివరి రోజున ముర్ము సిక్కిం పోలీసులకు ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పతకాన్ని బహూకరిస్తారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రానున్న 6 నెలల్లో సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాజస్థాన్ బికనేర్ జిల్లా సంచు సరిహద్దు అవుట్పోస్టులో జరిగిన బీఎస్ఎఫ్ సైనికుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాహ్య శత్రువులతో పాటు వారికి దేశం లోపల సహకరిస్తున్న అంతర్గత శక్తులపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశ భద్రత కోసం బీఎస్ఎఫ్, సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల రక్షణ వ్యూహం ఎంతో అవసరమని అమిత్ షా అన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వ కార్యక్రమాలను కొనియాడుతూ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అమృతకాలంలో దేశం ముందంజలో దూసుకుపోతున్న తరుణంలో ముఖ్యంగా నారీశక్తి, యువత, రైతన్నలకు లబ్ది చేకూరుస్తూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఉపరాష్ట్రపతి తన వ్యాసంలో చక్కగా వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వామి వివేకానంద, తిరువళ్లూర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహానుభావుల ఆదర్శాల నుండి స్ఫూర్తి పొందుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ఈ వ్యాసం ద్వారా పిలుపునిచ్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత ప్రగతి, ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సభ్య దేశాలు సుదీర్ఘంగా సమీక్షించాయి. స్వేచ్ఛ, పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం క్వాడ్ కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి కె నాగరాజ్ నాయుడు వెల్లడించారు. సముద్ర భద్రత, ఆర్థిక శ్రేయస్సు, సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ అనే 4 ప్రధాన అంశాలపై ఈ చర్చలు జరిగాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రులు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఆక్షేపించారని తెలిపారు.
1: The foreign ministers meeting has demonstrated the Quad's continued focus on practical cooperation and delivery oriented initiatives that contribute to peace, stability, resilience and prosperity of the Indo-Pacific. At the end of the meeting, Quad partners have adopted 4 documents, a joint statement on the Indo-Pacific energy security and the Quad critical minerals initiative framework.
0: న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి కీలకంగా మారిందని చెప్పారు. స్వేచ్ఛ పారదర్శక ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని నిర్మించడంలో క్వాడ్ దేశాలదే ప్రధాన బాధ్యత అని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. We, the Quad nations, are open societies who foster innovation and creativity in our quest for growth and prosperity. These forces are strengthened when we undertake more exchanges as we intend to do.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమని అన్నారు. సిబిఎస్ఈ పేమెంట్ గేట్వే వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాలుగు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితాల తదుపరి ప్రక్రియలు, రీవాల్యుయేషన్ సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఐపీఎల్ ప్లేఆఫ్ క్రికెట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈరోజు ధర్మశాలలో జరగబోయే క్వాలిఫైయర్ వన్లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ 2026 ఫైనల్స్కు చేరుకుంటుంది. అయితే ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో మరొక అవకాశం లభిస్తుంది. రేపు మొహలీలోని న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ షెట్లర్లు పివి సింధుతో పాటు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సింధు 21-17, 21-18 తేడాతో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిపై వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. మరోవైపు హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ 26-28, 21-15, 21-13 స్కోరుతో అమెరికాకు చెందిన ప్రెస్లీ స్మిత్, చెన్ జీఈ జోడీపై విజయం సాధించి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగా వచ్చే నెల 4-8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 75 దేశాల నుండి 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ టోర్నమెంటుకు సంబంధించిన అధికారిక లోగో, జెర్సీ, మాస్కట్ను ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సిక్కిం చేరుకున్నారు. డ్రోన్ల ద్వారా దేశంలోకి జరుగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా సహాయం అందించే అంశంపై చర్చించామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ప్లేఆఫ్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్ వన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. పంట సీమలు. ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల ప్రాధాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కె అచ్యుతరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: డాక్టర్ కె అచ్యుతరాజు గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: మీరు మచిలీపట్నంలో ఉన్నటువంటి డాట్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
5: అవునండి.
4: ఏ విభాగంలో ఉండి?
5: నాది విస్తరణ విభాగం ఉండదు. రైతులకి మనం సలహాలు ఇవ్వడం, వాళ్ళ పొలాల్లో ఉన్న చీడపేళ్ల గురించి అప్పటికప్పుడు గుర్తించే వారికి సరైన సలహాలు, యాజమాన్య పద్ధతులను తెలియజేస్తూ ఉంటాం.
4: ఇప్పుడు చీడపీడల గురించి అనేసరికి మనం ఈ చీడపీడల విషయాన్ని తీసుకున్నట్టయితే అండి, రైతులందరూ కూడా సాధారణంగా ఏం చేస్తుంటారంటే ఈ రసాయన మందులు అనేవి ఎక్కువ పిచికారు చేస్తుంటారు ఆ చీడపీడలు నియంత్రించుకోవడానికి. అవి నియంత్రించుకోవటానికి మనం ఈ రసాయన ఎరువులను ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం జరుగుతుంది, అంతేకాకుండా వాటి అవశేషాలు మన ఆహార పంటల మీద ఉండటం వల్ల అవి మనం తీసుకొని అనారోగ్యానికి గురవుతున్నాం కదండి. మరి ఈ వ్యవసాయంలో ఈ పురుగు మందులు మోతాదును తగ్గించుకొని ఈ సేంద్రియ ఎరువులను వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తుంది, నాణ్యమైన దిగుబడి తీసుకోవచ్చు అని అంటున్నారు కదండి. ఈ వ్యవసాయంలో ఈ సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత అసలు ఏముందంటారు?
5: అంటే మనకి పైర్లకు కావాల్సిన పోషకాలు అందించడానికి ఎరువులను వేస్తాము, రసాయనిక ఎరువులను వేస్తాము. అలా కాకుండా మొక్కలు, జంతువులు, మానవుల అవశేషాల నుండి తయారయ్యే వాటిని సేంద్రియ ఎరువులు అంటారండి. ఈ ఎరువులు సమగ్ర ఎరువులు వాడకంలో ఒక భాగం అండి సేంద్రియ ఎరువులు అనేది. మనం ఏంటంటే 1950 వరకు రైతాంగం సేంద్రియ ఎరువుల మీద ఆధారపడి ఉంది, వ్యవసాయం చేసేవారండి. ఇది ఎంతో ఉపయోగం ఉన్నా వీటి వాడకం కొంతవరకు నేడు తగ్గిపోయిందండి. ఇది ఈ సేంద్రియ పదార్థం భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుందండి. ఇది బరువు నేలలు గుల్లబారి వేళ్ళు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగు సౌకర్యం మెరుగవుతుందండి. ఇది ఇసుక నేలలో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమ ఎక్కువ కాలం పట్టి పెట్టుకున్న శక్తి పెరగడానికి దోహదపడుతుందండి. ఇది అలాగే బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తిని కూడా పెంచుతుందండి
4: సేంద్రియ
5: వేయడం వలన. అలాగే నేలలో పోషకాలు మొక్కల్లో గ్రహించేదానికి తోడ్పడే సూక్ష్మజీవులు ఈ సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుందండి. ఇది ముఖ్య పోషకాలే కాక మిగిలిన అన్ని పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. ఈ సేంద్రియ పదార్థం మరింతగా చెవికి మార్పు చెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుందండి. ఇది ఇది పోషకాలను అధికంగా పట్టి ఉంచి మొక్కలకు సమర్థవంతంగా అందిస్తుంది. అలాగే చవుడు భూములకు కూడా ఈ సేంద్రియ ఎరువులు అత్యంత ప్రయోజనకరం అండి. ఇది ఆమల నేలలో, క్షార నేలలో కూడా హానికరమైన లక్షణాలను తగ్గిస్తుందండి. ఇది ఈ సేంద్రియ ఎరువుల ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని వృద్ధి చేయొచ్చు అండి. ఇది
4: మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదండి మనకి ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల. మరి ఇట్లా వాడుకునేటప్పుడు ఇప్పుడు మనకి రసాయన ఎరువులు తీసుకున్నాము, దాంట్లో రకాలు అనేవి మనకు ఉంటాయి. మరి ఈ సేంద్రియ ఎరువుల్లో కూడా ఏమైనా రకాలు ఉన్నాయండి?
5: సాధారణంగా సేంద్రియ ఎరువులని 2 రకాలుగా విభజించుకోవచ్చు అండి. అవి ఒకటి స్థూల సేంద్రియ ఎరువులు, రెండవది చిక్కడ సేంద్రియ ఎరువులు అనే 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. వీటిలో స్థూల సేంద్రియ ఎరువులు ఏంటంటే పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, అలాగే పంది ఎరువులు ఇవి ఒక రకానికి చెందినవండి. కాగా పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు మరొక తరగతికి చెందినవి. ఈ స్థూల ఎరువుల్లో పోషకాల శాతం తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాదంటే వీటి వల్ల నేల ఫలదత, భౌతిక లక్షణాలపై అధిక ప్రభావం చూపే

0: ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయండి ఇది. అలాగే మనకి రెండవది చెక్కట సేంద్రియ ఎరువులు అంటే, ఇది గింజల నుండి నూనె తీసివేయగా మిగిలిన పదార్థం ఎరువుగా ఉపయోగపడుతుందండి ఇది. వీటిని నూనె చెక్కలు లేదా పిండి ఎరువులు అంటారు. వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవ పిండి, వేప పిండి, అలాగే ఆముదం పిండి, గానుగ పిండి మొదలైన వాటి నూనె చెక్కలతో పాటు రక్త పొడి, చేపల పొట్టు వంటి వాటిని కూడా ఈ తరగతికి చెందినవి. అయితే వీటిల్లో వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవ పిండి పశువుల దానాగాను కోళ్ల మేతగా ఎక్కువగా వాడుతున్నారండి ఇది. కనుక మిగిలిన మాత్రమే మనకు ఎరువుగా ఉపయోగపడుతున్నవి. వీటిలో స్థూల ఎరువులు కన్నా ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయండి ఇందులో. ఇవి కాక ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువులుగా చెరుకు మడ్డి అంటే ఫిల్టర్ మడ్డి, వర్మి కంపోస్ట్ అధిక ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయండి.
1: మరి ఇప్పుడు రెండు రకాల ఎరువులు మనకి సేంద్రియ ఎరువులు ఉన్నాయని చెప్పారు కదండి,
0: అవునండి.
1: స్థూల అని చిక్కటి సేంద్రియ ఎరువులు అని. ఇవి తయారు చేసుకోవాలి అంటే రైతులు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే?
0: అంటే మొదటగా మనం ఈ పశువుల నుంచి వచ్చే పశువుల పేడ ఎరువు ఒకటి ఉందండి మనకి. రైతులు ఉపయోగించే ఎరువుల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. దీనిని జాగ్రత్తగా ఒక గొయ్యిలో భద్రపరిస్తే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుందండి ఇది. అంటే మనం పశువుల కొట్టం దగ్గరగా సుమారు 20 నుంచి 25 అడుగుల పొడవు, 5 నుంచి 6 అడుగుల వెడల్పు, 3 అడుగులు లోతు ఉండేటట్లు ఒక గొయ్యి తవ్వుకోవాలి. పశువుల సంఖ్యను బట్టి అవసరమైన పొడవు వెడల్పులతో పాటు లోతు మాత్రం 3 అడుగులు ఉండేటట్లు గొయ్యి తవ్వుకోవచ్చు అండి అది. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, అలాగే పశువులు తినగా మిగిలిన గడ్డి గొంతులో ఒకవైపు నుండి పోసుకురావాలి. ఒక గజం భాగంలో సుమారు 6 అంగుళాల ఎత్తు వరకు నిండినప్పుడు కొద్దిగా నీటిని చిలకరించి 2-3 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసి మట్టితో కానీ పేడ బురదతో కానీ కప్పాలండి అది. ఈ విధంగా క్రమంగా గోతినంతా నింపుకుంటూ భూమట్టానికి 1 నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు వచ్చిన తర్వాత బురద మట్టితో కప్పాలి అది. ఇది 3 నుంచి 4 నెలలకు బాగా చిరిగిపోతుందండి ఇది. పొలానికి తోలే సమయానికి ఇది మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. గొంత చుట్టూ సుమారు 1 అడుగు ఎత్తు గట్టు వేసి, ఇది ఎందుకంటే వర్షపు నీరు తెక్కకుండా చూసుకోవాలండి ఇది. సాధారణంగా రైతులు పెరడుల్లో పశువులు పెడతాం చెత్తను ఒక కుప్పగా పోస్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం రైతులు ఎక్కువ ఇదే చేస్తూ ఉన్నారు, ఇది పోస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఒక గొయ్యి తీసి మనం అందులో వేయమంటున్నాం అండి దీన్ని. ఇది ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం వల్ల పోషక విలువ తగ్గిపోతుందండి కుప్పగా పోస్తే. ఎరువును ఎండకుండా తడవకుండా మట్టితో కప్పి పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పోషకాలు నష్టపోకుండా మంచి ఉపయోగపడతాయండి.
1: అంటే ఈ పశువుల ఎరువు ఎండకి ఎండి వానకి తడిసి అలాగే పాడైపోతుంది కాబట్టి అలా పడేస్తే పెంట పొగ్గా వేసినప్పుడు దాన్ని సుపోషకం చేసుకుని గోతిలో పెట్టుకుని
0: ఒక గొయ్యి కింద తీసి అందులో మనం పరుచుకుంటా ఉంటే మనకి ఇది
1: మంచి పోషకాలు ఉన్నటువంటి ఎరువు
0: తయారవుతుంది. అలాగే ఇప్పుడు అంటే బయోగ్యాస్ అనేది కొంతకాలం క్రితం బాగా వాడేవారండి అది. ఇప్పుడు కూడా దాని ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంది. అంటే పశువుల పేడ నుండి బయోగ్యాస్ అనే ఇంధనం తయారు చేయవచ్చు అండి. ఈ గాలి తగలకుండా ట్యాంకులలో కొన్ని రోజుల పాటు చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని మరగబెట్టినప్పుడు సూక్ష్మ జీవులు చర్య ఫలితంగా వెలువడే వాయువు ఇంధనంగా ఉపయోగపడుతుందండి ఇది. ఈ వాయువులో 50 నుంచి 60% మీథేను, అలాగే 30 నుంచి 40% బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటది, అలాగే 10% హైడ్రోజన్ ఉంటాయి. ఇది వంట గ్యాస్ గాను దీపాలు వెలిగించడంగా ఉపయోగపడుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు బహుళ ప్రయోజనకరమైందండి ఇది. ఇంధనంగా వాడుకోగా మిగిలిపోయిన పేడ మరింత సారవంతమైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందండి. దీనిలో 2 నుంచి 2.4% వరకు నత్రజని ఉంటుందండి. పేడను ఈ విధంగా సద్వినియోగపరచుకోవాలి కానీ పిడకలు చేయడానికి ఉపయోగించరాదండి ఇది. అంటే ఈ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతం ఖాదీ గ్రామోద్యోగ సంస్థ వారు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారండి అది. అలాగే కంపోస్ట్ ఎరువును కూడా తయారు చేసుకోవచ్చు అండి మనం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే చెత్త చెదారము, రాలిన ఆకులు, గురపటెక్క అంటే కలవలో ఎక్కువ దొరుకుతుందండి గురపటెక్క అనేది, అలాగే పార్దీనియము, జిల్లేడు వంటి కలుపు మొక్కలు, కుళ్ళిన కూరగాయలు, పండ్లు, వరి ఓక, చెరకు పిప్పి, రంప పొట్టు, వేరుశెనగ పొట్టు, పశువుల మూత్రంతో కలిపి పేడను కంపోస్ట్ తయారీకి ఉపయోగించవచ్చు అండి. వర్షాకాలంలో నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, అవసరమైనంత పొడవు గల ఒక గోతిని త్రవ్వుకోవాలి. వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతిలో వరుసగా సుమారు 30 సెంటీమీటర్ల మందంలో పేరుస్తూ మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని సరిపడేంతగా చల్లుతూ 8 నుంచి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చెప్పిన ఒక్కొక్క పొరలో వేసి గోతిని నేలమట్టానికి పైన సుమారు 6 మీటర్ ఎత్తు వచ్చే వరకు నింపుకోవాలండి ఇది. ఆ పేడ మన్నుతో పైభాగాన్ని అలకాలి. ఇలాగే చేసిన తర్వాత మనకి 3 నుంచి 4 నెలల్లో సేంద్రియ పదార్థం బాగా చివికి నాణ్యమైన కంపోస్ట్ తయారవుతుందండి ఇది. అలాగే పట్టణాల్లో నిత్యం తయారవుతున్న వేలాది టన్నుల వ్యర్థ పదార్థాన్ని తగలబెట్టి

0: పెట్టకుండా సరైన పద్ధతిలో బాగా చివికెట్టేటట్లు చేయడం ద్వారా పట్టణ కంపోస్ట్ తయారవుతున్నాడు. అది దీనికి పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్థ పదార్థాలు, మానవ మలమూత్రాలు, పట్టణ వ్యర్థాలను ఉపయోగించుకోవచ్చు. వీటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే కాలుష్యాన్ని అరికట్టడమే కాక విలువైన సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుందండి. అలా గ్రామీణ కంపోస్ట్ కన్నా పట్టణ కంపోస్ట్లోనే పోషకాలు అధికంగా ఉంటాయండి. ఇది పట్టణంలో మురుగునీటిని అలాగే మడ్డిని కూడా సద్వినియోగపరుచుకుని పట్టణ పరిసరాల్లో పశుగ్రాస పైరు పెంచడానికి బాగా ఉపయోగపడుతున్నాయండి. పట్టణ కంపోస్ట్ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రస్తుతం రాష్ట్రంలోనే మన అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాల నుండి కంపోస్ట్ తయారు చేస్తున్నారండి. ఇది
1: అంటే పట్టణాల నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో.
0: అవునండి.
1: ఇంకొకటి కోళ్ల ఎరువును కూడా మనం ఈ సేంద్రియ ఎరువుగా వాడుతూ ఉంటాం కదండి, అది ఎట్లా తయారు చేసుకోవాలండి?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే మన రాష్ట్రంలో కోళ్ల పెంపకం చాలా బాగా అభివృద్ధి చెందిందండి. ఇది ఈ కోళ్ల ఫారాలు ఉన్న చోట తగినంత కోళ్ల ఎరువు లభ్యం అవుతుంది. ఒక 40 కోళ్ళ నుండి ఒక సంవత్సరంలో 1 టన్ను ఎరువు తయారవుతుంది. షెడ్లో కోళ్ళ కింద వేసిన పొట్టు అలాగే మలమూత్రాలతో కలిసి చివికి మంచి సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. 1 సంవత్సరం తర్వాత తీసిన డీప్ లిటర్ ఎరువులు సుమారు 3% నత్రజని, 2% భాస్వరము, 2% పొటాషియం ఉంటాయండి. అలాగే కేజెస్లోని ఎరువు అంటే 45% తేమ కలది, దానిలో 2.2% నత్రజని, 1.3% భాస్వరము, 1% పొటాషియం ఉంటాయి. తేమ తగ్గే కొద్దీ పోషక శాతం పెరుగుతుందండి. దీంట్లో కోళ్ళ ఎరువులో సూక్ష్మ పోషకాలు కూడా ఉండి పైర్లకు బాగా ఉపయోగపడతాయండి. ఈ ఎరువును షెడ్యూల్ నుండి తీసిన తర్వాత 1 టన్నుకు 5 నుండి 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి లేదా కుప్పలుగా వేసి తగిన విధంగా భద్రపరుచుకున్నప్పుడు అది బాగా చివికిన తర్వాత వాడుకోవాలండి. అది దీనివల్ల పోషక విలువ పెరుగుతుంది. కోళ్ళ ఎరువు నీటి ఎద్దడి పరిస్థితుల్లో కన్నా నీటి వసతి గల భూముల్లో సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి. ఇది సాధారణ పైర్లన్నిటికీ ఎకరాకు 2 టన్నుల వంతున, మరియు అలాగే చెరుకు పైరుకి అయితే 3 టన్నుల కోళ్ళ ఎరువు వేయవచ్చండి మనం. అలాగే మనం ఈ గొర్రెల మేకల ఎరువు కూడా ప్రధానమైనదండి. సేంద్రియ ఎరువుల్లో ఈ గొర్రెల మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువు వల్లనే భద్రపరిచి పొలానికి వాడుకోవచ్చండి. ఇది ఈ జీవాలను సాధారణంగా ఎండాకాలంలో పొలంలో రాత్రిపూట మందగట్టడం అలవాటుగా జరుగుతూ వస్తుందండి. ఇది వీటి మలమూత్రాలు నేరుగా పొలంలో పడి ఉపయోగపడతాయి. మందగట్టడం పూర్తి కాగానే పొలాన్ని ఒక్కసారి దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయండి.
1: ఇంకోటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా శాస్త్రవేత్తలు చెప్తున్నారండి, భూసారం పెరగాలి అంటే పచ్చిరొట్ట ఎరువుల్ని వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్టయితే భూసారం బాగా పెరుగుతుంది, వాతావరణ కాలుష్యం కూడా లేకుండా ఉంటుంది అంటున్నారు కదండి. మరి ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని ఎట్లా తయారు చేసుకోవాలండి?
0: పచ్చిరొట్ట ఎరువులు తగినంత సేంద్రియ పదార్థాన్ని అందించడానికి పచ్చిరొట్ట ఎరువు వాడకం సులువైన చౌకైన పద్ధతి అండి. ఇది అంటే ప్రస్తుత రోజుల్లో అయితే చాలామందికి ఈ పశువులు పెంచడం తగ్గిపోతుంది. ఇది అందుకని ఈ పచ్చిరొట్టెల ఎరువులు దానికి ప్రత్యామ్నాయంగా మన శాస్త్రవేత్తలు చెప్తున్నారండి. ఇది వీటిల్లో పప్పు జాతి పైర్లకు పచ్చిరొట్ట బాగా పనికి వస్తాయండి. ఇవి వీటిలో జీలుగ, జనుము, అలసంద, పెళ్లిపెసర, పెసర, మినుము, అవిసె పైర్లు ముఖ్యమైనవి. ఈ పైర్లు వేసి పూతగా వచ్చే సమయంలో నేలలో కలిదొన్ని ఎరువుగా ఉపయోగించుకోవడాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారండి మనం. ఈ పైర్లు పెరగడానికి తగినంత తేమ, నేలలో కలి దున్నిన తర్వాత మురగడానికి తగినంత నీటి వసతి ఉండాలండి. వీటి వేళ్లు బుడిపిల్లలోని సూక్ష్మ జీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుందండి. నేలలో మిగిలిపోయిన మొక్క భాగాల నుండి నత్రజని తర్వాత పైరుకు ఉపయోగపడుతుందండి. ఇది ఈ పశువులు ఎరువు తగినంతగా లభ్యం కాని ప్రస్తుతంలో ఈ పచ్చిరొట్టెలు బాగా ఉపయోగపడతాయని మన శాస్త్రవేత్తలు అలాగే రైతులు కూడా గుర్తించడం జరిగిందండి. ఇది దీనికి సరిపడే విత్తనాలను మనం ఉపయోగించుకోవాలి. అదే జనుము అయితే మనకి 20 నుంచి 25 కిలోలు, జీలుగా అయితే మనకి 12 నుంచి 15 కిలోలు, పెళ్లి పెసర 5 నుంచి 6 కిలోలు, అలసంద 14 నుంచి 15 కిలోలు, పెసర మినుము అయితే 6 నుంచి 8 కిలోలు విత్తనం ఎకరానికి అవసరం అవుతుందండి. ఇది ఈ జీలుగు, జనుము, అలసంద పైర్లు ఎకరానికి 5 నుంచి 7 టన్నులు, అలాగే పెళ్లి పెసర, పెసర మినుము పైర్లు సుమారు 3 టన్నులు పచ్చిరొట్ట ఇస్తాయండి. వీటిని నేలలో కలిగిన దున్నిన తర్వాత నీరు పెట్టి 2-3 వారాల పాటు మురగనివ్వాలండి. ఇది ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు కూడా తయారవుతాయండి. ఇవి కనుక ఈ మురుగునీటిని తీసివేసిన తర్వాత కొత్త నీరు పెట్టిన తర్వాతే మనం పైరు నాటుకోవాలి. పచ్చిరొట్ట పైరు విత్తనం వేసే సమయంలో 1 ఎకరాకు 50 కిలోలు, అలాగే పైరు నేలలో దున్నే సమయంలో 1 ఎకరాకు 50 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేస్తే రొట్ట ఎక్కువగా తయారవడమే కాక తొందరగా చివికి పైరుకు కావలసిన భాస్వరాన్ని అందిస్తుంది. పచ్చిరొట్ట పైర్లు పెంచడానికి వీలు లేనప్పుడు, తక్కువ వ్యవధి ఉన్నప్పుడు ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించుకోవచ్చు అండి. ఇది దీనికి కానుగ, గ్లెరిసిడియా, ఐపోమియా అంటే తూటాకు, తంగేడు, వేప, జిల్లేడు, గొర్రపటెక్క వంటి మొక్కలు పచ్చాకు ఎరువుగా బాగా ఉపయోగపడతాయండి. ప్రత్యేకించి పెంచే కానుగా గ్లెర్సిడియా మొక్కల నుండి సంవత్సరానికి 2 సార్లు ఆకులను కోయవచ్చండి. ఒక మొక్క నుండి ఏటా సుమారు మనకి 100 కిలోల రోట లభిస్తుందండి. ఇది
1: ఆ పచ్చి ఆకులు తెచ్చి మొక్కలకి ఆ పాదుల్లో వేస్తే సరిపోతుందంటారు, ఎరువుగా మారిపోతుంది.
0: అంటే మనం సర్వకి మనం రెడీ అవుతున్నాం అండి. ఆ ముందుగా ఈ పచ్చి ఆకులను పొలంలో వేసుకుని మనం దున్నడానికి ముందుగా ఒకసారి మనం వేస్తే మనకు అది ఎరువుగా తయారవుతుందండి. ఇది
1: అంటే దున్నేటప్పుడే ఇది వేసుకోవాలి.
0: దున్నేటప్పుడు అంటే మనం పచ్చి రొట్ట ఎరువు అంటే మనం పంట వేయడానికి సమయం సరిపోలేదు అనుకోండి, ఒక్కోసారి ఇలాంటి ఆకులు తెచ్చి మనం అందులో వేసి మనం దున్నేస్తే అది అంతా మురుగు అందులో అది ఎరువుగా తయారైపోతుందండి.
1: ఇంకొకటి ఇందాక ఒక మాట అన్నారు, చెరుకు మడ్డిని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు,
0: అవునండి.
1: దాన్ని ఎలా తయారు చేసుకుంటారండి?
0: అంటే ఇది చెరుకు మడ్డి అనేది చెరుకు ఫ్యాట్ నుండి ఉప ఉత్పత్తిగా లేదా వ్యర్థ పదార్థంగా మనకు వెలువడుతుందండి. ఇది ఇది గచ్చగాయ రంగులో ఉండి అంటే స్పాంజ్ వలె మెత్తగా ఉంటుంది. ఇది నిల్వ ఉండే కొద్దీ క్రమంగా నల్లగా మారుతుందండి. ఇది 100 టన్నుల చెరుకు మడ్డి చెరుకు నుండి 3 నుంచి 4 టన్నుల చెరుకు మడ్డి లభిస్తుందండి. ఈ సేంద్రియ ఎరువుగా పశువుల ఎరువు స్థానంలో చెరుకు మడ్డి బాగా ఉపయోగపడుతుందండి. 1 టన్ను చెరుకు మడ్డి 2 టన్నుల పశువుల ఎరువుకు సమానం అండి. ఇది దీనిలో మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా లభ్యమవుతున్నాయండి. ఇందులో 20 నుండి 24% సేంద్రియ కర్బనం ఉంది. ఆ పోషకాల్లో చూసుకుంటే నత్రజని 1 నుంచి 1.5%, భాస్వరము 4 నుంచి 4.5%, అలాగే పొటాష్ 2 నుంచి 7% ఇందులో ఉన్నాయండి. ఇవి కాక 11% కాల్షియము, 1.7% మెగ్నీషియము, 0.23% గంధకము, 52 ppm రాగి, అలాగే 69 ppm జింకు, 898 ppm మాంగనీసు, అలాగే 24 ppm ఇనుము కూడా లభ్యమవుతాయండి. ఇందులో ఈ చెరుకు ఫ్యాక్టరీ దగ్గర ఉన్న రైతులు దీన్ని బాగా ఉపయోగించవచ్చు అండి. సాధారణంగా ఎకరానికి 5 టన్నుల చెరుకు మడ్డిని వేసుకోవాలి. విత్తడానికి కనీసం 2 వారాల ముందు దీన్ని పొలంలో వేయాలండి. ఇది ఫ్యాక్టరీ నుండి వెలువడినట్టునే దీన్ని వాటర్ అదండి. 2-3 నెలల తర్వాత ఉపయోగించుకోవచ్చు దీన్ని. మామూలుగా అందుబాటులో ఉంటే అన్ని నేలలకు అన్ని పైర్లకు వేయవచ్చండి. ఈ చెరుకు మడ్డి సేంద్రియ ఎరువుగా కాక సమస్యాత్మక భూములు సవరణకు పదార్థంగా కూడా ఉపయోగపడుతుందండి. ఇందులో తగినంత కాల్షియం ఉన్నందున ఆమ్ల భూముల్లో లోపించిన కాల్షియం కూడా ఇది భర్తీ చేస్తుంది. అదేవిధంగా కార్ చవుడు అంటే ఆల్కలి సాయిల్స్ అండి, అవి ఉప్పు చవుడు, సెలైన్ ఆల్కలి సాయిల్స్, ఈ భూముల్లో వేసినప్పుడు మార్పిడి అయ్యే సోడియం ధాతుతో రసాయన చర్య జరిగి చవుడు విరిగిపోయేటట్లు చేస్తుందండి. ఇది దీని ఫ్యాక్టరీ వాళ్ళు తక్కువ ధరకు రైతులకు అమ్ముతున్నారండి. ఇది అలాగే ఇప్పుడు ఇంకొక సేంద్రియ ఎరువు అంటే సులువైన పద్ధతి వర్మి కంపోస్ట్ ప్రస్తుత రోజుల్లో చాలామంది రైతులు కూడా అలవాటు పడుతున్నారండి దీనికి. ఇది వర్మి కంపోస్ట్ అంటే వానపాముల సంతతిని వృద్ధి చేయడానికి వర్మి కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మి కాస్టింగ్స్ అని అంటారండి. వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మి కంపోస్ట్ అంటాం మనం. మానవునికి ఉపయోగం లేక వదిలేసిన కొన్ని కుళ్ళిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకులు కానీ చెత్త జదారము అలాగే కొబ్బరి పీచు పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయండి. ఇవి ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడ్డవి కాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయండి. ఇవి ఈ వానపాముల ఉనికి కదలిక వల్ల నేలలో బాగా గుల్లబారుతుంది, ఫలితంగా గాలి నీరు చొరబడే శక్తి పెరుగుతుందండి. ఇది
1: ఇప్పుడు వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి వానపాములు అవసరం అంటున్నారు కదండి?
0: అవునండి.
1: వానపాములు అనేసరికి చాలా రకాలు మనకు ఉంటాయి, మరి వాటిలో ఎట్లాంటి రకాలని మనం ఎంపిక చేసుకొని వర్మీ కంపోస్ట్ కు ఉపయోగించుకోవాలండి?
0: వీటిలో సాధారణంగా 2 రకాల వానపాములు ఉంటాయండి. అవి ఒకటి బొరియలు చేయని రకాలు అంటే భూమి లోపల కంటే ఎల్లవండి, పై పైన ఉంటాయి. 2వ రకం ఏంటంటే మన బొరియలు చేసే రకాలు. వీటిలో ఏంటంటే ఐసీనియా ఫోర్టెడ్ అని, యూట్రిల్లస్ యూజిన్ అనే రకాలు బొరియలు చేయవండి. అయ్యి వీటిలో ఫెరిటెమా ఎలాంగేటా, ఫెరిటెమా ఎసేటక రకాలు బొరియలు చేసుకుంటూ లోపల కంటే వెళ్ళిపోతాయండి భూమి లోపలికి. ఈ 2 రకాల్లో ప్రత్యేకించి నేలపై పొరలో సంచరించే రకాలను మనం కంపోస్ట్ తయారు చేయడానికి ఉపయోగిస్తామండి. అయ్యి వీటి పునరుత్పత్తి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ బొరియలు చేయని రకాలకి. అందుకని వీటిని మనం ఎంపిక చేసుకోవడం మంచిదండి. ఇవి అలాగే త్వరగా కంపోస్ట్ తయారీకి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత బాగా అనుకూలమైంది. ఈ వానపాములు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా తట్టుకోగలవండి ఈ వేడిని. ఈ వానపాములకు నేరుగా ఎండ తగలకుండా కాపాడడానికి, బెడ్లో తేమ త్వరగా ఆవిరైపోకుండా ఉండడానికి, తయారైన కంపోస్ట్ తడవకుండా ఉండడానికి మనం ఒక షెడ్ లాంటిది తక్కువ వేసుకోవాలండి. దీనికి ఏంటంటే తక్కువ ఖర్చుతో మనం ఏంటంటే తాటాకులు కానీ గడ్డిని ఉపయోగించి కానీ ఒక పందిరిలాగా మనం వేసుకోవచ్చు అండి
1: షెడ్ కోసం.
0: షెడ్ కోసం.
1: ఇప్పుడు

0: తయారు చేయాలంటున్నారు కదండి.
1: అవునండి.
0: ఆ బెడ్ ఎలా తయారు చేసుకోవాలండి?
1: అది 2 మీటర్లు పొడవు, అలాగే 2 మీటర్ల వెడల్పు, 1/2 మీటర్ లోతు గుంతలు తీసి వరిమి కంపోస్ట్ బెడ్స్ కింద తయారు చేసుకోవచ్చు అండి. ఈ బెడ్ అడుగు భాగం గట్టిగా ఉండేలా కొంచెం మనం చూసుకోవాలి. కొంచెం దానికి అడుగు భాగంలో ఏంటంటే కొంచెం ఆలస్యంగా కుళ్ళే స్వభావం కలిగిన వాటిని, అలాగే నీటిని అటు పట్టి పెట్టుకునే లక్షణం కలిగిన కొబ్బరి పీచు కానీ, చెరుకు ఆకు కానీ, కొబ్బరి ఆకు కానీ, అరటి ఆకు కానీ, అలాగే మినప కంప అండి, మినప మొక్కలు అయ్యి వంటి వ్యర్థ పదార్థాలను చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించి 3-4 అంగుళాల మందం వరకు బెడ్ అడుగు భాగంలో పరచాలండి. ఇది ఈ పొరను నీటితో తడపాలండి. ఇది ఇది వానపాములకు ఒక ఇల్లులా పనిచేస్తుందండి. ఇవి ఇది సులభంగా లభ్యమైన త్వరగా కుళ్ళే వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిని పశువుల పేడతో కలిపి గొంతను పూర్తిగా నింపాలండి. ఇది దీనిని వారానికి ఒకసారి తిరగవేసి 2 వారాల తర్వాత ప్రతి చదరపు మీటర్కు 1000 చెప్పిన వానపాములు బెడ్లోకి వదులుతూ ఉండాలండి మనం. ఇవి ఏంటంటే పైనుంచి లోపలికి వెళ్ళిపోతాయండి. ఇవి పైన మనం గోనె పట్ట లేదా ఏతాకుల చేప కానీ వరిగడ్డితో కానీ బెడ్ పై భాగాన్ని కప్పుకోవాలి. ఈ కంపోస్ట్ తయారీ సమయంలో బెడ్లో 30-40% తేమ ఉండేలా చూసుకోవాలండి. ఈ ఎండాకాలంలో రోజుకు 2 సార్లు, అలాగే వానకాలంలో రోజుకు 1 సారి అయితే బెడ్ను తడుపుతూ ఉండాలి, రోజు నీటితో తడుపుతూ ఉండాలి. ఈ వానపాములు వదిలిన తర్వాత బెడ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కదపకూడదండి. దాన్ని ఈ వర్మి కంపోస్ట్ మొదటిసారి తయారు కావడానికి 2 నెలల నుంచి 2.5 నెలలు సమయం పడుతుందండి. ఇది ఇది పూర్తిగా తయారైన కంపోస్ట్ నల్లగా తేలిగ్గా ఉంటుంది. ఈ కంపోస్ట్ ఏంటంటే ఏ విధమైన చెడు వాసన ఉండదు. ఉదజని సూచిక ఇంచుమించుగా 7 ఉంటుందండి దీనికి. ఈ దశలో వానపాములు పైకి వచ్చి ఉంటాయండి ఈ కంపోస్ట్ తయారైన తర్వాత. ఈ కంపోస్ట్ తయారైనట్లు నిర్ధారించుకున్న తర్వాత మనం 3-4 రోజులు నీటిని చల్లడం ఆపాలండి. మనం ఈ తేమను వెతుక్కుంటే ఈ వానపాములు మళ్ళీ అడుగు భాగానికి వెళ్ళిపోతాయండి, బెడ్ అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. ఈ బెడ్ పైన పరిచిన గోని పట్ట లేదా గడ్డిని తీసివేసి తయారైన కంపోస్ట్ను అక్కడ జాగ్రత్తగా ఒక కుప్పగా వేసి ఒక పూట ఉంచితే మిగిలిన వానపాములు కూడా బెడ్ లోపలికి వెళ్ళిపోతాయండి కిందకి అడుగు భాగానికి. ఈ ఎరువును 3 మిల్లీమీటర్ల జల్లెడతో జల్లించి సంచులలో వేసి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలండి. ఈ మొక్కలకు వాడే వరకు దీనిలో తేమ ఉండాలండి ఇది. అలాగే బెడ్లోని ఎరువును సేకరించిన తర్వాత వ్యర్థ పదార్థాలను మరలా పరిచి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి. అంటే ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యర్థ పదార్థం 2వసారికి. ఈ విధంగా సంవత్సరంలో మనకు 5-6 సార్లు వరకు తయారు చేసుకునే వీలు ఉంటుందండి. ఈ కంపోస్ట్ తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతూనే ఉంటుందండి. ఈ బెడ్లలోని వ్యర్థ పదార్థాలను పెంచుకుంటే ఎక్కువ పరిమాణంలో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి.
0: మరి దీనివల్ల ఏంటండి ఉపయోగం?
1: ఈ వర్మి కంపోస్ట్ వాడకం వల్ల ఉపయోగం ఏంటంటే నేల ఫలదత పెరుగుతుందండి. వేసిన పైరుకే కాక తర్వాత పైర్లకు కూడా దీని ప్రభావం కనిపిస్తుందండి. ఇది మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యం అవుతాయండి. పలు రకాల ఎంజైములు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినమైట్లు కూడా తయారై మొక్కలకు చురుగ్గా ఎదగడానికి ఉపయోగపడతాయండి. అలాగే పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన అవసరం తగ్గి పరోక్షంగా రైతుకు లాభం కలుగుతుందండి. ఇది అలాగే ఇది దిగుబడితో పాటు నాణ్యత కూడా పెరుగుతుందండి. ఇది సాధారణంగా పైర్లన్నిటికీ ఎకరానికి 1-1.5 టన్నుల వరకు కంపోస్ట్ వేయవచ్చండి. అలాగే పంటల తోటలకు కూడా వయసును బట్టి 1-2 సంవత్సరాల మొక్కలకు 5 కిలోలు, అలాగే 3-5 సంవత్సరాలకు 8 కిలోలు, 5 సంవత్సరాల పైబడిన మొక్కలకు 10 కిలోల వరకు మనం వర్మి కంపోస్ట్ చేసుకోవచ్చండి. కుండీల మొక్కలకి 20 గ్రాముల వరకు సంవత్సరం 2 సార్లుగా విభజించి వేసుకోవచ్చండి దీనికి.
0: కాబట్టి అచ్యుత రాజు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ సేంద్రీయ ఎరువులు చాలా రకాలు చెప్పారు మీరు, పశువుల ఎరువు అని, కోళ్ళ ఎరువు అని, ఇట్లా రకరకాలుగా చెప్పారు. ఈ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి అనే విధానం తెలియజేశారు. అంతేకాకుండా ఈ ఎరువుల వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవి ఎట్లా వాడుకోవాలి పొలంలో అనే విషయాలు కూడా తెలియజేశారు. ఈ విధంగా కనుక రైతులు మన వ్యవసాయంలో ఈ సేంద్రీయ ఎరువులను కనుక వాడుకున్నట్లయితే మీరు అన్నట్టుగా మంచి నాణ్యమైనటువంటి దిగుబడి తీసుకోవచ్చు, అంతేకాకుండా నిల్వ సామర్థ్యం బాగా ఉండేటట్టుగా కూడా మనం చూసుకోవటానికి వీలవుతుంది. నమస్కారం అండి.
2: వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల ప్రాధాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కె అచ్యుతరాజు గారితో పరిచయ కార్యక్రమం మీరెంతవరకు విన్నారు? కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. చివరిగా ఎలుకల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. ఎలుకల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ ఎలుకలు వరి పంటను నాటిన దగ్గర నుండి కోత వరకు కూడా అన్ని దశల్లోనూ దాడి చేస్తాయి. ముఖ్యంగా పైరు పొట్టదశ నుండి పంట చేతికొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఎలుకల యాజమాన్యానికి కొన్ని చర్యలను చేపట్టాలి. పంట విత్తే ముందే ఎలుకల యాజమాన్యాన్ని చేపట్టాలి. పొలంలో చిట్టెలిక బొరియల్ని గుర్తించి తేమతో కూడిన నేలతో బొరియల్ని మూసివేయాలి. గట్ల సంఖ్య అలాగే వాటి పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించడం ద్వారా వాటి నివాస స్థావరాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. రైతులు నారుమడి పోసిన దగ్గర నుండి దమ్ము చేసుకునే వరకు ఎలుకల నివారణకు బుట్టలను పెట్టుకోవాలి. ఈ బుట్టలను ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్లయితే వలస వచ్చిపోయే ఎలుకలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ ఎలుకలను 2 పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. మొదటిది బర్రో ప్యూమిగేటర్ ద్వారా, రెండవది విషపు ఎరల ద్వారా ఈ ఎలుకలను నివారించుకోవచ్చు. ముందుగా బర్రో ప్యూమిగేటర్ గురించి మనం చూసినట్లయితే, ఏ పంట దిశలో అయినా ఎలుకల కన్నాల్లో ఈ బర్రో ప్యూమిగేటర్ ద్వారా పొగను పెట్టి సులువుగా వీటిని చంపవచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లు మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. పంట అనేక దశల్లో పొగ బారించడం ద్వారా ఒకే కన్నంలో ఉన్న ఎలుకలను నిర్మూలించి వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత విషపు ఎరను ఏ విధంగా ఉపయోగించాలి అంటే, పంట కాలంలో విషపు ఎరలను చిరుపుట్ట దశ ఏర్పడక ముందే ఉపయోగించుకోవాలి. విషపు ఎరలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జింక్ ఫాస్ఫేట్ ఎర, ఇంకొకటి బ్రోమోడయోలోన్ విషపు ఎర. జింక్ ఫాస్ఫేట్ ఎరను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాలంలో ఒక్కోసారి మాత్రమే జింక్ ఫాస్ఫేట్ ఎరను వినియోగించుకోవాలి. దీనికోసం ముందుగా విషం లేని మందును 98 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టుకుని 2 రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాలి. 3వ రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరను తయారు చేసుకుని, అనగా 96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు జింక్ ఫాస్ఫేట్ మందును కలిపి పొట్లాలుగా కట్టి కన్నాల్లో 1 చొప్పున పెట్టుకుని ఎలుకలను నియంత్రించవచ్చు. తర్వాత బ్రోమోడయాల్ విషపు ఎరను ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఈ విషపు ఎర తయారీకి 96 పాళ్లు నూకలు, 2 పాళ్లు నూనె, 2 పాళ్లు బ్రోమోడయోల్ మందును కలిపి పొట్లాలుగా కట్టి కన్నాల్లో 1 చొప్పున పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా నూకలకు నూనెను బాగా పట్టించి తరువాత బ్రోమోడయోల్ మందును కలుపుకోవాలి. ఈ విషపు ఎరను తయారు చేసేటప్పుడు చేతికి ఖచ్చితంగా తొడుగులను వేసుకుని విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఎలుకల యాజమాన్యం గురించిన విశేషం

ఈనాటి పంట సీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వికసిత భారత్. మరికొద్ది క్షణాల్లో

0: ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త.
1: ఉపాధి అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. ప్రతి వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఉపాధి అత్యంత ఆవశ్యకం. ఉపాధి ద్వారా వ్యక్తిగత ఆదాయం లభించి అవకాశాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రజలకు ఉపాధి కల్పించడానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా కొన్ని రకాల నైపుణ్య శిక్షణను ఇప్పించడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనదే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ఈ పథకం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకు వివరంగా తెలియజేస్తున్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి చిలుక కృష్ణ గారు. నమస్కారం సార్.
2: నమస్తే మేడం.
1: సార్, ముందుగా చెప్పండి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే ఏమిటి?
2: మేడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన కేంద్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఏర్పాటు చేసిన స్కీమ్. దీనినే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని కూడా పిలుస్తారు.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది?
2: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది గతంలో 1993లో ప్రధానమంత్రి రోజర్ యోజన అనే ఒక పథకము మరియు 1995లో ఉన్న REGP రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే ఒక పథకం, ఈ రెండు పథకాలను కలుపుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్ జనరేషన్ స్కీమ్ కింద PMEGP పథకాన్ని 2008 ఆగస్టు 15న గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది.
1: ఓకే సార్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
2: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు, చేతి కళాకారులకు మరియు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడంతో పాటు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ల డెవలప్మెంట్ చేయడం కోసం గ్రామాల్లో పట్టణాల్లో సబ్సిడీ కింద ఈ యొక్క PMEGP స్కీమ్ కింద ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు. బాగుంది సార్. మరి ఈ పథకానికి ఎవరు అర్హులంటారు? ఇంకా వారి వయస్సు ఎంతవరకు ఉండాలంటారు?
2: ఈ పథకానికి ముఖ్యంగా ఇండియన్స్ అయి ఉండాలి, భారతదేశంలో ఉంటూ భారతీయులై ఉండాలి. వాళ్ళ వయస్సు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి మరియు దీనికి మినిమం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. మరియు వీళ్ళు ఆధార్, పాన్ కార్డ్, EDP సర్టిఫికేట్ పొంది ఉండాలి.
1: EDP సర్టిఫికేట్ అన్నారు కదండి సార్, EDP సర్టిఫికేట్ అంటే ఏంటి సార్?
2: EDP సర్టిఫికేట్ అనగా ఎంటర్ప్రైనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో నిరుద్యోగులు కానీ చేనేత వృత్తి వారు కానీ వాళ్ళకు సంబంధించిన రంగాన్ని ఎంచుకొని ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళకు బహుకరించే సర్టిఫికేట్ ని EDP సర్టిఫికేట్ అంటారు.
1: బాగుంది సార్. మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? దానికి అవసరమైన పత్రాలు ఏమిటి సార్?
2: ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మన దగ్గరలో ఉన్న ఏదైనా గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మనకు కావలసిన లోన్ గురించి ముందుగా సంప్రదించాలి.

0: మన యొక్క ప్రాజెక్ట్ మనం ఎలాంటి మైక్రో యూనిట్ ఏర్పరచుతున్నామో వాళ్లకు తెలియజేసి ఆ మైక్రో యూనిట్ ని ఏర్పరచుకోవడానికి ఎంత అవుతుంది, దాని ద్వారా మనకు ఎంత లబ్ధి పొందుతుంది అనే విషయాన్ని ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపంలో సంబంధిత బ్రాంచ్ మేనేజర్ కు మరియు ఫీల్డ్ ఆఫీసర్ కి చూపించడం ద్వారా వాళ్ళు మన యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరాన్ని బట్టి లోన్ మంజూరు చేస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పిఎంఈజిపి సైట్లో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
1: ఈ పథకాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి వెబ్సైట్లను ఉపయోగించుకోవాలో చక్కగా తెలియజేశారు సార్. మరి లోన్ అన్నారు కదా, ఈ పథకం కింద ఎంతవరకు రుణ సహాయం లభిస్తుంది, దానికి వడ్డీ రేటు ఏ విధంగా ఉంటుంది సార్?
0: మేడం, ఈ పథకం అనేది రెండు రకాలుగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు స్థాపించబోయే మైక్రో యూనిట్లలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అని రెండు కేటగిరీలుగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అప్ టు 10 లాక్స్ నుంచి అప్ టు 50 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే సర్వీస్ సెక్టర్లో మినిమం 5 లక్షల నుంచి మాక్సిమం 20 లక్షల వరకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
1: పట్టణ ప్రాంత నిరుద్యోగులకు మరియు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఎలాంటి రుణ సదుపాయం ఎంతవరకు అందుతుందో చక్కగా వివరించారు సార్. మరి ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద సబ్సిడీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎంతవరకు వస్తుంది?
0: మేడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం అనేది సబ్సిడీ లింక్డ్ స్కీమ్. ఈ పథకం పెట్టడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించడం ద్వారా మైక్రో యూనిట్ల ఏర్పాటుకు సహకరించడం. దీని ద్వారా వచ్చే సబ్సిడీ మనం పెట్టుకున్న మైక్రో యూనిట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి మినిమం 15% నుంచి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు మనము పట్టణ ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పెట్టడం ద్వారా మినిమం జనరల్ కేటగిరీకి 15%, అదే ఎస్సీ ఎస్టీ మహిళా హిల్ ఏరియా ప్రాంతాల్లో ఉండే వారికి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు వాళ్ళు మైక్రో యూనిట్ పెట్టడం ద్వారా జనరల్ కేటగిరీకి 25% వరకు సబ్సిడీ వస్తుంది. అదే మహిళా ఎస్సీ ఎస్టీ హిల్ ఏరియాలో నివసించే వారికి 35% వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది.
1: సబ్సిడీ అనేది పట్టణ ప్రాంత మరియు గ్రామ ప్రాంత ప్రజలకు వేరువేరుగా ఉంటుందంటారు. చక్కగా తెలియజేశారు సార్. మరి ఒకవేళ అంతకు ముందే వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి, అంటే ఆ పాత వ్యాపారానికి రుణం అందే అవకాశం ఉందా?
0: ఉంటుంది మేడం, తప్పకుండా. ఇంత ముందుకు ఎస్టాబ్లిష్డ్ అయిన మైక్రో యూనిట్స్ ని కొనసాగించడానికి మరియు వాటిని అప్గ్రేడ్ ఇంకా మెరుగుపరచడానికి కావలసిన ఫైనాన్స్ ని సంబంధిత మైక్రో యూనిట్ డెవలప్ చేయడం కోసం ఎంతైతే క్యాపిటల్ అవసరం ఉంటుందో దానికి తగినట్టుగా మరికొంత పిఎంఈజిపి పథకం కింద రుణం మంజూరు చేయడం జరుగుతుంది.
1: ఈ ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం ద్వారా ఎలాంటి వ్యాపారాలను నిర్వహించుకోవచ్చు?
0: ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన కొన్ని ఎంటర్ప్రైజెస్కు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది. అందులో ఎస్ఎస్జీలు, చారిటబుల్ ట్రస్టులు, సొసైటీలు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోఆపరేటివ్ సొసైటీస్, ముఖ్యంగా అగ్రో ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఫారెస్ట్ బేస్డ్ సర్వీసెస్, మినరల్ బేస్డ్ సర్వీసెస్లలో ఈ యొక్క పిఎంఈజిపి పథకం యొక్క సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ల ఆధ్వర్యంలో కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మరియు కేవీఐబి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని నడిపించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గతంలో 2021-25 సంవత్సరానికి గాను పంచవర్ష ప్రణాళిక ప్రకారం 13,554 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. దీనివల్ల 4 లక్షల యూనిట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్కు 8 మంది చొప్పున 32 లక్షల మందికి ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను సందర్శించి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఈడిపి సర్టిఫికేట్ను జత చేస్తూ మీరు పెట్టదలుచుకున్న యూనిట్ యొక్క వివరాలను తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్లు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే అది రన్ అవుతుందా లేదా అనే దాని మీద విచారించి దానికి తగినట్టుగా ఎంత క్యాపిటల్ కావాలి మరియు అందులో మనం ఎంతవరకు ఓనర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, బ్యాంక్ లోన్ ఇవ్వగలుగుతారు అనే దాని మీద విచారించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా ఒకసారి బ్యాంక్ నుంచి మనము ప్రాజెక్ట్ రిపోర్టు అప్రూవ్ చేయించుకొని బ్యాంక్ నుంచి లోను వస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత దగ్గరలోని ఆన్లైన్ సెంటర్ ద్వారా పిఎంఈజీపీ సైట్లో మన యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు ఆధార్ పాన్ కార్డు ఉపయోగించి మనం లోన్కు అప్లై చేసుకోవడం ద్వారా సంబంధిత యూనిట్ శాంక్షన్కు కావలసిన లోను మంజూరు చేయబడుతుంది.
1: సార్, మరి ఉదాహరణగా తీసుకుంటే ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణం తీసుకున్నారనుకోండి, ఎంతవరకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది, సబ్సిడీ ఎంతవరకు వస్తుంది?
0: మేడం, పిఎంఈజీపీ కింద లోన్ తీసుకున్నప్పుడు దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ తీసుకోకుండా ఇచ్చే లోన్. ఈ లోన్లో బ్యాంక్ టు బ్యాంక్, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ ఆ బ్యాంకు నిర్ధారించుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. సామాన్యంగా 11-12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్న లోన్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మన లోన్ అనేది 2 కేటగిరీలుగా చేయబడడం జరుగుతుంది. మన ప్రాజెక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా లేదా సర్వీస్ సెక్టారా అని నిర్ధారించుకున్నాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఓనర్ కాంట్రిబ్యూషన్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్ వాళ్ళు లోన్ రూపంలో అందిస్తారు. ఆ విధంగానే సర్వీస్ సెక్టార్లో కూడా మనం మినిమం ఓనర్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది.
1: తీసుకున్న రుణానికి ఎంతవరకు వడ్డీ పడుతుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొదలైన అంశాల గురించి చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ చిలుక కృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీమతి టి సంయుక్త. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు నిర్ణయం, శ్రీమతి పలకలూరి విజయలక్ష్మి గారి కథానికి వింటారు.
1: అనసూయ తన ఇరుగు పొరుగు వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళుతున్నా అని చెప్పగానే వాళ్ళు అనసూయతో సహా కళ్ళు తుడుచుకున్నారు. తను ఇన్నాళ్ళు నివసించిన ఓ పవిత్ర దేవాలయం లాంటి తన ఇంటిని పదే పదే చూసుకుంటూ ఉంటే తన ఇల్లు ఇప్పుడు ఇంకా అందంగా పసిపాప నవ్వులా విరబూసిన గులాబీలా కనిపించసాగింది ఆమెకి. కొద్దిగా కిందకి వంగి గడపకి నమస్కరించి ఉబికి వచ్చే కంటినీరు కళ్ళలోకే పంపేసి అలాగే గుమ్మం దగ్గర నిలబడి నిశ్చేష్ట అయ్యింది అనసూయ. అనసూయ ఒక మధ్యతరగతి మహిళ. మధ్యతరగతి వాళ్లకి అన్నీ ఎక్కువే. ఫ్యాంటసీస్, రిలేషన్సు, ఎమోషన్సు, సెంటిమెంట్సు ఏవొచ్చినా తట్టుకోలేరు. ఆమె గుండెల్లోంచి ప్రశ్నల వర్షం. తప్పు చేశానా? నేను ఉన్నంతవరకు ఇల్లు ఉంచాల్సిందా? ఇక్కడే ఉండాల్సిందా? తొందరపడ్డానా? లేదు, నేనెవరికీ భారం కాకూడదు. ఇదే కరెక్ట్. సమాధానం కూడా గుండెల్లోంచే వచ్చింది. నేను మావారు కలిసి కట్టుకున్న కలల గోపురం. నేను వదిలి వెళ్ళలేనేమో అనిపించింది ఆవిడికి. ఇప్పుడైతే అందరూ 2 లేక 3 అపార్ట్మెంట్స్ ఈజీగా కట్టేస్తున్నారు. అప్పట్లో అది కట్టడమే చాలా కష్టమైంది అనుకుంది అనసూయ. అమ్మా రండమ్మా, వెయిటింగ్ ఛార్జీలు పడతాయి మీకే. మా ఓనరు మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంతసేపు ఆగావని అడుగుతారు. క్యాబ్ డ్రైవర్ మాటతో ఈ లోకంలోకొచ్చింది అనసూయ. ఆ వస్తున్నా బాబు, సామాన్లు డిక్కీలో పెడతావా అడిగింది ఆవిడ. ఆ పెడతానమ్మా అంటూ అన్నీ పెట్టేశాడు అతను. ఏదో నాది అన్న బంధం పెనవేసుకుని ఉంది ఈ ఇంటిలో అనుకుంటూ మరోసారి తనివి తీరా చూసుకుంది తన ఇంటిని, దాని తాలూకా జ్ఞాపకాలని. రమణ మహర్షి ఎప్పుడూ నాది అనరట, ఈ దేహానికి దాహం వేసింది అంటారట. మహర్షులందుకే అయ్యారు వాళ్ళు. అంత డిటాచ్డ్గా ఉండేవారు. కాని మనకి తాపత్రయాలు ఎక్కువ, అందుకే మనం మానవులం అనుకుని అనసూయ క్యాబ్ వైపు నడిచింది. చుట్టుపక్కల వాళ్లంతా ఆవిడను సాగనంపటానికి అన్నట్టు కార్ డోర్ దగ్గరికి వచ్చారు. అందరూ ఆవిడ చేతిని వారి చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కి వదిలారు. ఆమె అందరికీ చెప్పాక క్యాబ్ కదిలింది. ఆమెకు గతం కళ్లల్లో మెదిలింది. కంటిలో కన్నీటి చుక్కల్లోంచి బయటికి చూస్తుంటే రంగుల్లా కనిపించసాగాయి ఆమెకి. 50 సంవత్సరాల క్రితం కొత్తగా పెళ్ళై అత్తవారింటి అడుగుపెట్టిన నాటి నుండి రీల్స్ అన్నీ మదిలో కదలాడుతూనే ఉన్నాయి. భర్త రామనాథం గారు ఆమెను చాలా ప్రేమగా చూసుకునేవారు. అనసూయ అందం, తెలివితేటలు ఆయన్ని ముగ్ధుణ్ణి చేశాయి. అత్తవారింట్లో కూడా ఆవిడదే పైచేయి. భర్త గవర్నమెంట్ ఉద్యోగి. చాలా ఆనందంగా ఉండేవారు. ఆమెకు 3 పిల్లలు. 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. రామనాథం గారుండగానే అందరికీ పెళ్లిళ్ళు చేసేశారు. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. రామనాథం గారు రిటైర్ అయ్యి 20 సంవత్సరాల్లో 2 కలిసి చాలాసార్లు అమెరికా వెళ్ళి వచ్చారు. పిల్లల పురుళ్ళు పుణ్యాలు అన్నీ చూశారు. 2 ఏళ్ల క్రితం రామనాథం గారు కాలం చేశారు. పిల్లలందరూ అమెరికా నుండి వచ్చి కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్లారు. అనసూయ ఎవ్వరితోనూ వెళ్లటానికి ఇష్టపడలేదు. ఇక ఇక్కడే ఒంటరిగా ఉండటంతో ఓ పనమ్మాయిని పెట్టుకుని కాలం వెళ్లబుచ్చుతుంది. రాను రాను పనివాళ్లకు ఆశ పెరిగింది. పనమ్మాయి సరిగా రాకపోవటం, ఎంత డబ్బిచ్చినా సరిపోకపోవటం, ఇంకా పెంచమనటం, ఇవన్నీ కాస్త చికాకు కలిగించాయి ఆమెకు. అనసూయ చదువుకున్నదే. వయసులో ఉన్నప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి నవళ్లు తెగ చదివేది. అవే కాదు, నాలెడ్జ్ కోసం అనేక పుస్తకాలు చదివేది. ఇప్పుడిక చూపు మందగించింది, చదవలేకపోతుంది. టీవీలో సీరియల్స్ చూసి 4-5 సంవత్సరాలు సాగుతూ ఉంటే బోర్ కొట్టి మానేసింది. ఇరుగు పొరుగు వారితో గుమ్మంలో కనిపిస్తే 5 నిమిషాలు కాలక్షేపం. కాని తనకు తానుగా వెళ్లి మాట్లాడే అలవాటు లేదు. చాలా రోజుల నుంచి

0: అనుకుంటుంది. మనసు గట్టి చేసుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఓల్డేజ్ హోమ్స్ గురించి చూసింది. పోనీ పిల్లలు మేము రాలేమమ్మా, నువ్వే రా అని చాలాసార్లు పిలిచారు. కానీ ఇలా వెళ్ళి అలా వచ్చేది కాదు కదా అమెరికా. ఆరేసి నెలలు అల్లుళ్ళ ఇళ్లలో ఉండలేను, కోడలి దగ్గర ఉండలేను అనుకుంది. కొడుకుని ఎంత చదివించి అన్ని ఆస్తులు ఇచ్చి బాగా చూసినా వాళ్ళ అమ్మా నాన్నలకి ఇచ్చే విలువ ముందు ఈవిడికిచ్చే విలువ తక్కువగా అనిపించేది ఆవిడకి. కానీ వయసు పైబడుతుంటే ఒంటరితనం ఓ శాపంగా మారింది అనిపించింది ఆవిడకి. ఓల్డేజ్ హోమ్లో అయితే తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారని చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. కార్ చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆమె ఆలోచనలు అంతకన్నా వేగంగా పయనిస్తున్నాయి. కళ్ళు తెరవగానే అప్రయత్నంగా కళ్లల్లో నీళ్లు. అమ్మా, ఆశ్రమం వచ్చిందమ్మా, క్యాబ్ డ్రైవర్ చెప్పగానే బయటకు తొంగి చూసింది. నిన్నక్కడ, ఈరోజిక్కడ. లోపలికి నడిచింది. రిసెప్షన్లో అమ్మాయి, మీరు అనసూయ గారే కదండి, మీ రూమ్ నెంబర్ 105 అంటూ తీసుకుని వెళ్లారు. రూంలోకి వెళ్లగానే ఏదో వెలితి. రూంలో ఒక మంచం, ఒక టేబుల్, ఒక చైర్, ఒక సింగిల్ బర్నర్ స్టవ్, ఒక టీవీ, చిన్న బీరువా. రూమంతా ఒక్కసారి కలిగి చూడటానికి నిమిషం కూడా పట్టలేదు. ఇన్నాళ్ళు ఎంతో పెద్దిల్లు, ఫర్నిచర్ ఏం చేస్తాం. క్రింద కామన్ కిచెన్, మరి డైనింగ్ రూము ఉందమ్మా. అందరూ అక్కడికే వచ్చి భోజనం టిఫిను చేస్తారు. ఎవరైనా రాలేకపోతే ఫుడ్ రూమ్కి తెస్తారు అని చెప్పాడబ్బాయి. ఇక్కడంతా బాగుంటుందమ్మా, రాజుగారన్ని ఏర్పాట్లు స్వయంగా చూస్తారు, ఏమీ భయం లేదు అన్నాడు సామాన్లు తెచ్చిన వ్యక్తి. నా ముఖంలోని భావాలు ఆ అబ్బాయికి అర్థమైనట్లుంది అనుకుంది మనస్సులో. నిజమే, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కిటికీ తెరిచింది. చల్లటి గాలి, చుట్టూ చెట్లు, ఆహ్లాదకరంగానే ఉంది. ఏది ఏమీ చవక కాదు. తన ఇంటిని అమ్మేసింది, కొంత పైకం బ్యాంకులో ఉంచుకుని కొంత డిపాజిట్గా కట్టేసింది. అన్ని ఆస్తులతో పాటు ఇల్లు కూడా కొడుక్కిద్దామని రామనాథం గారంటే అనసూయమ్మను తదనంతరం ఇవ్వవచ్చని ఊరుకుంది. ఆమె వినదని రామనాథం గారు ఆ టాపిక్ ఎప్పుడూ తేలేదు. అదే ఇప్పుడు ఉపయోగపడింది. తనకు వచ్చే పెన్షన్ నుండి నెల నెల ఆశ్రమంలో ఫీ కట్టడానికి పనికి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుంది. మంచం మీద తనతో తెచ్చుకున్న బెడ్షీట్ వేసుకుని దిండుకు కూడా కవర్ వేసి వెనక్కి జారపడి కూర్చుంది మంచం మీద. ఇక ఇది నా ప్రపంచం, ఇప్పటి నుండి ఇదే నా ప్రపంచం, ఇదే చివరి మజిలీ, ఈరోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంది మనస్సులో. అమ్మా, టీ తెమ్మంటారా, మీ దగ్గర ఫ్లాస్క్ ఉందా అడిగాడు బాయ్. అయ్యో, ఫ్లాస్క్ తేవటం మర్చిపోయానే, ఒకటేమిటి, 3 అనుకుంది. పర్వాలేదమ్మా, కింద స్టోర్లో అమ్ముతారు, 350 ఇస్తే తెస్తాను అన్నాడు అబ్బాయి. సరే అని 500 నోట్ తీసి ఆ అబ్బాయికి ఇచ్చింది అనసూయ. కాసేపు అలా నడుము వాల్చింది మంచం మీద. ఏదో బాధ, గుండెలు పిండేస్తుంది, ఏదో దిగులు. కొత్తగా స్కూల్కి వెళ్ళవలిస్తే పిల్లలు పడే బాధ, అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళిపోతున్న ఆడపిల్ల పడే బాధ, గుండెల మీద ఏదో బరువు మోస్తున్న భావన, చెప్పలేని మనోవ్యత. టీ తెచ్చానమ్మా ఆ అబ్బాయి. అమ్మా, ఫ్లాస్క్ రేపు తెస్తాను, స్టోర్ తెరిచిలేదు, ఇప్పుడు కిచెన్లోంచి ఫ్లాస్క్ తెచ్చాను అంటూ టీ కప్పులో పోసిచ్చాడు. ఒక్క గుక్క కూడా మింగుడు పడటం లేదు. పక్కనున్న టేబుల్ మీద పెట్టేసింది. బ్యాగ్లో డైరీ కనిపించింది. ఈ బాధ పోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ డైరీ పెన్ను తీసుకుంది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని మొదటి పేజీలో రాసిపెట్టి ఉంది. పేజీలు త్రిప్పి వ్రాయటం మొదలుపెట్టింది. ఇక్కడికి రావటానికి నిర్ణయించుకున్నాను. ఇంటిని వదలటం అంటే అంత సులభం కాదు, కానీ వదిలేశాను. జీవితం మొదలుపెట్టినప్పుడు ఏమీ లేవు, మెల్లమెల్లగా అన్నీ కొనుక్కున్నాం. మాకిది లేదు, కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకుని ఒక్కొక్కటి కొనుక్కున్నప్పుడు మేము అనుభవించిన ఆనందం నాకింకా గుర్తే. ఇంటిల్లిపాదికి ప్రతి పండక్కి బట్టలు కొనేదాన్ని. స్టీలు పాత్ర కొన్నా మొదట పాలు పోసి వాడి వాటిని కూడా పవిత్రంగా చూసుకునేవాళ్లం. పూజ రూంలో ఎన్నో వెండి విగ్రహాలు సమకూర్చాను. పిల్లల పుట్టినరోజుకి కానుకలుగా ఎన్నో గిఫ్ట్లు, గొలుసులు, ఉంగరాలు, గాజులు, ఇంకా ఏవో అన్నీ అప్పటి అవసరాలు. నా జ్ఞాపకాలను పొదివి పట్టుకున్న మధుర క్షణాలు. నాకు విలువైన సంపద వాళ్లకి విలువైనదిగా లేదు అని గుర్తించాను. అయినా బంగారం వెండి కదా అని పిల్లలకిచ్చేశాను. వాళ్ల ముఖాల్లో నా విలువైన జ్ఞాపకాలు ఇచ్చానన్న ఆనందం లేదు. ఓస్, ఇదేనా, ఓల్డ్ ఫ్యాషన్ అమ్మమ్మ అన్న భావన, ఏదో నేను వాడుకుని అవసరం లేని వస్తువు ఇస్తున్నానన్న ఫీలింగ్ చూశాను వాళ్లలో. అవి ఒక్కొక్కటి కొనటానికి ఎన్ని నెలలు ప్లాన్ చేశానో, పిల్లలకి పెట్టుకుని ఎంత మురిసిపోయానో నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. నాకు బుక్ చదవటమన్నా చాలా ఇష్టం. బుక్స్ ఎవరైనా తీసుకోమంటే బోలెడు డిజిటల్ బుక్స్ వస్తున్నాయి, అన్నీ పారేయమన్నారు. చాలా బాధ కలిగింది, కానీ తప్పలేదు, కొన్ని లైబ్రరీకి ఇచ్చేశాను. నాకు అర్థమైంది, నా తర్వాత వాళ్లు పారేసే బదులు నేనే పారేస్తే బెస్ట్ అని. విలువైనవి పిల్లలకిచ్చేసి ఇల్లు ఫర్నిచర్తో సహా అమ్మేశాను. ఇకపై నేనుండబోయే ఈ చిన్న గది నా జ్ఞాపకాలను మోయలేదు. 4-5 పుస్తకాలు, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ తెచ్చుకున్నాను. కావలసిన కొన్ని దుప్పట్లు, చీరలు, నైటీలు, పెన్ను, డైరీ తెచ్చుకున్నాను. కీర్తి, సంపద అన్నీ మిథ్య. మంచాన్ని కొనగలం కానీ నిద్రని కొనలేమని అర్థమైపోయింది. అంతే, ఎప్పుడో ఎక్కడో చదివిన గుర్తు. 60 దాటాక మన ఆలోచనలు మారాలి. ఫ్యాంటసీలు, ఎమోషన్స్, రిలేషన్స్, సెంటిమెంట్లు, జ్ఞాపకాలు, తీపి గుర్తులు అన్నీ క్రమంగా తగ్గించుకోవాలి. ప్రపంచంలోకి ఎందుకొచ్చామో తెలియాలి. అనుబంధం ఏమిటో, రుణబంధం ఎంతవరకో తెలియాలి. మన మాటలు ఎవరికీ రుచించవు. బలవంతంగా చెప్పటానికి ట్రై చేయకూడదు. మనం తినలేని బిర్యానీలు, అనుభవించలేని ఆనందాలు అన్నీ వదిలేసి కళ్ళు తెరిచి పెదాలు మూసి వాస్తవంలో జీవించాలి. ఋషులు, మునులు, కడకి మహారాజులు సహితం అన్నీ వదిలేశారు, ఇక మనమింత అనుకుంటూ పెన్ మూసి డైరీ కూడా మూసేసింది. అమ్మా, డిన్నర్ ఏం తెమ్మంటారు అన్నాడు సర్వీస్ బాయ్. ఏమి ఉన్నాయి అని అడిగింది ఆవిడ. అన్నము, టిఫిన్స్ అన్నీ ఉంటాయమ్మా, ఏమీ వద్దు, ఒక్క అరటిపండు ఉంటే తెచ్చిపెట్టు బాబు అంది. ఆ అలాగే అమ్మా అనగానే, ఆ బాబు ఒక్క గ్లాస్ పాలు కూడా అంటూ ఆగింది. ఆ అన్నట్టు నీ పేరేమిటి బాబు?
1: సుధీరమ్మా.
0: సుధీర్ తన కొడుకు పేరే. వెళ్ళిపోయాడా అబ్బాయి. ఇంతలో కాస్త ఫ్రెష్ అయింది అనసూయ. డోర్ నాక్ చేసిన శబ్దం విని తొంగి చూసింది. ఒక అమ్మాయి చలాకీగా లోపలికొచ్చి అరటిపండు, పాలు టేబుల్ మీద పెడుతూ, అమ్మాయి ఇంకేమైనా కావాలా అంది. వద్దమ్మా, నీ పేరేంటి అడిగింది అనసూయ. లావణ్యమ్మ, నా పేరు లావణ్య చెప్పింది ఆ అమ్మాయి. మీకేం కావాలన్నా 1 నిమిషంలో తెచ్చేస్తా అంటూ గలగలా నవ్వేసింది. గోడ మీద తగిలించి ఉన్న ఇంటర్కామ్ చూపిస్తూ, ఇందులో 2 నొక్కండి, 2 నిమిషంలో మీ ముందుంటానమ్మా అంది. ఓ వెరీ గుడ్ అంది అనసూయ. మళ్ళీ జ్ఞాపకాల తెరలు. సుధీర్ తన కొడుకు పేరు, లావణ్య తన కోడలి పేరు. వదిలేశాను అనుకున్న బంధాలు, అనుబంధాలు జ్ఞాపకాల నీలి నీడల్లో అనునిత్యం, ప్రతినిత్యం. అంతే, లైఫ్ ఇస్ ఎ సైకిల్ టిల్ ద ఫుల్ స్టాప్. మనంతట మనం తెరవేయలేని సినిమా ఈ జీవితం.
2: మీరింతవరకు నిర్ణయం శ్రీమతి పలకలూరి విజయలక్ష్మి గారి కథానికి విన్నారు.
3: ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం వింటారు.
1: 1936 జూన్ 8వ తేదీన ఆలిండియా రేడియో అనే నామకరణం జరిగింది. తర్వాత రోజుల్లో ఆకాశవాణిగా రూపాంతరం చెందిన ఆలిండియా రేడియో 90 ఏళ్లు నిండి తన నవతీతరణం పండుగను ఈ సంవత్సరం జూన్ 8వ తేదీన చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి ఉద్యోగులందరికీ నా అభినందనలు, శ్రోతలందరికీ నా శుభాకాంక్షలు. ఈ 90 సంవత్సరాలలో దేశ ప్రగతికి, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి ప్రజాజీవితంతో పెనవేసుకుని రేడియో ప్రభావం ఎదుగుతూ వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. రేడియో కేవలం ఒక లిటరీ క్లబ్ కాదు. సామాన్య శ్రోతల అభిరుచిని, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని వారి తపన తీరేలా సామాన్య శ్రోతలకు అర్థమయ్యే భాషను ప్రోత్సహించడం, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడటం ఆల్ ఇండియా రేడియో విధానం అని స్వతంత్ర భారత తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశంలోని రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరి లూదుతూ భాషా సాహిత్య సేవకు, సంవిధానానికి దిశానిర్దేశం చేశారు. రేడియోతో నాకు 73 సంవత్సరాల అనుబంధం ఉంది. అవును, అక్షరాలా 73 సంవత్సరాలు. 1953వ సంవత్సరంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆట విడుపు కార్యక్రమంలో రామాగుమ్మడి మీంట ఉందా, రత్నాగుమ్మడి మీంట ఉందా అంటూ తన కోడిపిల్లలను ఎవరో దొంగిలించుకుపోతే ఇంటింటికి తిరిగి వాటిని వెతికే కోడి కథ మా అమ్మగారు నాకు చిన్నతనంలో నేర్పింది ఆట విడుపు కార్యక్రమంలో చెప్పాను. రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు గారు ప్రోగ్రాం అయిపోయాక తొక్కుడు మిఠాయి మా పిల్లలందరికీ ఇచ్చారు. అలా 73 సంవత్సరాల క్రితమే తొక్కుడు మిఠాయి తీపి గుర్తుతో ఆలిండియా రేడియోతో నా అనుబంధం ఆరంభమైంది. ఇక ప్రస్తుతానికి వస్తే 1963లో ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 1971లో పూర్తిస్థాయి ప్రసారాలు అందించే కేంద్రంగా మారింది. అప్పట్లో ఆకాశవాణి కేంద్రం ద్వారకానగర్లో ఉండేది. అక్కడ నుండే కోకా సంజీవరావు గారు, భౌడిపాటి విశ్వనాథం గారు, పాండురంగ గారు అనేక నాటకాలు, కార్యక్రమాలు సమర్పించారు. విశాఖపట్నం కేంద్రం ఆధ్వర్యంలో ప్రసారమైన మొట్టమొదటి కార్మికుల కార్యక్రమం 1971 జనవరి 2వ తేదీన కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ తరఫున నా నిర్వహణలో భముడిపాటి విశ్వనాథం గారి సమర్పణలో ప్రసారమైంది. నేను రాసిన గ్యాలం కోరికిన చాప నాటికకు మా కంపెనీ కార్మికులు గళం అందించారు. అదొక మరిచిపోలేని అనుభూతి నాకు. గంధపు చెట్లను నరికి విదేశాలకు తరలించే స్మగ్లింగ్ ముఠ ఆట కట్టించిన విషయంలో సాగిన నాటకం అది. అలా గత 55 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సుమారు 50కి పైగా నాటికలు, నాటకాలు, రూపకాలు, ఇంకో 50కి పైగా కథలు, వ్యాస ప్రసంగాలు రాసే అవకాశం నాకు కలిగింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పూర్తిస్థాయి ప్రసార కేంద్రంగా రూపొందించిన తర్వాత నాటక విభాగం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో గంట నాటకాలు, ఇంకెన్నో అరగంట నాటకాలు, ఇంకెన్నో పావుగంట నాటకాలు, దేశభక్తిని పెంపొందించేవి కొన్ని, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేవి కొన్ని, కార్మిక భద్రతను ప్రబోధించేవి కొన్ని, వినియోగదారునికి అవగాహన కల్పించేవి కొన్ని, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవి ఇంకొన్ని, సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును తొలగించి ప్రగతి పథం వైపుకు దారి చూపి నడిపించేవి కొన్ని, వరకట్న దురాచారంపై ధ్వజమెత్తును కొన్ని, కడుపుబ్బా హాస్యంతో నవ్వించి ఆహ్లాదపరిచి ఆనందపరిచేవి మరికొన్ని. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూ ఉండి సమాజాన్ని నిత్యము ఉత్తేజపరిచే విధంగా విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన నాటకాలు, నాటికలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ వివిధ కోణాల్లో సమాజ ప్రగతికి, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేసేవే. ఆకాశవాణి వార్షిక నాటక పోటీల్లో మొట్టమొదటిసారిగా బహుమతిని సంపాదించి పెట్టిన ఖ్యాతి శ్రీమతి మంజులూరి కృష్ణకుమార్ గారిదే. 1992వ సంవత్సరంలో వారి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు రాసిన జీవని కథను అనౌన్సర్ పివి శేషారత్నం గారు నాటకంగా మలిచారు. పోటీకలు పంపే సమయంలో కావలసిన ఇంగ్లీష్ అనువాదాన్ని కథకులు త్రిపుర అనే కలం పేరుతో పిలువబడే రాయసం త్రిపురాంతకేశ్వరరావు గారు చేశారు. హిందీ అనువాదం

ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రేరియన్ నరసారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఈ నాటకంలో ఏబి ఆనంద్ గారు, కె విజయలక్ష్మి గారు, మానసిక వికలాంగురాలైనటువంటి బాలికగా ముంజులూరి కృష్ణకుమార్ గారు, ఇంకా నాగమణి గారు తదితరులంతా పాల్గొన్నారు. జీవన నాటకం ద్వారా విశాఖపట్నం రేడియో కేంద్రానికి చాలా బహుమతులు వచ్చాయి. 1992 వార్షిక పోటీల్లో రెండో బహుమతి తీసుకొచ్చిన నాటకం అతడు అడవిని జయించాడు. ఎన్నో పదుల రేడియో నాటకాల్లో నటించిన నటుడు ఎస్కే మిశ్రో గారు ధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తారు. డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన నవలను విరియాల లక్ష్మీపతి గారు రేడియో నాటకీకరణ చేశారు. దీనికి ఆంగ్లానువాదాన్ని డాక్టర్ చల్లా జయప్రద గారు, హిందీ అనువాదాన్ని నిర్మలానంద గారు అందించారు. కేవీ రావు గారు, శ్రీమతి ఉషశ్రీ గారు సహకరించగా ఏవి రామారావు గారి నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రసారమైంది. పి ఉన్నికన్నన్ గారు సాంకేతిక సహకారం అందించారు. దరిచేరే దారి నాటకం 2005 పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ విభాగం తరఫున బహుమతి సాధించింది. తుఫాను లాంటి విపత్కర సమయాలలో సముద్రం మీదకి వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేయడంలో రేడియో నిర్వహించే పాత్ర గురించిన ఈ నాటకాన్ని అనౌన్సర్ బండి సత్యనారాయణ గారు రచించారు. కాకరపర్తి సత్యనారాయణ గారి నిర్వహణలో ఇది ప్రసారమైంది. 2009 రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో ప్రసారమైన రంకె నాటకం ప్రశంసాపత్రాన్ని పొందింది. ఈ నాటకాన్ని బండి నారాయణస్వామి గారు రచించారు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రధాన నాయకుడిగా కానుక నాటిక ప్రసారమైంది. 1794 జూలై 10వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీకి, విజయనగర సంస్థాన రాజులకు మధ్యన జరిగిన యుద్ధం పద్మనాభ యుద్ధం. పద్మనాభ యుద్ధం పేరుతో విశాఖపట్నం కేంద్రం గంట వ్యవధి గల నాటకం ప్రసారం చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. గాహే తవజయ గాథ 1857 నుండి 1947 వరకు జరిగిన స్వాతంత్రోద్యమ చరిత్ర సంగ్రహాన్ని ఎంతో ఉత్తేజం కలిగించే రీతిలో 18 భాగాలు గల ఒక ధారావాహికగా నాటకీయత గల రూపకంగా తీర్చిదిద్ది 2017 ఆగస్టు 15 నుండి డిసెంబర్ 14 వరకు ప్రసారం చేసింది. ఈ రూపకంలోని విశేషం ఏమిటంటే ఆకాశవాణి విశాఖ కేంద్రంలో గల సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రూపకంలో ఏదో ఒక చోట తమ స్వర సహకారాన్ని అందించారు. సివి సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా చేరడానికి ముందే నాటకరంగం మీద మంచి పట్టు ఉండడంతో ఆకాశవాణిలో నాటకాల నిర్వహణకు ఆయన అనుభవం ఎంతో తోడ్పడింది. డైలాగు తాను ఆశించిన మేరకు అందంగా స్పష్టంగా వచ్చే వరకు నటులకు సూచనలిచ్చి పలికించి రికార్డింగ్ చేయటంలో ఆయన ఎంతో ఓపిక ప్రదర్శించేవారు. ఏవి రామారావు, ఏబి ఆనంద్, ఏవి శేషారత్నం, మంత్రవాద మహేశ్వర్, కాటూరి విజయసారథి మొదలైన ఆకాశవాణిలోని వివిధ భాగాల ఉద్యోగులందరూ కూడా తమ శ్రావ్యమైన కంఠాలతో ఆకాశవాణి నాటకాలకు అందం సమకూర్చి పెట్టినవారే. రామవరపు శరత్బాబు గారి రచన వైజయంతి విలాసం, విశ్వనాథ సత్యనారాయణ గారి నవల స్వర్గానికి నిత్యంలకు శరత్బాబు గారి రేడియో నాటకీకరణ, విరియాల లక్ష్మీపతి గారి పంచమవేదం, ఆకెళ్లగారి అమ్మ, శ్రీరాజు గారి కలికాలం, అత్తిలి కృష్ణారావు గారి నీడల క్రీడలు, కొత్తుత్తి భాస్కర్రావు గారి త్యాగరాజు, శూద్రక మహాకవి రచించిన మృత్యకటికకు తెలుగు నాటకీకరణ మట్టిబండితో పాటు వేమనయోగి, సింగినాథం జీలకర్ర, సర్దార్ కాకారాయుడు వంటి నాటికలను అందించిన కాశీ విశ్వనాథ్ గారు, సింధూరం రచించిన కృష్ణప్రసాద్ గారు, ఇంకా నాలుగో సింహం, ఇట్లు భవదీయుడు, పల్నాటి వీరచరిత్ర, చక్రవాక నాటకాలు, ఇలా అసంఖ్యాకమైనటువంటి నాటకాలను నాటికలను ప్రసారం చేసింది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కథా సరిత్సాగరం కూడా కొంతమంది రచయితల చేత నాటక రూపంలోకి మార్చి ప్రసారం చేయించడం జరిగింది. 2002 ప్రాంతంలో డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు రాసిన అశ్వత్థామ నాటకంలో ఏవి రామారావు గారి నిర్వహణలో ప్రసారమైంది. కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు హాస్యానికి పెద్దపీట వేస్తూ హాస్యతరంగం కోసం జంపజమా వెండి పండు, బడిత పూజ, 50-50 వంటి సుమారు డజన్కు పైగా హాస్య నాటికలను పండుగలు పబ్బాలకు ప్రత్యేకంగా రాంభట్ల నృసింహశర్మ గారి చేత రాయించి ఎక్కువగా ఆకాశవాణి సిబ్బంది గాళాలనే వినియోగించి వారి స్వీయ నిర్వహణలో ప్రసారం చేశారు. సాహిత్య చారిత్రక నాటకంగా రంగాభట్ల వారి రంగాజమ్మ కూడా కాకరపర్తి వారి సమర్పణలో ప్రసారమైంది. 1993-94 ప్రాంతాల్లో ఏ వెలుగులకి ప్రస్థానం అనే నా నవలికను పులిస్వారి పేరుతో గంట నాటకంగా మలిచి ప్రసారం చేయడం జరిగింది. అప్పట్లో ధనార్జన కోసం గల్ఫ్ దేశాలకు పరిగెత్తే ఉద్యోగుల కుటుంబాలు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వలన ఇక్కడ ఎలా చితికిపోతున్నాయో వివరించిన నాటకం ఇది. 2013 ప్రాంతంలో దేవుడే రక్షించాలి అనే నా నవలను సదా మీ సేవలో అనే పేరుతో రేడియో నాటకంగా మలిస్తే అది రొక్కం కామేశ్వరరావు, సివి సూర్యనారాయణ గారి నిర్వహణలో రొక్కం వారి సమర్పణలో 13 వారాల సీరియల్గా ప్రసారం

0: ప్రారంభమైంది. ఇది ఆఫ్సైట్ ఎమర్జెన్సీ ప్లాన్కి సంబంధించిన నాటకం. హఠాత్తుగా ఒక విపత్తు సంభవిస్తే ఆ సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎలా సహకరించి స్పందించాలి అనే విషయం మీద రాసిన నాటకం ఇది. ఇది విన్న అప్పటి పోలీస్ కమిషనర్ రచయితనైన నన్ను పిలిపించి అభినందించడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గంట నాటకం జీవనయాత్ర 1978 ప్రాంతాల్లో సలాది కనకారావు గారి సమర్పణలో ప్రసారమైంది. అంతకుముందు నీలిమంట, అద్దం, ప్రకృతి కిరణం వంటి అనేక పావుగంట నాటికలు వచ్చాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు 6 నేను నాటకీకరణ చేస్తే వాటిని భూషణరావు గారు తమ నిర్వహణలో ప్రసారం చేశారు. శ్రోతల నుంచి మంచి స్పందన రావడంతో తర్వాత ఆదూరు సీతారామమూర్తి, ఇచ్చాపురపు రామచంద్రం, శ్రీరాజ్ మొదలైన వారిచే మొత్తం 24 వారాల వరకు జంఘాల శాస్త్రి జ్ఞానోపదేశాల పేరుతో వాటిని ప్రసారం చేయడం జరిగింది. వీటన్నిటిలోనూ పిచ్చివాని పాత్రను ఏవి రామారావు గారు పోషించారు. వినియోగదారులు కొన్ని సందర్భాల్లో ఎలా మోసపోతున్నారో వివరించి చెప్పే 6 నాటికలను లోకం పోకడ పేరుతో నేను రాసి ఇచ్చినవి ప్రసారం చేశారు. వాటికి రామానుజ సూరి గారు సంగీతం సమకూర్చారు. శ్రీమతి దుర్గాభాస్కర్ గారు ఇన్ఛార్జిగా ఉండగా మోహన్ కళ్యాణి అనే పేరుతో 6 నాటికలను, అలాగే సరిగమల పేరుతో 6 నాటికలను, పదనిసల పేరుతో మరో 6 నాటికలను నేను రాసిన వాటిని ప్రసారం చేశారు. వాటిలో మంత్రవాది మహేశ్వర్ గారు, శేషారత్నం గారు, కాటూరు విజయసారథి గారు, దుర్గాభాస్కర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు. 1983 ప్రాంతాల్లో రైల్వే కార్యముఖుల జీవన విధానాన్ని నేపథ్యంగా తీసుకుని గండికోట బ్రహ్మాజీరావు గారు రచించిన శ్రామిక శకట నవలను నేను నాటకీకరణ చేస్తే దాన్ని సీరియల్ నాటకంగా 6 వారాల పాటు కార్మికుల కార్యక్రమంలో ప్రసారం చేశారు. నాకు తెలిసినంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించిన మొట్టమొదటి సీరియల్ నాటకం ఇదే. అలాగే 2017 చైతన్య దీపాలు పేరుతో సోషల్ అవేర్నెస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మొదలైన విషయాల మీద నేను రాసిన అరగంట నాటకలను 13 వారాల పాటు ప్రసారమయ్యాయి. ఈ సందర్భంగా కొంతమంది ఆకాశవాణి ఉద్యోగులు నాకు రేడియో నాటిక రాయడంలో సలహాలు ఇచ్చి మెళకువలు కూడా నేర్పించారని చెప్పడం సముచితం. 70 ప్రాంతాల్లో శ్రీ భౌడిపాటి విశ్వనాథం గారు నాటకం ఎత్తుగడలో ఉండే టెక్నిక్ గురించి చెబితే, తర్వాత రోజుల్లో సివి సూర్యనారాయణ గారు సన్నివేశాల పేర్పు, చిన్న డైలాగుల గురించి చెప్పారు. ఏబీ ఆనంద్ గారు నటుడు పలకడానికి సులువైన డైలాగులు ఎలా ఉండాలో నేర్పించారు. దేవళ్ల బాలకృష్ణ గారు ఎలాంటి కథలు నాటకీకరణకు పనికి వస్తాయో వివరించి చెబితే, మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు డ్రామా ఎలా క్లోజ్ చేస్తే పండుతుందో, శ్రోతల హృదయాల్లో గుర్తుండిపోతుందో వివరించి చెప్పి కొన్ని నాటికలకు ఆ మార్పులను ఆచే చేయించారు. ఆకాశవాణిలో అడుగు పెట్టగానే చిరునవ్వుతో పలకరించి రికార్డింగ్కు అన్ని విధాలా సహకరించే దిలీప్ గారు లాంటి ఉద్యోగులు ఎంతమందో, ఆ రకంగా ఆకాశవాణిలోని మిత్రుల ద్వారా నేను నా రచనలకు మెరుగులు దిద్దుకోవడమే కాకుండా ఈ 80 వయస్సులో ఉత్సాహంగా ఆకాశవాణికి రాయగలుగుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. రచయిత ఎప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలని సూత్రం. నేను 100 పాళ్ళు నమ్ముతాను. అలా నా విషయంలో అయితే ఆకాశవాణి నా రచనా వ్యాసాంగాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా సహాయం చేసింది. చదువురాని సామాన్య జనాల్లో కూడా నాకు మన్నన తెచ్చిపెట్టింది కేవలం ఆకాశవాణి మాత్రమే. ఎందుకంటే 70 దశకంలో రేడియోలో నాది ఒక కథ లేదా నాటిక వచ్చిందంటే ఆ మర్నాడు మా కోర్లకొట్టు మంగమ్మ, లాండ్రీ అప్పారావు, పాలు పోసే నాగయ్య, హెయిర్ కటింగ్ సెలూన్ తాతారావు, బజ్జీల బండి రామస్వామి, మా కంపెనీ బస్సు క్లీనర్ కొండలరావు అందరూ కూడా నన్ను ఓ హీరోని చూసినట్టు చూసి పలకరించేవారు. ఒక ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలో నాది ఒక కథ వస్తే వచ్చే స్పందన కంటే రేడియోలో ఒక కథ లేదా నాటిక వస్తే లభించే స్పందన కనీసం 5-6 రెట్లు ఎక్కువ ఉండేది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న ఆకాశవాణి సందేశం మున్ముందు మరింత సాకారం కావాలని ఆశిద్దాం.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర నాటికలు సామాజిక ప్రయోజనం ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫైను తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, ఆర్థికవేత్త డాక్టర్ శమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. జనాభా మార్పు సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు పెను సవాలుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తుందని చెప్పారు. దేశంలో మారుతోన్న జనాభా తీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాలు, అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ఖనిజాల విషయంలో భారత్ అమెరికా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో ఈరోజు జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, పెట్టుబడులు వంటి అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే ఈ ఒప్పందం లక్ష్యంగా చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై క్వాడ్ దేశాలు దృష్టి సారించాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability, as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others.
0: Anantaram America videshanga karyadarshi మార్కో రూబియో మాట్లాడుతూ, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4 జరిగిన క్రిటికల్ మినరల్స్ ఫోరంలోనే ఈ ఒప్పందానికి పునాది పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలా ఉండగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మెటోగి తదితరులు హాజరయ్యారు. పిఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పిఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆవిర్భవించిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఆమోదం పొందుతోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, అనేక దేశాల్లో దైనందిన జీవితంలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అహ్మదాబాద్లో జరగనున్న మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 భారతదేశ సాంప్రదాయ ఆరోగ్య సాధనమైన యోగాను ప్రపంచ క్రీడా విభాగంగా నిలబెట్టడంలో కీలకమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ ఛాంపియన్షిప్ కోసం సుమారు 75 నమోదు చేసుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. యోగా భారతదేశ సాత్వికమైన శక్తిని ప్రతిబింబిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి యోగా ఒక కీలక మాధ్యమంగా ఆవిర్భవించిందని మన్సుఖ్ మాండవీయ వెల్లడిస్తూ, ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లి నిల్వల కనీస హామీ సేకరణ ధరను క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు సవరించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు సవరించిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NAFED, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా NCCF అధికారులతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించారు. నాణ్యమైన ఉల్లి నిల్వలను సమర్థవంతంగా సేకరించడానికి రైతులకు మెరుగైన ప్రతిఫలాలు లభించేలా చూడాలని ప్రహ్లాద్ జోషి అధికారులకు సూచించారు. గడిచిన 12 కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఈ 12 కాలం సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ పరివర్తనకు చిరునామాగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సాధించిన 22 ముఖ్యమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్య భారతం, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులపై IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఢిల్లీలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ తెలియజేస్తూ,
2: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 3-4 డేస్, ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్, బట్ దేర్ ఆఫ్టర్ రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ అండ్ అబిట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ, దట్ ఈస్ ఫ్రమ్ 29th May ఆన్వర్డ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జాయినింగ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్ అండ్ ఓవర్ కేరళ అండ్ తమిళనాడు టుడే.
0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక చారిత్రక మైలురాయిని సాధించింది. ఇది ఏకంగా 187,000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. కేవీఐసి చైర్మన్ మనోజ్ కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది గ్రామీణ కళాకారుల పరిశ్రమ వల్లే ఇది సాధ్యపడిందని తెలిపారు. ఇలా ఉండగా కేవీఐసి 2 కోట్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, వీరిలో 80% మంది మహిళలని ఆయన పేర్కొన్నారు. 12 ఖాదీ పరిశ్రమ టర్నోవర్ కేవలం 30,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మధ్య మాత్రమే ఉండేదని మనోజ్ కుమార్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. క్వాడ్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి FM 102.2 దేశభక్తి గీతం వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
4: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2, సమయం 8:48 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర కార్యక్రమాలు వింటారు.

0: Money Talk. Good evening, listeners, and welcome to the weekly program Money Talk. I am Lalima.
1: Aka Sivani, Vijayawada Kendram. Chitra Jagat. పాత హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆనంది, ఈ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: కార్యక్రమంలో తర్వాత చౌదావిన్ కచ్చాంద్ ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడిన పాట.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: శ్రోతలు హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముఖేష్ లతా మంగేష్కర్ పాడిన పాట వినబోతున్నారు, చిత్రం కభీ కభీ.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మంజిల్ చిత్రానికి ఈ పాట వినండి.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: చిత్ర జగత్ పాత హిందీ చిత్ర గీతాలు మీరింతవరకు విన్నారు.

కరక్షణ దీక్షా దక్షుడైన రామచంద్రుడు పినతల్లి కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో సంచరిస్తున్నారు. జనస్థానంలో 14,000 మంది రాకాసులతో కలిసిన కరదూషణాదులను సంహారం చేశారు. శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పరాభవం చేశారు. శూర్పణఖ తన కోరిక కొరకై తన వారినందరినీ బలి చేసింది. 14,000 మంది రాక్షసులు మరణించిన తరువాత అప్పటికైనా ఆలోచించలేదామె. పెద్దన్న రావణాసురుడికి లంకాధిపతి దగ్గరకు వెళ్ళింది. లంకేశుడు కొలువు తీర్చి ఉన్నాడు. అక్కడ ప్రవేశించి చెప్పింది, అన్నా ఇంతటి జగజెట్టివి కదా, నీ చెల్లెలికి ఎంత అపకారం జరిగిందో చూచేవా, నా రూపం చూడవలసింది, ముక్కు చెవులు పోగొట్టుకున్నాను, నా కొడుకును చంపాడనే రోషంతో వెళ్ళి ఎందుకు నా పుత్రుణ్ణి చంపావని ప్రశ్నిస్తే నా ముక్కు చెవులు కోశారు. ఎవరు అన్నాడు రావణాసురుడు. అన్నదమ్ములు ఇరువురున్నారు, పెద్దవాడు రాముడట, రెండవవాడు లక్ష్మణుడట. ఇంత పరాభవం చేశారన్నా, నీ ఎంతటి జగజట్టికి చెల్లెలనయ్యి ఔరా ఇట్లు పరాభవింపబడితి. ఇలా పరాభవించబడ్డానే నీవు ఒకసారి ఆలోచించవలసిందంటే ఆశ్చర్యపడ్డాడు రావణాసురుడు. ఏమేమి, మానవులు మనకు ఆహారం కదా, మనకు ఆహారమైన మానవులు మనలని సంహరించడమా, ఇది చాలా ఆశ్చర్యం సుమా అన్నాడు రావణాసురుడు. ఆశ్చర్యము.

చెల్లి, ఇంత దారుణం జరిగిందా? సామాన్య మానవుడేమి, ఖరాసురుడు నాతో సమానమైన బలం కలవాడే. అలాంటి ఖరాసురుణ్ణి సంహరించాడా? నేను వెంటనే వెడుతున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గ మానవాధమ సంహారం చేస్తాను. నీవేం చింతించవద్దన్నాడు చెల్లెలితో. కానీ దుష్ట కామేచ్ఛ ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది కదా. అందుకే భగవంతుడు కామము, క్రోధము, లోభము మూడింటినీ చంపడానికి అవతారం తీసుకోవలసి వచ్చింది. కామము యొక్క స్వరూపం రావణ కుంభకర్ణులు, వారిని రామచంద్రుడు ఒక్కడే సంహరించాడు. క్రోధము యొక్క స్వరూపం శిశుపాల దంతవక్త్రులు, వారిని ఇద్దరినీ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే సంహరించాడు. లోభం యొక్క స్వరూపం హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, వారిని ఇద్దరినీ సంహరించడానికి స్వామి రెండవతారాలు ధరించవలసి వచ్చింది. హిరణ్యాక్షుణ్ణి ఆదివరాహ రూపంలో, హిరణ్యకశిపుణ్ణి నారసింహ రూపంలో ఇలా అవతరించి సంహరించారు. కామక్రోధముల కంటే కూడా బలమైంది లోభం సుమా. లోభం అంటే దురాశ. ఆ ఆశ ఈమెను పీడిస్తున్నది. ఈమె ఎప్పుడైతే రావణాసురుడు సంహరిస్తానన్నాడో అలా కాదనుకున్నది. అయ్యయ్యో, మా అన్న మహావీరుడు కదా, దేవేంద్రాదులను సంహరించిన బలశాలి కదా, నిజంగానే సంహరిస్తాడేమో. రాముడు నా సోదరుని చేత సంహరింపబడడానికి వీరలేదు. ఎలాగైనా జీవించి ఉండాలి, అతడు నా పాణిగ్రహణం చేయాలి అనుకున్నదాన్ని. తన కరగ్రహణం చేయడం కోసం రాముడు బ్రతికుండాలి అనుకున్నదండి చుప్పనాతి. అందుకే ఆ నాతి మామూలు నాతి కాదు, చుప్పనాతి. లోకరక్షణ దీక్షాదక్షుడైన భగవంతుణ్ణి భగవంతుడుగా గుర్తించలేదు, సామాన్యుడుగా గుర్తించింది ఆమె. రావణుని యొక్క సంకల్పాన్ని మరల్చాలనుకున్నది చుప్పనాతి. అన్నా, నీవు సంహరించడం ఒక లెక్కనా? ఇప్పుడే వెళ్ళి వాణ్ణి సంహరించగలవు నాకు తెలుసు. కానీ ఒక్క మాట నీకు చెబుదామనుకు రాదు, జ్ఞాపకం చేస్తున్నాను. ఏమమ్మా అన్నాడు? ఆ రాముని ఇల్లాలున్నదన్నయ్యా. అబ్బా, ఏమి సౌందర్య రాశి! రావణుని బలహీనత ఆమెకు తెలుసు. అందుకని సీత సౌందర్య వర్ణన చేసింది చుప్పనాతి. ఆమె సామాన్యం కాదు సుమా. అగపడదే చోటనైనా.

అన్నా, అంత సౌందర్య రాశిని నేను చూడలేదన్నది చుప్పనాథి. ఆ మాట నిజమే, కానీ ఆ సౌందర్యము జగన్మాతృ సౌందర్యంగా గుర్తించలేకపోయింది. సౌందర్యం ఎక్కడ ఎక్కడ సౌందర్యం ఉంటుందో అదంతా భగవత్ స్వరూపమని గుర్తిస్తే మానవ జీవితం సార్థకం. అది రాక్షసి అయి సీతా దివ్య సౌందర్య వర్ణనం చేసి, నా ఎంత సౌందర్య రాశి అనుకున్నావు, ఒక్కసారి వినవలసింది ఆమె సౌందర్యం.

జల జల ముత్యములు కూచుండు పలికిన కోయిలల్ గోరు వంకలు భ్రమశీము రోగుచు చేరబరుచుండు అన్నా బలిర అద్దాని చెలువు చూచి.

అంతటి దివ్య సౌందర్య రాశి సుమాతని ఇల్లాలు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసిందో, రావణునికి చెల్లెలికి జరిగిన పరాభవాన్ని మరిచిపోయాడతను. ఈ సౌందర్యం మాట వినేటప్పటికీ భ్రష్టచిత్తుడయ్యాడు. వికలచిత్తం కలిగిన వాడై వెంటనే, అమ్మాయి ఏమేమి, అలాగైతే బయలుదేరి పెడుతున్నాను, ఇప్పుడే ప్రయత్నిస్తాను, ఆ పెనికెడుగు తీసుకువస్తానన్నాడు. చెల్లెలిపై చెల్లెలి ముక్కు చెవులు కోసిన వారిపై పగదీర్చుకునే అభిప్రాయాన్ని విరమించుకుని విన్న సౌందర్యాన్ని ఒక్కసారి కనుడారా చూడాలనే సంకల్పంతో బయలుదేరాడు దుష్ట రావణుడు. వేదవేదాంగ విధుడు, వేదమునకు క్రమం చెప్పినవాడు, ఎంత గొప్పవాడైనా ఎంత చదివినా ప్రకృతి కేవలంగా జగత్తులన్నిటికీ తల్లి అయిన సీతమ్మ యొక్క దివ్య సౌందర్యం వినేటప్పటికీ మాతృత్వం గుర్తురాలేదు వానికి. అందుచేత తనకై వెంటనే బయలుదేరి ఏం చెయ్యాలనుకున్నాడు రావణుడు. మేనమామ అయిన మారీచుని దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు మహామాయావి. మామా, ఏం రావణ ఇలా వచ్చావు? ఏం లేదు, జనస్థానంలో దశరథుని కుమారులట, రామలక్ష్మణుడనే అన్నదమ్ములున్నారట, అందులో రాముని ఇల్లాలు చాలా సౌందర్య రాశియట, ఆమెను పట్టుకురాదలుచుకున్నాను, నీ ఒక ఉపకారం చెయ్యాలి అన్నాడు మారీచుడితో. ఏం ఉపకారమయ్యా? ఏం లేదు.

రామలక్ష్మణులను అక్కడ నుండి పర్ణశాల నుండి దూరంగా తీసుకెళ్ళాలి. ఏ ఒంటరిగా ఉన్న సీతను నేను ఎత్తుకు వస్తాను అన్నాడు. రామలక్ష్మణులను దూరంగా తీసుకెళ్ళమని చెప్పేటప్పుడే ఈతనికి వారి వల్ల భయం ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. లేక మహావీరుడై కైలాసాన్ని కూడా చేత్తో ఎత్తేసిన రావణాసురుడు ఇద్దరు మానవులుంటే భయపడవలసిన అవసరం ఉన్నదా? ఎందుకు తీసుకువెళ్ళమన్నాడంటే, వాళ్ళు సామాన్యులు కాదనే ఏదో ఒక అనుమానం ఇతనికి లోపల నుంచి చెబుతూనే ఉన్నది. వారిద్దరిని అవతలికి తీసుకెళ్ళవలసిందంటే, మారీచుడు అన్నాడు, ఔరా శ్రీరాముడన ఎవరనుకుంటివి?

శ్రీరాముడన ఎవరను కొంటివి?

నాకిప్పటికీ జ్ఞాపకం ఉన్నదన్నాడు మారీచుడు. ఏమది? రకారాదీని నామాని రా అని వినిపించేటప్పటికి రాముడేమో అన్న భయం కలుగుతున్నది. ఆ జగజట్టి అస్త్రమిటు లబ్ధిబడున్నట్టు నన్ను నుర్యోజనములు రువ్వే. నువ్వే ఒకప్పుడు వానిచంత నీ రక్షోజనమాయ చెల్లదు. రక్షోజనమాయ చెల్లదు. రాక్షసమాయలు రాముని దగ్గర చల్లవు సుమా. సాక్షాత్తు దైవమునకు మాయ లోకువ. మాయ అతనికి అధీనంలో ఉంటుంది. ఆ మాయ యొక్క అధీనంలో సర్వ జగత్తులు ఉంటాయి. 14 జగత్తులు మాయ యొక్క అధీనమే. ఆ మాయ సర్వేశ్వరునికి లోకువ, ఆయన అధీనంలో ఉంటుంది. అందుచేత రక్షోజన మాయ చల్లదు, రాక్షసమాయ అక్కడ చెల్లదు. రావణ, నా మాట విని పండు వంటి లంక ప్రాణ పాడు చెయ్యవద్దు అన్నాడు మారీచుడు. వెంటనే చంద్రహాసం తీశాడు దుష్ట రావణాసురుడు. మారీచా, మేం చెప్పిన పనిని నిర్వహిస్తావా లేకపోతే ఈ కరవాలానికి బలి అవుతావా అన్నాడు. మారీచుడు ఆలోచించుకున్నాడు. ఓహో, మనకు సమయం సమీపించింది. విడితే రాముడు చంపేస్తాడు, వెళ్ళకపోతే రావణుడు చంపేస్తాడు. కనుక చావు నిశ్చయము. అయినప్పుడు ఎలా చస్తే మంచిది అని ఆలోచించాడు. సాక్షాత్ దైవమైన రామచంద్రుడి చేతిలో చచ్చిపోవడం మంచిది. మాట విననట్లు ఉంటుంది, మంచి గతి పొందవచ్చు. రాముని చేత రామబాణమునకు హతులైన రాక్షసులంతా స్వర్గాధిరోహణం చేశారు. రామరావణ యుద్ధంలో రామబాణము చేత హతులైన వారందరూ భగవత్ స్పర్శ చేత కేవల స్వర్గాధి

0: రోహణం చేశారు.
1: కనుక నేను ముందుగా వెళ్ళి రాముణ్ణి తప్పిద్దామని ప్రయత్నం చేద్దామనుకున్నాడు.
2: అలాగే పెడతానన్నాడు మారీచుడు.
1: రామచంద్ర ప్రభు సీతమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నారు పర్ణశాలలో. లక్ష్మణుడు ఆకులలములు ఏరుకురావడానికి ఎటో వెళ్ళాడు. ఈమె అంటుంది, ఎవరనమన్నారు ఈ మాట అంటే, రాబోయే సంగతులు కొన్ని కొన్ని ఈశ్వరుడు అప్రయత్నంగా మన నోటి వెంట వచ్చేట్టు చేస్తాడండి. మనం గమనించలేవా మాటలు పొరపాటున వచ్చినాయనుకుంటాం, జరగబోయే సంగతులు పలికిస్తాడు మన చేత కూడా. అమ్మ సీతమ్మ అంటుంది కదా జగదా, రామప్రభు ఎదురుకుండా కూర్చుని, ప్రాణేశ నాకికే కొరము.

వేరుగా ఉండలేను అన్నదండి ఆమె. రామచంద్ర, ఏదైనా పని మీద మీరు వెళ్ళినా నేను విడిగా ఉండలేనన్నది. అందుకే కాత్యాయని మాత పరమశివునిలో సగం శరీరం పంచుకుని ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. విడిగా ఉండడం అనేది లేదు, వారే వీరు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ సీతారాములు. నేను విడిగా ఉండలేను రామా, నీలో కలుపుకోవలసింది అన్నదండి. ఇలా అంటుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకు ఎప్పుడూ వేరు లేదు కదా అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకోలా అనిపిస్తోంది, మునులైన నిన్ను చూచి మోగము భుచందంగా

నీవే భర్తవు కావాలని అది అదృష్టమని కోరుకుంటున్నాను రామా, విడిచి ఉండలేను అంది ఆమె. అంటే విడవలసిన సంబంధం ఏదో ఏర్పడుతున్నది కనుక ముందుగా ఈశ్వరుడు ఆ నోట ఆ మాట అనిపించాడు. జనకజ ఎట్టుల

ఎన్నడూ ప్రకృతిలో మృగము లేడి బంగారు రంగులో కనిపించలేదు. కానీ ఆ పర్ణశాల ప్రాంతంలో విచిత్ర చిత్ర వర్ణాలతో కూడిన ఒక లేడి తిరుగుతున్నది. చూచింది సీతమ్మ తల్లి. ఆ లేడిని చూచి సహజమైన ఆనందాన్ని పొందింది. రామా, అటు చూడవలసింది ఒకసారి ఆ లేడి చూచారా?

ఎంత చక్కని లేడీ రామచంద్ర, ఒక్కసారి ఆ లేడీని నేను ఆడుకుంటాను. ఇంతకు ముందే అన్నాను కదా ఏకాంతం అనుభవించలేకుండా ఉన్నానని. ఒక్కవేళ నేను ఒక్కతేనే ఉన్నప్పుడు ఆడుకోవడానికి పనికి వస్తుంది. తప్పనిసరిగా ఆ లేడీని తీసుకురండి. ఒక్కవేళ కుదరకపోతే ఈ సమీపంలోనే ఆ లేడీ ఉండేట్టు చూడండి. నేను ఎప్పుడూ ఆ లేడీని చూస్తాను అన్నదండి సీతమ్మ. అదే ప్రారంభం కదా. ఎందుకంటే రాముని కంటి ఆనందం ఇవ్వగలిగిన వస్తువు ప్రపంచంలో ఉందా? ఉండదు కదా. రమయతీతి రామః, రమించు వారెవరురా రఘుద్వహ నిన్ను వినా అన్నారు త్యాగరాజస్వామి. ఆనందం అంటే అతడు, ఆనందింపజేయువాడతడు. అందుచేత రాముడు తనకు భర్త అయి ఉండగా రామప్రభువు కంటి ఆనందాన్ని కలగజేసే వస్తువు ఇతరంగా ఉన్నది అనుకోవడం చేత బాధలు తప్పలేదు అంతటి తల్లికి కూడా. వెంటనే వెళ్ళి రావలసింది, ఆ దాన్ని పట్టుకోవలసింది అన్నదండి ఆ లేడిని. స్వామి మారు మాట్లాడకుండా బయలుదేరారు. అలా బయలుదేరి వెడితే ఒక్క మాట అంటారండి నారాయణదాసు గారు అన్నారు ఈ మాట. చక్కర జానకి కోర్క తీర్చు.

దొరికినట్లుగా దొరికింది, ఇంతలో చేజారిపోయింది, అందినట్లే అగపడింది, అందకుండా పోయింది. రామప్రభువును 14 క్రోసుల దూరం పరిగెత్తించింది. రామునకు ఆ మాత్రం తెలియదా? అది మాయలేడి అని రాముడు గుర్తించలేడా? కేవల జగన్నాథుడు కదా, సకల జన రక్షణ దీక్షాధ్యక్షుడు కదా. జరగవలసిన విషయమంతా రామునకు తెలుసు. రావణుణ్ణి శిక్షించాలి అంటే తగినంత చెప్పు తప్పు చేయించాలి వాని చేత. ఎవరైనా లోక కంటకుడుగా ఉంటే వాణ్ణి సంహరించాలి అనుకోండి, మరణదండన విధించడానికి తగినంత తప్పు చేయాలి కదా వాడు. ఆ తప్పును అనుసరించి శిక్ష ఉంటుంది, కానీ తక్కువ తప్పునకు ఎక్కువ శిక్ష వేయరాదు. అలాగా ఇతని చేత మరణదండనకు తగినంత తప్పు చేయించడం కోసం రామచంద్ర ప్రభువు కావలనని తప్పుకున్నారు అక్కడి నుంచి. 14 క్రోసుల దూరం పరిగెత్తిన తర్వాత పాలమున శరము నాటగా వైళముగ పర్ణశాల పద్ద

స్వర్ణాయం అసురుడు సురులు విడిజం వైలోవ పర్ణశాల పద్యయ్యే సటరు.

ఆ పర్ణశాల సమీప ప్రాంతంలోనే రామబాణము ఒక్కసారిగా దాని ఆ లేడీ యొక్క ఫాలభాగమందు తగిలింది, ముఖాన తగిలింది. రాముడి చేత శిక్షింపబడిన మారీచుడు పడిపోతూనే హా లక్ష్మణ హా సీత అని ఆక్రందన చేస్తూ పడిపోయినాడండి. రాముని యొక్క గొంతును అభినయించాడు. ఈ ధ్వని అనుకరణ రావణుని ఆ రామాయణ కాలంలో మారీచుడే ప్రారంభం చేశాడు. ధ్వని అనుకరణ చేశాడు. అనుకరణ చేసి రాముని వలె అరిస్తే పర్ణశాలలో ఉన్న సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి పిలిచింది. లక్ష్మణా,

ఏమీ తోచట్లేదు లక్ష్మణ. ఈ లక్ష్మణ, సీత అని వినిపించిందే, అది మీ అన్నగారి గొంతేను అన్నదండి. ఈ పక్క నుంచి వినిపించింది, వెళ్ళి రావలసింది. రాముడు ఎంత బాధలో ఉన్నారో, ఒక్కసారి సహాయంగా వెళ్ళబోయా లక్ష్మణ అంటే, లక్ష్మణుడు మాట్లాడటం లేదు, కదలడం లేదు. కారణమేమంటే, రామునకు ప్రమాదం రాదన్న సంగతి లక్ష్మణునకు తెలుసు. సీతమ్మ ప్రకృతి అయిన కారణం చేత తనకు ప్రియమైన వస్తువునకు ప్రమాదం జరుగుతుందేమో అన్న అనుమానం లోకంలో సహజమైన సంగతి. తను తల్లిదండ్రులకు సంతానమునందు గాని మరి ఎవరికైనా తనకు ప్రేమాస్పదమైన వస్తువు కంటి ఎదుట లేనప్పుడు ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో అనిపిస్తుంది, అది న్యాయం కదా. అందులో సీతమ్మ రామునకు కేవల బహిప్రాణం కదా, అందుచేత రాముడు ఎక్కడో అవస్థపడుతున్నారు వెళ్ళమంటుంది. ఇన్ను లక్ష్మణుడు అంటాడు, అమ్మా వదినమ్మా, నీవలా పొరబడరాదమ్మా,

మా అన్న పిలుపు కాదమ్మా అది. ఎందుకు నీ అంత గట్టిగా చెబుతున్నానంటే, ఇమ్మాట్కిన్ వీరమౌళి ఎలా పలుకుదైన్యపునుడి, మహావీరుడైన మా అన్న దీనుడై రక్షించవలసింది అని అంటారా? సర్వలోకములకు ఆయన రక్ష, ఆయన్ను రక్షించగలిగినది మరొక శక్తి ఉన్నదా? లేదు కదా. అందుచేత రాముడు కాదన్నాడు ఈయన. ఎంతకు బయలుదేరడం లేదు ఈయన. ఈయన బయలుదేరకపోయేటప్పటికి కోపం వచ్చిందండి సీతమ్మకు. లక్ష్మణ, మరదివని బిడ్డ వంటివాడివని భావించాను, నీవు ఇంత దుర్మార్గం దాచుకు తిరుగుతున్నావా అన్నది. మమ్మల్ని వెంబడించింది కేవలం తల్లిదండ్రులనే అభిప్రాయంతో వచ్చావు. తండ్రి మీద కంటే అన్నపైన ఎక్కువ అభిమానమని నీ ఊహించాం మేము, కానీ నీకేదో దురుద్దేశ్యం ఉన్నది అన్నదండి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం, కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఆ మాత్రం ఆలోచన లేదా లక్ష్మణ? ప్రమాదంలో కూడా రాముని ఎందు ఆమెకెంత అచంచలమైన అభిప్రాయం ఉన్నదో మనసు ఆలోచించాలి కదా. ఇందీవరశ్యాముడైన రాముడు, పద్మపత్ర నిభేక్షణుడైన రాముడు, కోమల శ్యామలాకారుడైన రాముడు, జగదనంత కళ్యాణుగణ వైభవుడు రాముడు, అట్టి రాముని ఇల్లాలని మరి ఒక్కరి వైపు చూస్తానా అంది ఆమె. అట్టి రాముణ్ణి చెట్టబట్టిన నేను, లక్ష్మణ నీకు దురుద్దేశ్యం ఉన్నది అనేటప్పటికీ, అమ్మా అమ్మా అంత మాట అనకండి అన్నారాయన. తల్లి, తల్లిదండ్రులని వెంబడించి మీ సేవ చేస్తున్నానే, ఇంత మాట అంటావా? నేనిప్పుడే బయలుదేరుతున్నాను అన్నారు. అయితే అధ్యాత్మ రామాయణంలో చెప్పారు, అక్కడ ఆయన ఏదో బాణంతో మూడు గీతలు గీశాడని. వాల్మీకి ఆ మాట చెప్పలేదు గీతలు గీసినట్టుగా. లక్ష్మణుడు రాముని యొక్క సవ్వడి వచ్చినటువంటి వైపునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన మరుక్షణంలోనే ఆ పొంతని పొంచి చూస్తున్న రావణాధముడు దుర్మార్గుడు సన్యాసి వేషధారణం చేశాడు. సన్యాసి వేషధారణం చేసి కమండలు జటాధారణము, కమండలు చేతబట్టి కేవల సాత్వికమూర్తి వలె అక్కడికి చేరాడు. చేరి భగవన్నామం చేస్తుంటే ఆ తల్లి చూచింది. అడవుల్లోకి వెళ్ళినా, ఇంకా అంతకంటే కఠినమైన ప్రాంతాలకు వెళ్ళినా, గృహస్థ సాంప్రదాయం ఏమంటే వాకిటిలోకి ఎవరైనా యాచకుడు వస్తే లేదు పో అనడం ఆర్షధర్మం కాదు, భారతీయ ధర్మం కాదు. వెంటనే ఈనాడు అంతో ఇంతో వాకిట్లోనే ఇచ్చి పంపిస్తారు. సన్యాసి గనుక కాషాయం కట్టినవాడు గనుక కాషాయ దండమాత్రిన యతి పూజ్యోన సంశయేత్ అన్నారు గనుక, ఆయన్ని పూజించాలి అనే ఉద్దేశ్యంతో, అయ్యా దయచేయండి కూర్చోండి స్వామి, ఇక్కడ కూర్చోండి, నేను భిక్ష తీసుకుని వస్తాను, నా రాముడు ఇప్పుడే అడవిలోకి వెళ్ళి

ఇది కూడా అటు వెళ్ళాడు. ఇప్పుడే వస్తున్నారు, వారు వచ్చే వరకు కూర్చోండి, మీకు వారితో పాటుగా భోజనం పెడతానన్నది ఆమె. కాదు, మేము వెళ్ళవలసిన పనులున్నాయన్నాడు. అయితే భిక్ష తీసుకుందరు కానీ ఒకసారి దయచేసి కూర్చోండి అందండి ఆమె. ఈతడు అంటాడు, కదా పిలిచేటప్పుడే అతని అభిప్రాయం మనకు తెలుస్తుంది. సుందరీ అని సంబోధించాడు. ఆ సంబోధన ఎప్పుడూ ఇతరుడు పరపురుషుడు పరస్త్రీని సుందరి అని సంబోధించరాదు. సౌందర్యం ఉండవచ్చుగాక, అమ్మా అనే సంబోధించాలి. ఈ సన్యాసి

ఈ ఉపచారాల కోసం మేము ఇక్కడికి రాలేదు అన్నాడు. ఏం స్వామి, ఈ ఉపచారములతో పనికి మాకు లేదు. నా సోదరి సుప్రణాతి నాకు చెప్పింది, అందరినీ సొమ్మని చెప్పింది. అందుచేత ఆ సౌందర్య ఉపాసన చేయడానికి వచ్చాను. నేనెవరినో తెలుసా అన్నాడు. ఎవరు

శతముల నేలు రావణుడౌ. ఈరేడు లోకముల నేలు రావణుడనే జగములో గల ఎల్ల సొగసు కత్తెల ఎంచి ఎంచి కుంపోయి సుఖించువాడ నీకెందుకే. ఒట్టి నిర్భాగ్యుడవు భర్త రామచంద్రుణ్ణి నిర్భాగ్యుడు అన్నాడండి ఈ దౌర్భాగ్యుడు. రామప్రభువు నిర్భాగ్యుడవుతాడా? నీకెందుకే వట్టి నిర్భాగ్యుడవు భర్త రమ్ము నాతో మేటి రాణి వగుజు. స్వర్గ పట్టణ వైభవమున్ మించినట్టి నాలంక పాలింపు, నా లంకను పరిపాలించు నీవు. నా రాణులందరినీ నీకు దాసీలుగా చేస్తాను. నీవు నన్ను అంగీకరిస్తే వేల కొలది రాణులున్నారు, వారంతా నీకు దాస్యం చేస్తారు అని ఒడలు తెలియని ప్రేలాపన పేలుతున్నాడు రావణాసురుడు. అమ్మ భయకంపిత అయిపోయింది. వడగాట్పునకు ఒడిలిపోయిన లేత తీగవలే ఆ తల్లి కందిపోయింది, కమిలిపోయింది, విచలిత మనస్కై అయింది. దిక్కు తోచలేదు ఆమెకు. ఇంకా ఏం చేసేది లేక ఒక్కసారి నేను దశాస్యుణ్ణి సుమా అని 10 తలలు చూపించినాడండి ఆమెకు. 10 తలల రూపం చూచేటప్పటికి భయకంపితురాలైన ఆ తల్లి మూర్ఛాగతయింది. ఎప్పుడైతే మూర్ఛిల్లిందో ఈ దుష్ట రావణుడు ఆపెను. వాల్మీకి చెప్పారు, జగ్రాహ రావణ సీత బుధక్కే రోహిణీమివా. ఆకశమున బుధుడు రోహిణి ఈ సంబంధం చెప్పడం చేత కేవలంగా తల్లి కొడుకుల సంబంధమే అయింది. అది మహర్షి నోట ఆ మాటే వచ్చింది. 3 భాగముల దగ్గర ఒక చేయి, మెడ దగ్గరే ఒక చెయ్యి వేసి అలా పైకి తీశాడు అని వాల్మీకి చెప్పారు. అధ్యాత్మ రామాయణంలో ఆ మాట అనలేదు. ఆ తల్లిని స్పృశించిన వాడు భగ్గున మండుతాడు గనుక భూమితో సహా పెళ్ళగించి ఆ భూభాగాన్ని చేత్తో పుచ్చుకుని బయలుదేరాడు అని. రామలక్ష్మణుడు ఇరువులు లేని సమయంలో భీరువై ఆమెను తీసుకొని బయలుదేరాడండి. ఆకాశాన్ని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తల్లి కొంతవడికి మెలకువ కలిగింది. కలిగేటప్పటికీ ఆకాశ వీధిలో వెడుతున్న తన స్థితిని గమనించింది. ఎవ్వరూ కనిపించలేదు, దిక్కు తోచలేదు ఆ తల్లికి.

ఎవరూ కాపాడేవాళ్ళు లేరా? భూదేవికి కన్న పుత్రికనై జనకుడు పెంచుకున్నట్టి కూతురనై రవివంశవార్ధి చంద్రముడగు దశరథ క్షోణేశునకు పెద్ద

ధనులకు వదిని అనయి. ఇంతేకాదు హరువిల్లు విరచనయం మహాజగది వీర రాఘవునకు పెండ్లామునయ్యి. కడకు నేనొక దుష్ట రాక్షసుని చేత ఒంటిగా జిక్కి తలది తాడిలుచుంటిని. వేల్పులారా పతికి నా వార్త.

నా వార్త అందరూ చెప్పండి. ఓ దేవతలారా, మీరు వింటున్నారు కదా, మానవులకు వినపడకపోవచ్చు, విన్నా మాకు సహాయం చెయ్యలేని స్థితిలో వారు బలహీనులు కదా, దేవతలు కదా మీరు వింటున్నారు కదా అన్నదండి జగదంబ. ఆ తల్లిని బలాత్కరించి లాక్కుపోతున్నాడు దుష్ట రాక్షసుడు 10 తలలతో. అలా ఆకసాన వెళ్ళిపోతూ నేను దశరథుని కోడల్ని, దశరథ క్షోణీశునకు పెద్ద కోడలనై అనే మాట అక్కడే పర్వతాకారంగా ఉన్న ఒక పెద్ద పక్షికి వినిపించింది. అతడు జటాయువు, మహాభాగ్యశాలి, రామప్రభువు యొక్క దివ్యానుగ్రహం పొందదగినవాడాయన. ఆ జటాయువు విన్నాడు రావణుడు అమ్మను తీసుకువెడుతున్నటువంటి మార్గానికి మధ్యలో ఎగిరి ఎదురు వెళ్ళాడు. చుంచుకొమల చేత రెక్కి కొనగోళ్లతో అతన్ని రక్తసిక్తం చేశాడు. రావణుడంతటి మహాబలశాలిని నిలువరించాడండి జటాయువు. సామాన్యుడు కాదు, ఇప్పటివాడు కాదు జటాయువు, దశరథునకు సమకాలికుడు. దశరథునకు 60,000 సంవత్సరముల తరువాత కదా సంతానం. ఆ దశరథుని వివాహం జరిపించాడు ఈయన. కౌసల్యతోటి దశరథునకు వివాహం జరగకుండా చెయ్యడానికి ఈ రావణుడు ప్రయత్నించాడు. వీడు అప్పటివాడే. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి జటాయువు కౌసల్య దశరథుల వివాహం జరిపించాడు. అందుకని దశరథులకు స్నేహితుడతడు. వెంట

పున విషం కట్టుకుంటారా ఎవరైనా? మా అమ్మను తీసుకెడుతున్నావే. శునకం మంత్రభూతం తం పురాణాశం ఇవాధ్వరే. అధ్వర పురోడాశాన్ని ఒక శునకం ఎత్తుకుపోతున్నట్టుందిరా మా అమ్మను ఎత్తుకుపోతుంటే. కుక్క పురోడాశం ముట్టుకోకూడదు. మన ఇంట్లో వంటకాలే కుక్క ముట్టుకుంటే మనమే భుజించం కదా. యజ్ఞపాయసం పురోడాశం అంటే యజ్ఞపాయసాన్ని కుక్క తీసుకెడుతున్నట్టుగా మా అమ్మ సీతమ్మను నీవు తీసుకెడుతున్నావా? ఇదిగో ఇప్పుడే అంతం చేస్తానని ప్రళయ భయంకరంగా నిలువరించాడండి. చంద్రహాసం తీసి రెక్కలు తెగవేశాడు ఇతడు. రెక్కలు తెగినటువంటి ఆ జటాయుపక్షి అక్కడనే భూమి పైన పడిపోయింది. రెక్కలు తెగిన పక్షి ఏమీ పనిచేయలేదు కదా. ప్రక్కబలం లేకపోతే ఏమీ చెయ్యలేదు పక్షి. అందుచేత రెక్కలు తెగి అక్కడ పడిపోయింది. వెంటనే రావణుడు లంక వైపుకు వెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఋష్యమూక పర్వతం చూచింది అమ్మ. ఆ ఋష్యమూక పర్వతం మీద కోతులు 5 కూర్చునున్నాయి. వాటిని చూచింది. ఎందుకైనా ఒక్కవేళ నా నాథుడు నన్ను వెతుక్కుంటూ వస్తే వీరెవరైనా చెబుతారు కదా అని. వెడుతూ వెడుతూనే తన ఆభరణాలన్నీ తీసి పైట చెరగులో కట్టి ఆ పైట చెరగు చించి ఆ ఆభరణాల మూటను ఋష్యమూక పర్వతం మీద పడేట్టుగా వేసిందండి. ఆ మూట చూచారు కింద ఉన్న కోతులు. ఎవరు వాళ్ళు? సుగ్రీవుడు, అతని సచివులు 4. వీళ్ళు 5 ఉన్నారు. ఆ మూట చూచారు. హనుమంతుడికిచ్చిన ఆయన దాయవయ్యా, ఇది ఎవరో తీసుకెడుతున్నారు ఆమెను బలాత్కారంగా. ఆమె ఎవరో అతడెవరో మనకు తెలియదు అన్నాడు సుగ్రీవుడు. అలా దాచిపెట్టాడు హనుమన్నా. ఈ లోపల ఏం జరిగింది? మారీచుడు పడిపోయిన తరువాత పడిపోయేటప్పుడు రాక్షసులకు స్వస్వరూపం వస్తుంది. వాళ్ళు కామరూప ధారణ చేసి ఏ రూపంలో ఉన్నా శిక్షింపబడి చనిపోబోయే ముందు స్వస్వరూపం వస్తుంది. మారీచుడుగా గమనించారు రామచంద్రమూర్తి. అవురవురా, ఎంత పని జరిగింది! ఈ మారీచుడు ఇలా మోసం చేశాడని వెనుతిరిగి వస్తున్నారండి. ఇంటిది పర్ణశాల దగ్గర ఏం జరిగిందో అనుకుంటున్నారు. ఉంటే ఇంత లోపల లక్ష్మణుడు ఎదురు వస్తున్నాడు. పంపింది కదా, కష్టపు మాటలాడి పంపింది కదా లక్ష్మణుణ్ణి. కథమింది వరశ్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంసిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. ఈ మాట విడలేక లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడు. రామచంద్రమూర్తి పలుకరించారు. లక్ష్మణ, ఏమి ఇలా వస్తున్నావు? ఏమిరా, నేను చెప్పి చెప్పి మరీ వచ్చాను కదా మీ వదినకు సహాయంగా ఉండమన్నానే. వదినను ఒక్కతెను వదిలి ఇలా వచ్చావా అన్నారు. అన్నా, అనరాని మాటలు పడలేక ఇలా వచ్చాను అన్నాడు. వదినను వదిలి వచ్చే అభిప్రాయం నాకు లేదు. నీ నుండి మాట వినిపించింది. హా లక్ష్మణ, హా సీతా అన్న ధ్వని వినిపించింది. అక్కడ అప్పుడే సంశయింపవలసిన

ఇప్పుడే సంశయింపవలసిన హా లక్ష్మణాయంసు మామక బాణంబున ఇల్గుసు ఎల్గిడిన అమ్మాయా కురంగంబు. మాయాలి మాయలేడి చనిపోతూ హా లక్ష్మణ హా సీత అన్నది ఎందుకు ఇలా అన్నదా అనుకున్నాను. ఇప్పుడు కలిగింది నాకు అనుమానం నిజమైంది. లక్ష్మణ విడదాం పదమన్నారు. రామలక్ష్మణుడు ఇరువురు కలిసి పర్ణశాలకు వెళ్ళారు. పర్ణశాలలో సీత లేదు. ఇక్కడ నగల మూట పడవేసిన తరువాత సరాసరి లంకకు చేర్చాడు జానకిని లంకాధిపతి రావణుడు.

అక్కడ అశోకవనం. ఆ అశోకవనంలో శింషిపా వృక్షం. ఆ శింషిపా వృక్షపు నీడన ఓ పెద్ద సౌధం ఉన్నది. ఆ సౌధంలో అట్టి పెడదాం అనుకుని వీడి అభిప్రాయం. సకల సౌకర్యాలు కలిగజేసిన సౌధానికే తీసుకెళ్ళాడు. కానీ అమ్మ సీతమ్మ, రామరహితనైన నేను సౌధోపరి భాగాల్లో ఉండను సుమా అంటూ ఆ అశోకవనిలో ఉన్నటువంటి శింషిపా వృక్షపు నీడనే కూర్చున్నది నిరాహారి. అదే వస్త్రంతో, ఆహారం లేకుండా, నిద్ర లేకుండా ఆ తల్లి అక్కడ కూర్చున్నదండి ఆ అశోకవనంలో. ఆ వనం పేరు అశోకం. అక్కడ కూర్చున్న సీతకు శోకం. మహాశోక నిమగ్నయైన ఆ తల్లి అలా కూర్చుని ఉన్నది. రామలక్ష్మణులు ఇరువురు కూడా శూన్యమైన పర్ణశాల దర్శనం చేశారు. ఎంత ఘోరం జరిగిందిరా, ఇక వెడదాం. జానకిని వెతుకుదామని ఇద్దరూ బయలుదేరారండి. రామలక్ష్మణులు ఇరువురు కూడా సీతాన్వేషణార్థమై బయలుదేరి అందరినీ అడుగుతున్నారు.

వ్యాకులత్మా దశరథ తనయగా. నేను వ్యాకుల పడుతున్నాను. తరులార గిరులార వనచరములారా, తరుణి జానకి నెత్తటైన కన్నారా అని వెతుకుతూ సీతాన్వేషణ చేశాడు రాఘవుడు. అతడు అన్వేషించవలన అంతయు తెలిసిన వాడే అయినా లోకానికి భగవంతుడైన రాముడు తాను భగవంతుణ్ణని చెప్పుకోకుండా మానుష లీల చూపించారు. ఆ స్వామికి నీరాజనం.

మీరింతవరకు సీతాపహరణం బుర్రా శివరామకృష్ణ శర్మ భాగవతారు గారిచే హరికథాగానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: Union Home Minister Amit Shah today said that the government is in a process of installing anti-drone system within the next 6 months to curb the smuggling of narcotics and weapons through drones. Addressing BSF personnel at the Sanchu border outpost in Rajasthan's Bikaner district, the Home Minister said while threats originating across the border remains crucial, equal attention must be paid to internal elements aiding such threats within the country.
1: ड्रोन और अन्य उपकरणों के लिए भारत सरकार
2: द गवर्नमेंट ऑफ इंडिया इज प्रिपेयरिंग टू रोल आउट एंटी ड्रोन सिस्टम फॉर ड्रोन्स एंड सिमिलर एरियल थ्रेट विद इन द नेक्स्ट सिक्स मंथ हाउएवर सिंस दीज ड्रोन्स इवेंचुअली लैंड ऑन इंडियन टेरिटरीज वी मस्ट रिमेन हाईली विजिलेंट अबाउट दोज हु मे यूज द मटेरियल्स कैरिड बाय देम फॉर एंटी नेशनल एक्टिविटीज इफेक्टिव न्यूट्रलाइजेशन विल रिक्वायर स्ट्रॉन्ग कोऑर्डिनेशन विद सिविल अथॉरिटीज एंड डिस्ट्रिक्ट पुलिस अलॉन्ग विद प्रॉम्प्ट एंड रिजल्ट ओरिएंटेड एक्शन एट एवरी लेवल
1: परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी.
0: Mr. Shah said strict legal action should be taken against those involved. He stressed that since the drones land in the Indian territory, close coordination with the local police and civil administration is essential to identify those receiving such consignments and to neutralize the threats effectively. External Affairs Minister Dr. S. Jaishankar chaired the Quad Foreign Ministers meeting in New Delhi today. Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and U.S. Secretary of the State Marco Rubio attended the meeting. Addressing a joint press conference after the meeting, Dr. S. Jaishankar emphasized on further strengthening cooperation among the Quad nations in addition to assisting others. He said that the Quad nations are open societies who foster innovation and creativity in the quest of growth for prosperity. He also laid emphasis on zero tolerance for terrorism. Foreign Affairs Minister of Australia Penny Wong today called on Prime Minister Modi in New Delhi. In a social media post, Mr. Modi discussed the growing India-Australia comprehensive strategic partnership in areas such as defence, trade, technology and ensuring supply chain resilience. The Prime Minister said India and Australia will work together to continue for the work for free, open, secure and prosperous Indo-Pacific. The Ministry of Railway has given its nod to start operations of the country's first hydrogen-powered 10-coach demo train. It will run at a maximum speed of 75 km per hour between Jind and Sonipat under the Northern Railway Zone. The train will use hydrogen fuel cells to generate power instead of diesel or electricity-based traction. The government has revised the minimum assured procurement price MAPP of onion stocks from 1,270 rupees to 1,580 rupees per quintal. In IPL cricket, Royal Challengers Bangalore have set a target of 255 runs against Gujarat Titans in qualifier 1 in Dharamshala. In reply, Gujarat Titans were 106 for 8 in 12.4 overs when reports last came in. And Gujarat Titans won the toss and elected to bat. And that's the end of the news bulletin.
3: Akashvani Vijayawada Kendram. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, ఇంకా త్యాగానికి ప్రతీక బక్రీద్ ప్రసంగం. ప్రసంగించేవారు శ్రీమతి కనితా సల్మా గారు. ఇంకా మహిళలపై హింసను నిరోధించడం ఎలా, శ్రీమతి బి కీర్తి గారి ప్రసంగం. ఈ అంశాలు వినవచ్చు. ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండాగారి నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం వినవచ్చు. రేపు 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం వినవచ్చు. రేపు 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షల గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పంటసీమల కార్యక్రమంలో 7:15 కోస్తా తీరంలో సముద్ర నాచు మొక్కల పెంపకం ద్వారా మత్స్యకార మహిళల్లో ఆర్థిక

అవలంబన. ఈ అంశాలు వినవచ్చు. రేపు రాత్రి 8 గంటలకు డేంజర్స్ ఆఫ్ టొబాకో అండ్ వేస్ టు కౌంటర్ ఇట్స్ అడిక్షన్, రిటైర్డ్ ప్రొఫెసర్ సిహెచ్ సాంబశివరావు గారి ఆంగ్ల ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వినవచ్చు. పి నందకుమార్ గారు వైలెన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 10 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మా మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. జై హింద్.